ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 28వ తేదీ గురువారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 దాటింది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం.

చరిత్ర పుటల్లో ఈరోజు చరిత్ర ప్రతిరోజు మనకు ఒక కొత్త కథ చెబుతుంది. మహానుభావుల జన్మదినాలు, ప్రపంచాన్ని మార్చిన సంఘటనలు, దేశాల భవిష్యత్తును మలిచిన నిర్ణయాలు, ఇవన్నీ చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చరిత్రపుటల్లో ఈరోజు. ఈరోజు 28 మే. మరి ఈ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీర్ సావర్కర్ జయంతి ఈరోజు. ఈరోజు భారత స్వాతంత్ర సమరయోధులు, రచయిత, సామాజిక సంస్కర్త అయినటువంటి వినాయక్ దామోదర్ సావర్కర్ గారి జయంతి. 1883 మే 28 జన్మించిన వీర సావర్కర్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దేశభక్తి భావాలను ప్రజల్లో నింపుతూ ఆయన చేసిన రచనలు యువతను ఎంతో ప్రభావితం చేశాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆండమాన్ సెల్యులర్ జైల్లో 10 సంవత్సరాలు కఠిన శిక్ష అనుభవించారు ఆయన. అయినా కూడా ఆయన సంకల్పం ఎప్పుడూ తగ్గలేదు. ధైర్యం, దేశభక్తి, త్యాగానికి ప్రతీకగా వీర సావర్కర్ పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈరోజుకున్న మరొక ప్రత్యేకత నేపాల్ గణతంత్ర దినోత్సవం. ఈరోజు మన పొరుగు దేశమైన నేపాల్లో ఎంతో ముఖ్యమైన రోజు. 28 మే అక్కడ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. 2008 మే 28 నేపాల్లో శతాబ్దాల పాటు కొనసాగిన రాచరిక పాలనకు ముగింపు పలికి దేశాన్ని అధికారికంగా గణతంత్ర దేశంగా ప్రకటించారు ఇదే రోజున. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థకు కొత్తదారి ఏర్పడింది. ప్రతి సంవత్సరం ఈ రోజున నేపాల్ ప్రజలు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసుకుంటూ వేడుకలు నిర్వహిస్తారు. ప్రజల చేత ప్రజల కోసం నడిచే పాలన అనే భావనకు ప్రతీకగా ఈరోజు నిలిచింది. 28 జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 1930 ప్రముఖ వ్యాపారవేత్త రే క్రాక్ ఇదే రోజున జన్మించారు. మరొక సంఘటన, అంతరిక్ష పరిశోధనలో భాగంగా కోతులను ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి పంపిన పరీక్షల్లో అమెరికా కీలక విజయాన్ని నమోదు చేసింది కూడా ఇదే రోజున. ఈరోజు మనకు చెప్పే సందేశం, చరిత్రలో జరిగిన ప్రతి సంఘటన మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు, ప్రజాస్వామ్యం కోసం మార్పును కోరుకున్న ప్రజలు, వీళ్ళందరి కథలు మనలో ధైర్యం, బాధ్యత, ఐక్యత అనే విలువలను పెంపొందిస్తాయి. మార్పు అనేది ఒక్కరోజులో రాదు, కానీ మార్పు కోసం తీసుకున్న ఒక నిర్ణయం చరిత్రను మార్చగలదు అనే విషయాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఈరోజు చరిత్ర పుటల్లో చోటు చేసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరొక కొత్త రోజు మరిన్ని చారిత్రక కథనాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జే నరసింహ. సమయం 5:59 దాటి 4 సెకండ్లు అవుతుంది. ఈ ప్రభాత సమయాన ఒక మంచి దేశభక్తి గీతం విందాం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు ఇప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
3: This is Akashwani, the news read by Shagun Chopra. Prime Minister Narendra Modi has emphasized the need for effective implementation of Swachh Bharat Mission 2.0 and underlined that the mission should move beyond infrastructure creation and ensure measurable outcomes through regular monitoring, citizen participation and convergence between various stakeholders. Chairing the 51st Pragati meeting in New Delhi, Mr. Modi asked states to expedite the completion of solid waste management related infrastructure, including waste processing plants and Gobardhan plants. During the meeting, the Prime Minister reviewed 7 critical infrastructure projects across the railways, power and road sectors, covering 9 states worth around 30,000 crore rupees. The Cabinet Committee on Economic Affairs approved the continuation of the scheme to modernize the public distribution system, PDS, including Russian transport, dealer support and technology upgrades till March 2031. The umbrella scheme, called Scheme for Assistance in Russian Transport and Handling Income with Automation in PDS, Sarthak PDS, has been cleared in the 16th Finance Commission cycle award period with an outlay of 25,530 crore rupees at central share. Information and Broadcasting Minister Ashwini Vaishnav made the announcement regarding Cabinet's decision while briefing media in New Delhi.
4: इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं.
5: 3 मेजर रिफॉर्म्स हैव बीन इंट्रोड्यूस्ड इन दिस प्रोग्राम टुडे. फर्स्ट, द गवर्नमेंट विल सपोर्ट द ट्रांसपोर्टेशन कॉस्ट इनकर्ड इन मूविंग फूड ग्रेन्स फ्रॉम लार्ज FCI वेयरहाउसेस इन द स्ट्रीट्स टू फेयर प्राइस शॉप्स अक्रॉस डिफरेंट डिस्ट्रिक्ट्स एंड डिविजन्स. सेकंड, देयर वाज अ नीड टू इंक्रीज द रेम्युनरेशन ऑफ फेयर प्राइस शॉप डीलर्स एंड अ डिसीजन हैज बीन टेकन इन दिस रिगार्ड एज वेल. थर्ड, एफर्ट्स विल बी मेड टू मॉडर्नाइज द पब्लिक डिस्ट्रीब्यूशन system through the use of technology.
4: Public distribution system ko hum kaise modernize kar sakte.
3: Union Minister for Agriculture and Farmers Welfare Shivraj Singh Chauhan will inaugurate the National Conference on Agriculture for Kharif Campaign 2026 in New Delhi today. The two-day program is aimed at deliberating strategies for the forthcoming Kharif season with a focus on sustainable agriculture, enhanced productivity, climate resilience, infrastructure strengthening and farmer prosperity. Union Home Minister Amit Shah will be on a visit to Gujarat today. During his visit, the minister should

0: శ్రోతలు ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నారు. సమయం 6:30 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సంస్కృతంలో భర్తృహరి సుభాషితాలు రచించారు. సుభాషిత త్రిశతి అనే పేరుతో అది ఉంది. అంటే నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము. ఒక్కొక్క దాంట్లో 100 శ్లోకాలతో రాసినటువంటిది. మానవుడికి నీతి, నిజాయితీ, నిర్మలత్వము, క్రమశిక్షణ అనేటటువంటివి అలవడ్డానికి సుభాషితాలు చాలా దోహదపడతాయి. ఒక మంచి మాట కానీ లేక ఒక సుభాషితం కానీ అర్థం చేసుకొని ఆచరిస్తే మనిషి మనిషిగా రూపుదిద్దుకుంటాడు. అందరం మన సనాతన సంస్కృతిని, సంప్రదాయాన్ని తెలుసుకుందాం, గౌరవిద్దాం, ఆచరిద్దాం, మన భాషలోని మాధుర్యాన్ని పంచుకుందాం. యద్ధాత్ర నిజపాలపట్టలిఖితం తోకం మహాద్వాదనం తత్ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం మేరోచనాతోధికం తద్ధీరో భవ విత్తవత్కృపాణాం వృత్తివృధా మాకృదాః కూపే పశ్చ పయోనిధి అవపి ఘటో కృష్ణాతి తుల్యంజలం. ఇది భర్తృహరి నీతిశతకంలోని 40 శ్లోకం. అంటే బ్రహ్మరాత మారదు, నొసటి రాత ఎట్లా ఉంటుందో అట్లే వస్తుంది నీకు అని చెప్పే భావన. మానవుడికి చాలా మార్గదర్శనం చేసేటటువంటి సుభాషితం. యద్రాత్ర నిజపాల పట్టలిఖితం, బ్రహ్మదేవుడు నొసటి రాసినటువంటిది స్తోకం మహాద్వాదనం, నీకు ఏది రావచ్చని రాసి ఉంటాడో అది నీకు దొరుకుతుంది. తత్ ప్రాప్నోతి మరుస్థలేపి, ఒకవేళ నువ్వు ఎడారిలో ఉన్నా నీకు అది లభిస్తుంది. నితరాం మేరోచనేనాదు అధికం, ఒకవేళ నువ్వు మేరుపర్వతం దగ్గరికి వెళ్ళినా అంతకంటే ఎక్కువ రాదు. తద్ధీరో భవ, అందుకని ధీరుడుగా నువ్వు జీవించు. విత్తవత్కృపణ వృత్తివృధా మాకృదాహ, అంటే విత్తవత్ అంటే ధనవంతుల ఎడల దీనంగా నువ్వు చూడొద్దు, నీ యొక్క కాలాన్ని వృధా చేసుకోవద్దు, అలాగే వారితోటి దీనంగా నువ్వు యాచించవద్దు. కూపే పశ్చ పయోధి నిధావపి ఘటో గృహ్ణాతి తుల్యంజలం, అంటే బావిలో ఒక కుండ ఉంది, కుండ నీటిని బావిలో ముంచితే ఎంత వస్తుందో సముద్రంలో ముంచినా అంతే వస్తుంది. కనుక కుండ అనేది నలాట లిఖితంలో నీకు ఎంత రాసి పెట్టి ఉంటే బ్రహ్మ అదే వస్తుంది, కానీ నువ్వు ఇక్కడి నుంచి మేరుపర్వతం దగ్గరికి పోతే ఎక్కువ ధనం వస్తుందని, ఎడారిలో ఉంటే తక్కువ ఉంటుందని అనుకోవద్దు. కొంచెమైనా కానీ గొప్పది కానీ బ్రహ్మ తన నొసట రాసినటువంటి

0: ఒకటిదే నీకు లభిస్తుంది. కానీ దక్కంది ఎన్నటికీ దక్కదు, దక్కేది ఎప్పటికైనా నీకు దక్కుతుంది అనే భావన నానుడు ఉంది కదా ఆ పద్ధతిలో. కాబట్టి ఎడారిలో ఉన్న నీకు డబ్బులు లభిస్తాయి, మేరు పర్వతానికి దగ్గరికి వెళ్ళినా నీకు రావాల్సిన దానికంటే ఎక్కువ రాదు. బావిలో ముంచినా సముద్రంలో ముంచినా కూడా తనకు పట్టినంత నీటినే కొండ గ్రహిస్తుంది కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకుని నీ యొక్క నడవడికని ధీరదత్తంగా మలుచుకోవాలి. ఆశ పడవద్దు, ఆశ కొలదిగా పెరుగు అవనిలో నిరాశ. కనుక ఎక్కువ ఆశ పడితే నీకు లభించేది ఏముండదు. నీ యొక్క మూర్తిమత్వాన్ని నువ్వు తగ్గించుకొని ఎదుటివాడి వద్ద దేహి అని యాచించి ఔన్నత్యాన్ని కోల్పోవద్దు అని చెప్పేటటువంటి సూక్తి మానవుడి యొక్క మూర్తిమత్వానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భర్తృహరి సుభాషితాల్లో నీతి శతకంలో ఉన్నటువంటి దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోండి, ఆచరించండి, మీ యొక్క మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: శ్రోతలు, ఇప్పటివరకు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ విన్నారు. సమయం 6:35 కావస్తుంది. చిన్న ప్రకటన అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వరి మాగాణంలో జొన్న సాగు ప్రాముఖ్యతను గురించి మరియు రూషా గడ్డి సాగు గురించి తెలుసుకుందాం. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమైన అవసరానికి తగ్గట్టుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి, పశుగ్రాసం మరియు వివిధ ఉత్పత్తులు మరియు జీవ ఇంధనం వంటి బహుళ ప్రయోజనాలు ఉండే జొన్న లాంటి పంటల్ని వరి మాగాణంలో సాగు చేసుకోవచ్చు. వరి అనంతరం మాగాణుల్లో జొన్న సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లోని జొన్న సాగు రైతులు ఇతరులకన్నా అధిక దిగుబడిని సాధించి అధిక నికర ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. కావున వానాకాలంలో సాగు చేసిన వరిని కోసిన తర్వాత తక్కువ నీరు, కొద్దిపాటి పెట్టుబడితో వరి మాగాణుల్లో ప్రయోగాల్లో నిరూపితమైన మేలైన సంకర రకాలను జొన్న సాగుకు ఎంచుకుని సిఫారసు చేసిన అలాగే నిర్దేశించిన సాంకేతిక వ్యవసాయ సాగు పద్ధతులతో అధిక దిగుబడులను సాధించవచ్చు. ప్రస్తుతం చిరుధాన్యాలపై విస్తృత పరిశోధనలు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ప్రభుత్వ రంగంలోని పరిశోధనా సంస్థలు మరియు జొన్న రైతులకు స్థానికంగా లభించే ప్రైవేటు సుంకర రకాలు కూడా రైతుల్లో ప్రాచుర్యం పొంది అధిక దిగుబడినిస్తుండటం గమనించడం జరిగింది. ప్రయోగాత్మక పరిశోధనా పరీక్షల్లో జొన్న హైబ్రిడ్ CSH-16 గణనీయంగా అధిక ధాన్యాన్ని, అనగా హెక్టార్కు 8 టన్నుల వరకు దిగుబడి ఇచ్చిందని నిర్ధారణ కాబడింది. ఈ వంగడాలు మధ్యస్థ ఎత్తును కలిగి ఉండి మరియు వరి మాగాణుల్లోని సూక్ష్మ భూ భౌతిక వాతావరణ పరిస్థితుల్లో పండించడానికి అనువైనవి. ఆసక్తి కలిగిన రైతులు ఉపయుక్తంగా ఉండేందుకు సాగులో సాంకేతిక పద్ధతులు, యాజమాన్య వివరాలను తెలుసుకోవచ్చు. వానాకాలంలో ఆలస్యంగా వరి సాగు చేసిన పంటను కోసిన తరువాత, అనగా డిసెంబర్ 2వ వారం లేదా జనవరి 1వ వారంలో విత్తుకోవాలి. CSH-16 వంగడం రకం, దీని పంట కాలం 110 రోజులు. మొక్క పెరుగుదల రకం మధ్యస్థ ఎత్తు, అంటే 2 మీటర్ల వరకు ఉంటుంది. దీని గింజ దిగుబడి హెక్టారుకు 8 టన్నులు. మరొక రకం CSH-14 పంటకాలం 105 రోజులు. మొక్క పెరుగుదల మధ్యస్థంగా ఉంటుంది. ఎత్తు 2 మీటర్ల వరకు ఉండి గింజ దిగుబడి హెక్టారుకు 3-4 టన్నుల వరకు ఉంటుంది. విత్తన మోతాదు ఎకరానికి 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. మొక్కల వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్ల వరకు, మొక్కకు మొక్కకు మధ్య దూరం 10-15 సెంటీమీటర్లు అంతర దూరం ఉండాలి. ఎరువుల యాజమాన్య విషయంలో భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడాలి. కలుపు యాజమాన్యంలో విత్తిన 30-35 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత కూడా గుంటుక లేదా దంతితో అంతర కృషి చేసుకోవాలి. వరి సాగు తర్వాత జొన్నలో నీటి కలుపు ఉధృతి తగ్గుతుంది. వరి మాగాణుల్లో కొంత అవశేష తేమ ఉన్నప్పటికీ నీటిని ఎర్ర చెలక నేలల్లో 3-4 తడులు, అదే నల్లరేగడి భూముల్లో అయితే 1-2 తడులు మోకాలెత్తు పూత మరియు గింజ పాలు పోసుకునే దశల్లో ఇచ్చినట్లయితే అధిక గింజ దిగుబడి సాధించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. ఇక జొన్న దిగుబడి విషయానికి వస్తే సంకర రకాలను ఎంపిక చేసుకోవాలి. జొన్న గింజ దిగుబడి ఆయా ప్రాంతాల్లోని నేలలు, నీటి యాజమాన్యం మరియు వంగడాల ఎంపికను బట్టి సుమారుగా హెక్టార్కు 4-8 టన్నుల పైగా సాధించవచ్చు. ఈ వంగడాలు మధ్యస్థ ఎత్తు వల్ల కూడా చప్ప దిగుబడి సూటి రకాలతో పోలిస్తే హెక్టార్కు 8-11 టన్నులు మాత్రమే ఇస్తుంది. పరిపక్వమైన పంటను అనగా విత్తిన 100-110 రోజులకు కోసుకోవాలి. కోసిన జొన్న కంకుల్ని ఎండబెట్టి 1 వారం పాటు చేలో ఉంచి తదనంతరం కంకుల్ని తెంపి నూర్పిడి చేసి గింజలను చొప్పను వేరు చేయాలి. గింజ నూర్పిన తర్వాత 1-2 రోజుల్లో తేమను 10-12% వరకు తగ్గించాలి. తక్షణ మార్కెటింగ్ కోసం గింజల్ని గాలి చొరబడని సీల్ బ్యాగుల్లో నింపి ఉంచినట్లయితే జొన్న నిల్వలో గింజ నాణ్యతను తగ్గించి నష్టపరిచే నల్ల పెంకు పురుగును సమర్థవంతంగా అరికట్టి పూర్తిగా నివారించవచ్చు. రూషా గడ్డి సాగు గురించి తెలుసుకుందాం. పామా రోజాను రోషా గడ్డి అని కూడా పిలుస్తారు. దీని పూగుత్తులు మరియు ఆకులు కాడల నుంచి సుగంధ తైలము లభిస్తుంది. సుగంధ ద్రవ్య ఉత్పత్తుల్లో దీనిని విరివిగా వాడతారు. దీనిలో మోతియా మరియు సోఫియా అనే 2 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. మోతియా రకాన్ని ఈస్ట్ ఇండియా జెరానియం ఆయిల్ అని కూడా పిలుస్తారు. దీనిలో జిరానియల్ అధిక శాతంలో, అంటే 75-90% ఉంటుంది. సోఫియా రకం భారతదేశంలో అధికంగా పండించబడుతుంది. దీనిలో జిరానియల్ అనే పదార్థం తక్కువగా ఉంటుంది. దీనిని జింజర్ గ్రాస్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. దీని నాణ్యత మోతియా రకంతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఇది ప్రకృతి రీత్యా అటవీ ప్రాంతంలో, అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పెరుగుతుంది. పామారోజా పంట ప్రస్తుతం మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు చేయబడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ తైలం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. మొక్క 2-2.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు సన్నగా పొడవుగా ఉండి క్రింది భాగం సన్నని కాండం చుట్టూ చుట్టుకుని ఉంటుంది. ప్రతి కాండం చివరన బరువైన పూగుత్తి ఉంటుంది. ఈ పూగుత్తుల్లోనే తైలం ఎక్కువగా ఉంటుంది. వీటిని ముదిరే వరకు గనక ఉంచినట్లయితే విత్తనాలు తయారవుతాయి. ఈ రూషా గడ్డిని అన్ని రకాల నేలల్లోనూ పండించవచ్చు. బంజరు, క్షార, ఉదజని సూచిక 9.5 వరకు గల భూముల్లో దీనిని వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. ఇతర పంటలు పండని భూముల్లో దీనిని సాగు చేసుకోవచ్చు. మంచి దిగుబడి సాధించుటకు బాగా నీరు ఇంకే ఎర్ర నేలలు చాలా అనుకూలమవుతాయి. రూషా గడ్డి పెరుగుదలకు బంక నేలలు అనుకూలమైనవి కావు. రూషా గడ్డిని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పండించవచ్చు. వర్షాధారంగా మరియు నీటిపారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. నీరు నిలిచే నేలలు దీనికి అనుకూలమైనవి కావు. తేమతో కూడిన వేడి వాతావరణము చాలా అనుకూలము. 100-150 సెంటీమీటర్లు వార్షిక దీర్ఘకాలం పడే వర్షపాతం అనుకూలము. ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్నచో మొక్క పెరుగుదల తగ్గుతుంది. రూషా గడ్డిలో త్రిష్ట, త్రిప్త, PRC-1, వైష్ణవి అనే రకాలు ముఖ్యమైనవి. ముఖ్యంగా ఈ పంటను 2 రకాల పద్ధతుల్లో నాటుకోవచ్చు. విత్తనాలు నేరుగా విత్తే పద్ధతి విషయానికి వస్తే ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఈ పద్ధతి వర్షాధారంగా మరియు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయనప్పుడు అనుకూలమైంది. దీనికి గాను ఎకరాకు 3.5-4 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాన్ని కొద్దిగా తడిపిన మెత్తటి మట్టిలో లేదా ఇసుకలో 1:20 నిష్పత్తిలో కలిపి 45-60 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో నాటుకోవాలి. విత్తనాలు 2-3 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. వర్షాధారంగా వేసేటప్పుడు నేలలో పదును ఉన్నప్పుడు వర్షాకాలం మొదట్లోనే విత్తుకోవాల్సి ఉంటుంది. నారు పద్ధతి విషయంలో మొదలు నారు పెంచి అటు తర్వాత నాటుకోవాలి. నీటి వసతి ఉన్న చోట ఇది చాలా అనువైన పద్ధతి. 1.5-2 కిలోల విత్తనాన్ని 200-250 చదరపు మీటర్ల భూమిలో నారు పెంచాలి. 3 అడుగుల వెడల్పుతో ఎత్తైన నారుమడులు తయారు చేసుకుని పై భాగంలో మెత్తటి పశువుల ఎరువును వేసుకోవాలి. విత్తనాలు తేలికగా ఉంటాయి కాబట్టి మెత్తటి మట్టి గాని ఇసుకలో గాని కలిపి నారుమడిలో 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో వరుసలలో విత్తుకోవాలి. ఈ విత్తనాలను 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. పలుచగా నీరు పెట్టడం వలన విత్తనాలు 2 వారాల్లో మొలకెత్తి 30 నుంచి 35 రోజుల్లో నాటడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ రోషాగడ్డి పెరుగుదలకు సిఫారసు చేసిన ఎరువులను మాత్రమే వాడుకోవాలి. ఆరోగ్యవంతమైన 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తైన మొక్కలను ఎన్నుకొని బాగా దున్ని తయారు చేసిన పొలంలో 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. వరుసల మధ్యలో ఇంకా దగ్గరగా కూడా నాటుకోవచ్చు. ఈ పంటను తక్కువ నీటి వసతితో కూడా పండించవచ్చు. వార్షిక వర్షపాతం 60 నుంచి 80 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది.

శ్రోతలు ఇప్పటి వరకు ఉమాదేవి గారి వ్యాఖ్యానంలో పొలం కబుర్లు విన్నారు. సమయం 6:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో ప్రాంతీయ వార్తలు, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7 గంటలకు తిరిగి ప్రసార విశేషాలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటు ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు గిరిజన తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్. అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్ధికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7 తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేసాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలోనే తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్ధిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
3: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2,00,000 రూపాయలతో ఈ మొబైల్ షాప్ యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు బాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

0: ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియానం 2.0 ఇత్యస్య ప్రభావపూర్ణ క్రియాన్వయనస్య ఆవశ్యకతాముద్దిశ్య సబలం ప్రోక్తవాన్ యత్ అభియానం ఆధారభూత సంరచనా నిర్మాణమతిక్రమ్య నియమిత నిరీక్షణేన నాగరిక సహభాగితయ అథ విభిన్న హితధారకాణాం సమన్వయేన మాపన యోగ్య పరిమాణాన్ సునిశ్చితం కుర్యాత్. నవదిల్ల్యాం ఏక పంచాశత్తమే ప్రగతి ఉపవేశనే అధ్యక్షతాం కూర్వన్ శ్రీమోదీ రాజ్యేభ్యః నిర్దిష్టవాన్ యత్ అపశిష్ట ప్రసంస్కరణ సంయంత్రాణి సహైవ గోబర్ధన సంయంత్రాణి చ సమ్మిళితం కృత్వా కఠోర అపశిష్ట ప్రబంధన సంబద్ధానాం ఆధారభూత పరియోజనానాం కార్యం శీఘ్రం పూర్ణం కుర్వంతు. ఉపవేశనావధౌ ప్రధానమంత్రిణా 30,000 కోటి రూప్యకాణాం సప్త మహత్వపూర్ణ పరియోజనానాం సమీక్షా విహితా. సహ అవోచత్ యత్ విద్యుత్ వ్యయం న్యూనీకర్తుం ఊర్జా సురక్షాం వర్ధయితుం గృహ సామాదాయిక స్తరే చ స్వచ్ఛ ఊర్జాయాః ప్రసారార్థం రూఫ్టాప్ సౌర్యోజన మిషన్ మోడ్ రూపేణ స్వీకరణీయా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్య గ్యాంగ్టాక్ నగరస్య పాల్జోర్ క్రీడాంగణే ఆయోజితే సమారోహే సిక్కిం ఆరక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇది సర్వోచ్చం సమ్మాననం ప్రదాస్యతి. ఏతేన సహ సిక్కిం రాజ్యం సమ్మానమిదం ప్రాప్తుం దేశస్య 15వ రాజ్యం తథా ఉత్తర పూర్వ క్షేత్రస్య 3వ రాజ్యం అభవత్. ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇది సమ్మాననం దేశే కస్యాపి ఆరక్షిబలస్య అసాధారణ సేవాయాః సుదృఢ అనుశాసనస్య రాష్ట్రం ప్రతి నిష్ఠాయాః చ కృతే దీయమానం సర్వోచ్చం ఔపచారిక సమ్మానం వర్తతే. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద CBSE ఇత్యనేన హైదరాబాద్ స్థితస్య శైక్షణిక తంత్రజ్ఞాన సంస్థాయై కోయింప్ట్ ఎడ్యుటేక్ ఇత్యస్మై పరీక్షా పరిణామానుబంధ ఆబంటనస్య విషయే ఆరోపాః నిరాకృతాః. ఏకస్మిన్ సామాజిక అంతర్జాలీయ పటలీయ సందేశే CBSE ఇత్యనేన ఆరోపాః త్రుటిపూర్ణః భ్రమాత్మకః తథ్యహీనాస్తి ఇతి ప్రతిపాదితం. పరిషద ఉక్తం యత్ సంస్థాయై అనుబంధ ప్రదానే సామాన్య విత్తీయ నియమానాం నియమావళ్యాః చ నిష్ఠాపూర్వకం పాలనం కర్తవ్యం. పరిషద సూచితం యత్ 26,000 వర్షస్య బోర్డ్ పరీక్షాయాః ఉత్తర పుస్తికానాం డిజిటల్ మూల్యాంకనేభ్యః आरएफपी इति गतवर्षस्य अगस्तमासे केन्द्रीय सार्वजनिक क्रयण पोर्टल इत्यत्र आरभ्य योग्याय निविदानुबन्धः प्रदत्तः आसीत्। केन्द्रीय गृहमन्त्री अमित शाहः अद्य गुजरात राज्यस्य यात्रां प्रति एष्यति। स्वयात्रावधौ गृहमन्त्री अहमदाबाद गांधीनगर मण्डलयोः प्रायः द्वादश जनोपयोगी शिक्षा ग्रामीण आधारभूत संरचना परियोजनानां उद्घाटनं शिलान्यासं च विधास्यति। ईद उल अजहा अद्य कृत्स्ने उत्तर प्रदेशे सोत्साहं सोल्लासं आचर्यते। बकरीद पर्व निर्विघ्नेन आचरितुं प्रशासनेन विस्तृता व्यवस्था कृतास्ति। राज्य सर्वकारेण सर्वेषां मण्डलारक्षि प्रमुखाणां कृते संचेतना च प्रसारिता अस्ति यत् क्षेत्रे नूतन परम्परायाः आरम्भः न भवेत्, निषिद्धानां पशूनां बलिः न भवेत् इति सुनिश्चितं कर्तव्यम्। अन्ते च क्रिकेट क्रीडायां, आईपीएल क्रिकेट स्पर्धायां गतरात्रौ न्यू चण्डीगढ़ नगरे क्रीडिते एलिमिनेटर द्वन्द्वे राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलं 47 धावनांकैः पराजितम्। राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलस्य सम्मुखं 44.2 धावनांकानां लक्ष्यं स्थापितम् आसीत्। प्रत्युत्तरे हैदराबाद दलं केवलं 96.1 धावनांकानेव अवाप्नोत् इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 దాటి 8 అవుతుంది. ఈనాటి మా ప్రసార విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం బక్రీద్ సందర్భంగా మౌలానా ముస్తాక్ మదాని గారి సందేశం వింటారు. అనంతరం కొత్త వెలుగులు కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి శాంతికృష్ణ గారు. సమయానుకూలంగా కొన్ని లలిత గీతాలు కూడా వింటారు. 8 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 8:30 విజయవాడ కేంద్రం నుంచి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. 9:00 సముద్ర తీర కథలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు కథ రమ్ము దొరికింది రమ్మని పిలిచింది. సమర్పణ మంజులాపాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 14:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 2:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం. సాయంత్రం 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక మొన్న విషయాలు తెలుసుకుంటారు. అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ తమనం నాగేశ్వరరావు. కొన్ని జానపద గీతాలు కార్యక్రమంలో వింటారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు కార్యక్రమంలో మల్లి తోటల సాగు యాజమాన్యం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. ఇంకా కొన్ని పొలం కబుర్లతో పాటు జానపద గీతాలు వింటారు. రాత్రి 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 8:15 విజయవాడ కేంద్రం నుంచి 90 వసంతాల ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. 8:30 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. రాత్రి 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్ లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు వివరంగా. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులు కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ధి ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపల చిన్న పాత్రలో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో పాల్ జోర్జ్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తింపుగా ఒక పోలీస్ విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీస్ సిబ్బందితో కూడిన బృందం రాష్ట్రపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు పోస్టులు, ముళ్లకంచె, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచె, సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టుల నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కి అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2,217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్ట్రంలో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని శువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు

0: విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్ లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆల్అవుట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. చిన్న ప్రకటన అనంతరం శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు అందిస్తోంది నరసింహ. నెల్లూరు జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ హిమాంశు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ నిలుస్తోందని తెలిపారు. ముస్లింలు అందరూ భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. విద్యుత్ బిల్లులను నేడు బక్రీద్ సెలవు రోజు అయినప్పటికీ చెల్లించవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్సీ రాఘవేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు గురువారం యథావిధంగా పనిచేస్తాయని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలియజేశారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. ఉదయగిరి మండలంలోని దుంపవారిపల్లి, తిరుమలాపురం మెయిన్, తిరుమలాపురం ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలల పరిధిలో MUO 1 టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మనబడి జ్ఞానబాట ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లుగా తెలియజేశారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు సౌకర్యాలను అందజేస్తున్నట్లు వివరించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల గృహాలకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ఒప్పించారు. హెచ్ఎం సాయి కిరణ్, రవి, రామకృష్ణ, ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. తొలకరి వర్షాలు కురిసేలోగా రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలకు తప్పనిసరిగా చేయించుకోవాలని వింజమూరు మండల వ్యవసాయ అధికారి ఏ వాసు సూచించారు. బుధవారం ఆయన మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భూసార పరీక్షల ద్వారా భూమిలోని పోషకాల స్థాయిని తెలుసుకోవచ్చని తెలియజేశారు. భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా పంటలను సాగు చేసుకుని పోషకాలను వాడకం ద్వారా ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని ఈ ప్రకటనలో తెలియజేశారు. ప్రాథమిక దశ నుంచే విద్యార్థులు నీతికథలు చదవడంపై ఆసక్తి పెంపొందించుకోవాలని లైబ్రేరియన్ జే సురేందర్రెడ్డి సూచించారు. ఎల్లాయిపాలెంలోని గ్రంథాలయంలో బుధవారం నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నీతిగా నడుచుకోవడం సమాజంలో ఎంతో అవసరమన్నారు. నీతిని పెంపొందించే అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన 5 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు జాతీయ బాలల పురస్కారాలకు జూలై 31 తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ICDSPD హేనా సుజన్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలల పురస్కారాలు అందిస్తుందని, సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, ధైర్య సాహసాలు, విద్య తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలలకు అవార్డులు అందజేస్తామన్నారు. అర్హులైన బాలలు జూలై 31 తేదీలోపు దరఖాస్తులను సంబంధిత వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలియజేశారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పటి వరకు సింహపురి సమాచారం విన్నారు. సమయం 7:20 అవుతుంది. ఇప్పుడు బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. మౌలానా ముస్తాక్ మదానీ గారి సందేశం ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. పవిత్ర బక్రీద్ పండుగ ప్రాశస్త్యం త్యాగం, విశ్వాసం, మానవత విలువల గురించి మౌలానా ముష్టాక్ మదాని గారి సందేశం ఇప్పుడు వింటాం.
1: అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్. قال الله تبارك وتعالى أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن وقال النبي صلى الله عليه وسلم الحجاج والعمار وفد الله صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారకు తల నామాన్ని స్మరించుకుంటూ అందరికీ బక్రీద్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ మనం పిలుచుకునే ఈదుల్ అజా మరోసారి మనని పలకరిస్తుంది. అనుపమాన త్యాగాల జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఏకదైవారాధన విశ్వాసం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఎలాంటి త్యాగానికైనా వెనుదిగ్గని ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లా తాలా యొక్క కరుణ కటాక్షాలు ఆయనపై వర్షించుగాక వారి యొక్క జీవితాన్ని మరోసారి మనకు గుర్తు చేస్తుంది. ఎన్ని త్యాగాలు ఆయన ఎందుకు చేశారు? ఎందుకు కష్టాల పర్వతాలను తమ భుజాలపై మోశారు అన్న ప్రశ్నలకు ఒక్కటే సమాధానం, అల్లాహ్ పట్ల ఆయనలో అన్న అపారమైన ప్రేమ. అల్లాహ్ ప్రసన్నత కోసమే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిత్వం ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారిది. అల్లాహ్ అనేది అరబీ పదం. తెలుగులో మనము దైవము, దేవుడు, సృష్టికర్త, విశ్వప్రభువు, పోషకుడు, సమస్తానికి యజమాని అని అర్థాలు మనం అనువదించుకోవచ్చు. ఇచ్చినవాడికి తీసుకునే హక్కు ఉంటుంది. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి జీవితమంతా ఇదే వాస్తవాన్ని, ఇదే జీవన సత్యాన్ని చాటి చెబుతుంది. దేవుడిచ్చిన దానిని దేవుని కోసమే త్యజించడము ఈ మహోన్నత త్యాగ నిరతికి సంస్కరణగా బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు కుర్బానీ ఇస్తారు. కుర్బానీ అంటే అర్థము త్యాగము. పశువును కుర్బానీ ఇస్తారు. కుర్బానీ చేయడం అన్నది కేవలం ఒక సంకేతం మాత్రమే. అల్లా పట్ల విధేయతను, ఆయన ఆదేశాలను తూచ తప్పక పాటిస్తామన్న ప్రకటనను చేయడమే కుర్బానీ. ఏ ప్రాణిపైనా అతని శక్తికి మించిన భారం వేయనని స్వయాన సృష్టికర్త చెప్పాడు. నిజానికి ఎంత దేవుని సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తామో అంతగా కష్టాలు ఎదురుకావచ్చు, పెద్ద పెద్ద త్యాగాలు చేయవలసి రావచ్చు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి జీవితం మనకు అదే చెబుతుంది. ఆయన ఎలాంటి సవాలు ఎదురైనా, ఎలాంటి కష్టం వచ్చినా అల్లాపై భారం వేసేవారు. అల్లా ప్రసన్నతే లక్ష్యం, ఎలాంటి త్యాగానికైనా సిద్ధమయ్యారు. దేవుని సాన్నిహిత్యం ఎంతగా కోరుకుంటామో అంతగా త్యాగాలకు కూడా సిద్ధం కావాలి. ఈ సందేశమే మనకు ఈదుల్ అజహా బక్రీద్ పండుగ ఇస్తుంది. దేవుని పట్ల ప్రేమను గుండెల్లో నింపుకున్న వారికి మరేమీ కనపడదు. అల్లాహ్ పట్ల ప్రేమకు వ్యతిరేకమైన ప్రతి దాన్ని కాలదండడంలో అమితానందం పొందుతారు. అల్లా పట్ల ప్రేమ అంటే ఏమిటి? ఆయన ఆదేశాల పట్ల విధేయత చూపడము, కేవలం అల్లాహ్ను మాత్రమే నమ్ముకోవడము, ఆయన ప్రసన్నత కోసమే ప్రతి క్షణము ప్రయత్నించడము, ఇలా గడిచే జీవితమంతా ఆరాధన కిందకే వస్తుంది. మనిషికి కుటుంబం పట్ల ప్రేమ ఉంటుంది, తన సంపద పట్ల ప్రేమ ఉంటుంది, తన ఆస్తి పట్ల ప్రేమ ఉంటుంది, తన ప్రాణాల పట్ల ప్రేమ ఉంటుంది. కానీ అల్లాహ్ పట్ల వీటన్నిటినీ మించినదైపోవాలి. అవసరమైతే వీటన్నిటినీ అల్లా మార్గంలో బలపెట్టడానికి సిద్ధపడాలి. అలాంటి సంకల్పాన్ని ప్రకటించేదే కుర్బానీ. అలాంటి ప్రేమభావన హృదయంలో ఉన్నప్పుడే మారు మాట్లాడకుండా చెప్పిన మాటను ఆచరించడం జరుగుతుంది. ప్రవక్త ఇబ్రాహీం అలీ ఇస్లాత్ వస్సలాం జీవితంలో మనకు అలాంటిదే సంఘటనలై కనబడతాయి. ఆయన కుమారుడిని త్యజిస్తున్నట్లు కలగన్నారు. కల కూడా స్పష్టమైనది కాదు. దైవము ఆయనకు స్పష్టంగా నీ కుమారుని బలివ్వమని చెప్పలేదు. దైవము స్వయంగా మానవాళి కోసం నియమించిన ప్రవక్త అయిన ఆయన తన కలలో చూసిన దృశ్యాన్ని వివరణ తానే ఇచ్చుకున్నాడు. మరో మాట లేకుండా దైవాదేశాలను అమలు చేయడానికి నడుం బిగించారు. దైవానికి ఉన్న హక్కుల గురించి ఆయనకు తెలుసు. వాటిని ఆయన విశ్వసించే ప్రవక్త. అలాగే మనిషి దైవదాసుడిగా ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నాడో ఆయనకు తెలుసు. అల్లాహ్ ను ప్రేమించే వ్యక్తి అల్లా మార్గంలో ఏదన్నా త్యజించడానికి సిద్ధపడాలని తెలుసు. సాటి లేని ఆచరణతో ఈ జీవిత సత్యాన్ని ఆయన ప్రదర్శించారు. నిజానికి సమస్తము అల్లాదే. మనకు లభించినవన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన ఏదన్నా తీసుకోవాలనుకుంటే చెప్పనవసరం లేదు, ఆదేశించనవసరం లేదు. మనిషి వ్యక్తిగత జీవితం కానీ సామూహిక జీవితం కానీ సమస్తము అల్లా అదుపాజ్ఞల్లోనే ఉంది. ఆయన మనిషిని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో ఎంతవరకు నిలబడగడన్నదే మనిషి ఆలోచించుకోవాలి. ఈ పరీక్షలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు అద్భుతమైన నిలకడ చూపించారు. ఆ నిలకడను సాధించాలన్న బలమైన కోరిక ప్రతి ముస్లిం మనసులో ఉండాలి. దాన్ని సంకేత ప్రాయంగా ప్రదర్శించడమే కుర్బానీ. మనిషిని సృష్టించిన అల్లాహకు మానవ స్వభావం గురించి బాగా తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఈ విధంగా చెప్పబడింది, నీ వద్దకు పంపబడిన

0: గ్రంథాన్ని, నీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము అని ప్రకటన అయితే చేసి తమ వ్యవహార పరిష్కారం కొరకు అల్లాన్ని వదిలి వేరే దగ్గరికి వెళ్ళడం అనేది మెమ్మాటికి తప్పు. తమ సొంత ప్రయోజనాలకు నష్టం కలిగించినప్పుడు వెంటనే వెనక్కు తప్పుకొని సాకులు వెదకడం అల్లాను ప్రేమించడం కాదు. ఇబ్రాహీం అలైహిస్సలాం హృదయంలో ఉన్న అల్లాహ్ ప్రేమ అలాంటిది కాదు. ఆయన మడమ తిప్పని సేనాని. తాను నమ్మిన, తాను విశ్వసించిన ఏక దైవారాధన విషయంలో ఆయనెప్పుడు రాజీపడలేదు. కష్టాల కొండలే ఆయనపై విరుచుకుపడినా వెనక్కి తగ్గలేదు. సత్యం కోసం నిలబడిన వారిని సమాజం వేధిస్తుంది. అలాంటి వేధింపులు, దౌర్జన్యాలు ఆయన భరించవలసి వచ్చింది. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క జీవితము యావత్ ప్రపంచానికి నిదర్శనము. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు తమ త్యాగాలతో అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చినారు. మరియు త్యాగం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి జీవితము. అలాగే త్యాగం అనేది ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాలి. ప్రపంచం చిరకాలం త్యాగమైనను గుర్తుంచుకుంటుంది. మరియు జాతులు మరియు సమాజాల ఉత్థాన పతనాలలోనూ త్యాగమే కీలకము. సమర్థవంతమైన నాయకత్వము త్యాగం నుంచే జనిస్తుంది. త్యాగం అనగానే మనకు ముందు గుర్తుకొచ్చేది దైవప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి గాథ. దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వము హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం మానవ ఇతిహాసం కని ఇని ఎరుగని రీతిలో పరీక్షలు ఎదుర్కొన్నారు. ఆయన జీవితమంతా త్యాగాలమయమే. ఒక విశ్వసత్యాన్ని లోకం ముందు చాటి చెప్పేందుకు కన్న వాళ్లను, ఉన్న ఊరును సైతం విడిచిపెట్టారు. ఆయన దేశ విదేశాలు తిరిగారు. నిరుపమాన త్యాగాలకు పూనుకున్నారు. ఆ మహాప్రస్థానంలో ఆయనపై కష్టాల కడగండ్లు విరుచుకుపడ్డాయి. అయినా ఏమాత్రం తొణకలేదు. స్థిరచిత్తం, సన స్థైర్యాలతో దైవం తనకు పెట్టిన ప్రతి పరీక్షలోనూ నెగ్గుకు వచ్చారు. దైవం ఆయన పట్ల ప్రసన్నుడై నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దైవ సందేశాన్ని మానవులకు అందజేసే మహోన్నత భారం ఆయనపై మోపాడు. అలాంటి సందర్భంలో ధర్మ సంస్థాపన కార్యంలో తోడ్పడేందుకు సంతానం కావాలంటూ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు దైవాన్ని వేడుకున్నారు. దైవం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి మొరను ఆలకించి సచ్చీలుడైన కొడుకును ప్రసాదిస్తానని శుభవార్తనిచ్చాడు. ఆ శుభవార్త ఫలితమే హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారి జననము. లేక కలిగిన సంతానంపై మురిసిపోకముందే దైవం ఆయనకు మరో అగ్ని పరీక్ష పెట్టాడు. భార్య బిడ్డల్ని జనసంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలిపెట్టమని దైవాజ్ఞ. ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ పరీక్ష ఎదుర్కొంటున్నారు. దైవ ఆదేశాన్ని తూచ తప్పక పాటించారు. అప్పుడే పుట్టినటువంటి 2 నెలల పసికందు మరియు తన యొక్క సతీమణి హాజిరా అలైహిస్సలాతు వస్సలాం గారిని తీసుకుని వెళ్ళి నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు భార్య హాజిరా దైవ ఆదేశమని సమాధానం లభించిన తర్వాత ఆమె ఇలాగన్నది, అల్లా మమ్మల్ని ఎన్నటికీ వృధా కానివ్వడు అంటూ పటిష్టమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచిన సాధ్వీమణి తల్లి హాజిరా అలైహిస్సలాతు వస్సలాం గారు. కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం బాల్య దశకు చేరుకున్న సమయంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం 3 కఠినాతి కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమా పరీక్ష? ఏమన్నారంటే తన కుమారుడి దగ్గరికి వెళ్ళి, బాబు నేను కలలో నిన్ను దైవ మార్గంలో బలిస్తున్నట్లు చూశాను, నీ ఉద్దేశం ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు తండ్రికే కాదు కొడుక్కి ఇది పరీక్షే. లేక వృద్ధాప్యంలో కలిగిన ఒక్కనొక కొడుకుని దేవుని ఆజ్ఞపై తన చేతులారా బలివ్వవలసిన పరిస్థితి తండ్రికి ఎదురైతే దైవ ప్రీతి కోసము తన ప్రాణాన్ని అర్పించవలసిన పరిస్థితి కొడుకు ఎదురైంది. తనయుడు తండ్రికి ఏ సమాధానమిచ్చాడో చూడండి. నాన్న, మీకు లభించిన ఆదేశాన్ని పాటించండి. దైవం కోరితే నన్ను మీరు సహనశీలులో చూస్తారు. తండ్రి కొడుకులిద్దరూ దైవాజ్ఞను శిరసావహించారు. ఈ అపూర్వ సన్నివేశం యావత్తు సృష్టిని పులకింపజేసింది. దైవవాణి ప్రతిధ్వనించింది, ఇబ్రాహీం, నువ్వు కలను నిజం చేశావు. నిస్సందేహంగా మేము సజ్జనులకు ఇలాంటి సత్ఫలితాన్ని ఇస్తుంటాము. ఇదే త్యాగానికి స్పష్టమైన నిదర్శనము. ఇదండి బక్రీద్ రోజు పండుగ రోజున మనం తెలుసుకోవలసింది. బక్రీద్ అనగానే మనకు ఒక త్యాగాలతో కూడుకున్నటువంటి జీవితాలు గుర్తుకొస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు తన జీవితంలో తన యొక్క మనోకాంక్షలను త్యజించి అల్లా యొక్క ఆజ్ఞను ముందు ఉంచి జీవనం గడిపితే ఏ పరలోకంలో సాఫల్యం దక్కుతుంది. మరోసారి అందరికీ బక్రీద్ పండుగ, ఈదుల్ అజా పర్వదిన పండుగ శుభాకాంక్షలు. మనమందరము భారతీయులము మనమందరం కలిసి ఉందాము, ఒక సోదర భావంతో మెలుగుదాము. అల్లా తబారక్ వతాలా మనందరినీ కలిసికట్టుగా జీవనం గడపడానికి ప్రాప్తం కలిగించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
1: ఇంతవరకు శ్రోతలు బక్రీద్ పండుగ ప్రాశస్త్యం గురించి మౌలానా ముస్టక్ మదానీ గారి సందేశం విన్నారు.
2: శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం కొత్త వెలుగులో కథానిక ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ శ్రీమతి శాంతికృష్ణ గారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి శాంతికృష్ణ గారు మనకు అందించిన కథానిక
6: కథా శీర్షిక కొత్త వెలుగులు. అది 1990వ సంవత్సరం. మధ్యాహ్నం 1 గంట అవుతోంది. వేసవికాలం, బాగా ఉక్కపోతగా ఉంది. బాబును ఊయల్లో వేసి ఊపుతున్నాను. వాడేమో ఒక పట్టాన నిద్రపోడు, గంట ఊపాలి. మధ్యలో పాటలు కూడా పాడాలి. అప్పుడెప్పుడో స్కూల్ డేస్లో పాడి ఆపేసిన పాటలన్నీ మరీ గుర్తు చేసుకొని పాడుతూ ఉంటాను. ఇంతలో గేటు తీసిన చప్పుడు. వాకిట్లో మా ఆయనతో పాటుగా లోనికి ఎవరో వస్తున్నారు. స్కూటర్ వరండాలో పెట్టి అక్కడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బయటకు వచ్చి చూస్తే సీను. బాగున్నావా సీను, ఊళ్ళో అందరూ బాగున్నారా అడిగాను. బాగున్నారా అక్క, నువ్వు ఎలా ఉన్నావు? అబ్బి పుట్టినాడని అమ్మ చెప్పినాది, చూసిపోదారని వచ్చిన. అయ్యో సీను, మాకోసం ఇంత దూరం వచ్చినావా? ఆశ్చర్యంగా ఆనందంగా అడిగాను. లేదక్క, గూడూరికి ఏరే పనిపడి వచ్చిన. ఇల్లు తెలీదు కదా నాకు, సారు పనిచేసే ఫ్యాక్టరీకి పోయినా అంటూ మీకోసం ఊరికాడి నుంచి చెనిక్కాయలు తెచ్చిన. తీసుకో అక్క, గుడ్డ సంచిని వరండాలో పెట్టాడు సీను. సీను మా ఊరి అబ్బాయి, మా నాయన దగ్గర చదువుకున్న విద్యార్థి. సీను రా లోపలికి అంటూ మా ఆయన లోపలికెళ్ళి ఉయ్యాల్లో ఉండే బాబుని ఎత్తుకున్నాడు. రాసీను అంటూ నేను ఎంత పిలిచినా లోపలికి రాలేదు. వద్దక్క, ఇక్కడే ఉంటాలే, అబ్బిని చూపించు నసుగుతూ అన్నాడు సీను. అయ్యో సీను, ఆ పద్ధతులన్నీ మనోళ్ళలోనే, ఇక్కడ కాదు, మా ఇంట్లో అస్సలు కాదు. ఎండను పడొచ్చావు, కాళ్ళు కడుక్కొని లోపలికి రా, భోజనం చేద్దువు. చిన్న ఇల్లు మాది, ముచ్చటగా ఉంటుంది. వరండా, హాలు, వంటగది, ఒక చిన్న బెడ్రూమ్ అంతే. హాల్లోకి రాగానే సీను బాబుని ఎత్తుకున్నాడు. నువ్వేమీ మారలేదక్కా, అప్పటిలాగే ఉన్నావు అంటున్నా సీనును చూసి నవ్వాను. సీనుకి విస్తరాకు వేసి భోజనం వడ్డించాను. ఎంతో ఆనందంగా తిన్నాడు. మధ్య మధ్యలో ఊళ్ళో సంగతులన్నీ చెప్పాడు. మా ఆయన భోంచేసి మళ్ళీ ఫ్యాక్టరీకి డ్యూటీకి

వెళ్ళిపోయాడు. శీను మాత్రం సాయంత్రం వరకు మాట్లాడుతూ బాబుతో ఆడుతూ టీ తాగి వెళ్ళాడు బస్సుకు టైం అవుతుందని. మా ఊరికి వెళ్ళి చాన్నాళ్ళయ్యింది. శీనుని చూశాక ఊరిపైకి గాలి మళ్ళింది. ఊళ్ళో బస్సు దిగుతూనే మా నాన్న నా చేతిలోని సంచి తీసుకుని నడవసాగాడు. వెనకాలే నేను, మా ఆయన, బాబు. ఎప్పుడు ఊరికి వెళ్ళినా బస్సు దిగుతూనే కనిపించేది మా నాయనే. కూతుర్లంటే ఎంత ప్రేమో. 6 మంది కూతుర్లైనా ఎవ్వరినీ విసుక్కోడు. ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. నాకు ఒక్కడే తమ్ముడు, 5 మంది చెల్లెళ్ళు. నాకు మా పెద్ద చెల్లికి ఒకే రోజు పెళ్ళిళ్ళు జరిగాయి. తమ్ముడు, మిగిలిన చెల్లెళ్ళు మాత్రం చదువుకుంటున్నారు. మా 7 మందిని అమితంగా ప్రేమించే తాతయ్య ఈ మధ్యనే పోయారు. నాయనమ్మ, లోకం మాత్రం మేమే. మనుమరాళ్ళంటే దేవతలు, మనుముడు అంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడే ఆమె దృష్టిలో. అరుగుపైనే కూర్చుని మా కోసం ఎదురు చూస్తోంది మా నాయనమ్మ. అమ్మ అంటూ పలకరించాను. నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ అంతే, నన్ను చూసిన ఆనందంతో కన్నీళ్ళెట్టుకుంటుంది. మళ్ళీ ఊరెళుతున్నప్పుడు వెళ్ళిపోతున్నానని ఏడుస్తుంది పిచ్చి నానమ్మ. ఈ ఊళ్ళో నాయనమ్మలని అందరూ అవ్వ అంటారు. కానీ మా అందరికీ ఆమెను అమ్మ అని పిలవడమే అలవాటు. మా తాతయ్యను కూడా నాయనానే పిలిచేవాళ్ళం. వాళ్లతో మాకు చాలా సన్నిహితమైన సంబంధం ఉండేది. లోపలికి పోతూనే అమ్మ నీళ్ళిచ్చి తర్వాత కాఫీ ఇచ్చింది. బాబుని అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుని ముద్దులాడుతూనే ఉన్నారు. అమ్మ సాయంత్రం 5 గంటలకే రాత్రి వంటకు పనులు మొదలుపెట్టింది. నేను అమ్మ దగ్గర కూర్చుని కూరగాయలు కట్ చేస్తూ అమ్మకు సాయం చేస్తున్నాను. పోయిన వారం శీను మీ ఇంటికి వచ్చినాడంట కదా? అవునమ్మ, వచ్చాడు అంటూ అమ్మ వంక ప్రశ్నార్థకంగా చూశాను. ఇంట్లో పిలికి పిలిచి భోజనం పెట్టారంట కదా, ఊళ్ళో తెలిస్తే పరువేం కావాలా? తప్పే ఉందమ్మా, భోజనం టైంకి వస్తే అన్నం పెట్టకూడదా? శీను లోపలికి వస్తే ఏమవుతాది, వాడు మనిషేగా అన్నాను. నువ్వు వితండవాదివి, నీతో మాట్లాడలేను. నా చేతిలో ఉన్న కూరగాయలను విసురుగా తీసుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. మా నాయన మా మాటలు వింటూ సైగ చేశాడు పొడిగించొద్దని. నేను ముందు గదిలోకి వస్తూనే నాయనమ్మ, ఆ శీనుగాడిని ఇంట్లోకి పిలిచి ఆకేసి అన్నం పెట్టినావంట కదా, వాడు ఊళ్ళో అందరికీ చెప్పుకుని తిరుగుతున్నాడే, దీర్ఘం తీసింది. అయ్యో అమ్మ, ఏమైంది చెబితే? వాడికి ఎంత సంతోషమైతే చెప్పుకుని ఉంటాడు చెప్పు. నాకు చాలా చిరాకేసింది ఇంటికి రాగానే నన్ను ఇలా దోషిలా నిలదీయడం. ఒక్కోసారి అనిపిస్తుంది నాన్న ఎలా వీళ్ళ ఛాదస్తాన్ని భరిస్తున్నాడో అని. ఇంటి వెనుకన ఉన్న పెరట్లోకి వెళ్ళి అరుగుపైన కూర్చున్నాను. ఈ విశాలమైన పెరట్లో ఎన్నో జ్ఞాపకాలు నావి. కొబ్బరి చెట్లు, జామ, సపోటా చెట్ల నుండి వచ్చిన గాలి మాత్రం లాలనగా నన్ను తాకి కుశలమడిగింది. చిన్ననాటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి నన్ను. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. సాయంత్రం ఇంటి దగ్గరే ఊర్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతారు. ఆ తరువాత 6 గంటల నుండి 7:30 వరకు అనీత విద్యా కేంద్రం నడుపుతారు. ఆ రాత్రిబడికి ఎక్కువగా హరిజనవాడ నుండి పిల్లలు వచ్చి చదువుకుంటారు. అది కూడా అబ్బాయిలు మాత్రమే. వాళ్ళంతా పగటిపూట పశువులు మేపడం లేదా పొలం పనులకు వెళ్ళడం చేస్తుంటారు. మొదట వాళ్ల వాడల నుండి ఎవరూ చదువుకోవడానికి వచ్చేవాళ్ళు కాదు. నాన్నే వాళ్ల ఇండ్లకు వెళ్ళి చదువు విలువ గురించి, చదువు ఇప్పుడు అందరికీ ఎంత అవసరమో వివరంగా వాళ్ల పెద్దలకు చెప్పి బలవంతంగా ఒప్పించి వాళ్ల పిల్లలను రాత్రిబడికి చదువుకునేందుకు వచ్చేలా చేశాడు. వాళ్లకు చదువుతో పాటుగా ఎన్నో ఇతర విషయాలు నేర్పించేవాడు. శుభ్రత, క్రమశిక్షణ ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పేవాడు. అంతేకాకుండా బయటి ఊర్ల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఇలా ఎన్నో చెబుతుండేవాడు. మా నాన్నకు ఈ రాత్రిబడి విషయంలో సహాయంగా
పెళ్లికి ముందు నేను ఉండేదాన్ని. అప్పుడు అలా వాళ్లకు చదువు నేర్పించడం చాలా ఆనందంగా అనిపించేది నాకు. ఊళ్ళో అందరూ చక్కగా గవర్నమెంట్ బడిలో చదువుకుంటూ ఉంటే ఊరికి దూరంగా ఉండే హరిజన వాడల్లోని పిల్లలు మాత్రం ఊళ్ళోని బడికి రావడం ఎప్పుడూ నేను చూడలేదు. నేను ఎలిమెంటరీ స్కూల్ చదివే రోజుల్లో వాళ్ల కోసం చాలా ఆవేదన చెందేదాన్ని. మా స్కూల్లో మాస్టారులను కూడా అడిగేదాన్ని, వాళ్ళు కూడా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు ఊళ్ళో 7వ తరగతి మాత్రమే ఉండేది. 8 నుండి నేను తిరుపతిలోని మా తాతయ్య నానమ్మ దగ్గర ఉండి చదువుకున్నాను. నేను 8వ తరగతి చదివేటప్పుడు నాన్న ఈ రాత్రి బడి మొదలు పెట్టాడు. సెలవుల్లో నేను మా ఊరికి వచ్చినప్పుడు మాత్రం మా నాన్నతో పాటుగా టీచర్ని అయ్యేదాన్ని. దాదాపు 10 మంది దాకా వాళ్ల వాడల నుండి 10 నుండి 15 సంవత్సరాలు వయసు ఉండే పిల్లలు సాయంత్రం మా ఇంటికి సంతోషంగా చదువుకునేందుకు వచ్చేవాళ్ళు. వాళ్ళ అందరి చేతుల్లో లాంతర్లు ఉండేవి. మా ఊరిలో వీధి దీపాలు ఉండేవి, కానీ మా ఊరి నుండి వాళ్ళ వాడలకు వెళ్లే దారంతా కటిక చీకటే. వాళ్ల కోసం చాలా బొమ్మల పుస్తకాలు కూడా కొనేవాడు నాన్న. ఇల్లంతా బడి వాతావరణంతో ఎంతో హాయిగా ఉండేది. ఇంటి ముందు ఇంటి వెనుక పెద్దగా ఖాళీ జాగా ఉండేది. పిల్లలు అందరూ ఆ ఓపెన్ ఏరియాలోనే కూర్చుని చదువుకునేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమగా వేరుశనక్కాయలు, కందికాయలు, సద్ద కంకులు తెచ్చిచ్చేవాళ్ళు మాకు. అవి మాత్రం అమ్మ తీసుకునేది, వాటిని బయటే కడిగి లోపలికి తీసుకెళ్లేది. రాత్రి బడి అయ్యాక నేను మా నాన్న కూడా శుభ్రంగా చేతులు కాళ్ళు రుద్ది రుద్ది కడగాలి, లేకుంటే గయ్యం అనేది మా అమ్మ. నేను నాన్న మాత్రం వాటిని లెక్క చేయము. వాళ్లకు చదువు నేర్పించడం ఓ తపస్సులాగా భావించేవాళ్ళం. ఈ విషయంలో నాన్న పడే శ్రమే ఎక్కువ, నాది ఏముంది? మళ్ళీ స్కూల్ తెరిస్తే తిరుపతికి వెళ్ళిపోయేదాన్ని. ఇంకా సెలవుల విషయానికి వస్తే మాకు ఇచ్చినన్ని సెలవులు నాయన రాత్రిబడి పిల్లలకు ఇచ్చేవాడు కాదు. వాళ్ళు చదువు మరిచిపోతారనే భయంతో పాటుగా బడికి రావడం మానేస్తారనే భయం కూడా ఉండేది. వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలన్నా, ఊళ్ళో వాళ్ళు వాళ్లను గౌరవంగా చూడాలన్నా వాళ్లకు చదువు చాలా అవసరమని మా నాయన ఉద్దేశం. ఊళ్ళో పెద్దలు ఈ విషయంలో మొదట ప్రతిఘటించినా నాయన మాత్రం వాళ్లను బతిమలాడి ఒప్పించాడు. ఊరు బాగుపడడం అంటే మనమొక్కరం బాగుపడితే చాలదు, వాడలు కూడా బాగుపడాలి అనే సిద్ధాంతం మా నాయనది. మా నాయన అంటే ఊళ్ళో అందరికీ గౌరవం. వాళ్ళందరి పిల్లలకు సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పే ఏకైక వ్యక్తి మా నాన్న కాబట్టి, ఇంకా ఆ ఊర్లోని ఏకైక రచయిత కూడా. చాలా అభ్యుదయ భావాలు కలిగిన మా నాయన కథలు కవితలు చాలా రాసేవారు. రాత్రిబడికి వచ్చే విద్యార్థులలో కొందరు బాగా చదువుకునేవాళ్ళు. వాళ్ళు నాయనకు ప్రియమైన శిష్యులు అయ్యారు. వాళ్లల్లో సీను వాసు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు హరిజనులే అయినా ఇద్దరు వేరే వేరే తెగకు చెందిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఒకరి ఇండ్లకు ఒకరు వెళ్లరు. అది నన్ను మరీ విస్మయానికి గురి చేస్తుంటుంది. ఊరికి వెలుపల వాడలు నిర్మించుకొని ఊళ్ళో వాళ్లకు చాకరీ చేస్తున్న ఆ 2 కులపోళ్ళైనా ఐకమత్యంగా ఉండొచ్చు కదా. నా ఆశకు అంతులేదన్నట్లుగా వాళ్ళు ఎప్పుడూ కలిసేవాళ్లు కాదు. ఎప్పుడూ వాళ్ల 2 తెగల మధ్య బాహాటంగానే కొట్లాటలు జరుగుతుండేవి. ఇంచుమించు ఆ 2 వాడల్లోని అందరూ తాగుడకు బానిసలే. ఊళ్ళో వాళ్ల పొలాల్లో పనిచేస్తే వచ్చే కూలీ డబ్బుల్లో సగం సారా కొట్టులో పోసి ఇంటికి వెళ్తారు. సంక్రాంతి సెలవులు ఇస్తే మా ఊరికి వచ్చాను. అప్పుడు నేను 10వ తరగతి చదివేదాన్ని. ఎప్పట్లాగే నాన్న వాళ్లకు ఎక్కువ సెలవులు ఇవ్వలేదు. సంక్రాంతి ఇంకా 4 రోజులు ఉందనగానే ఒకరోజు రాత్రి బడికి వచ్చిన సీను తన సంచిలో నుండి పేపర్లో చుట్టిన ఒక ప్యాకెట్ బయటకు తీసి, అక్క మా అమ్మ నిప్పట్లు చేసింది, మీకోసం తెచ్చిన అంటూ ఇవ్వబోయాడు. అంతే, అక్కడే కూర్చుని ఉన్న అమ్మ గయ్యమని లేచింది. ఎంత ధైర్యంరా, మీ ఇంట్లో వండింది మా పిల్లకు

0: హెచ్చిస్తావా అంటుంటే వాడు బిక్కమొహం వేశాడు. వాడి మొహానే అమ్మ అలా అనడం నాకు నచ్చలేదు. అమ్మ నువ్వు లోపలికెళ్ళు, నేను తీసుకోనులే, కాస్త కోపంగా అన్నాను. కానీ నేను తీసుకుంటానేమో అని కాపలాగా అక్కడే అరుగుపైనే కూర్చుండిపోయింది. అమ్మ కూడా చదువుకున్న మనిషే, కానీ ఈ విషయంలో మాత్రం తనకు బాగా చాదస్తం ఎక్కువ. నాయన ఇదంతా గమనిస్తూ చూడనట్లు వాళ్లకు పాఠాలు చెబుతున్నాడు. ఆ రోజంతా అన్యమనస్కంగానే పాఠాలు చెప్పాను వాళ్లకు. రాత్రి 7:30 అయింది, బడి వదిలిపెట్టాము. పిల్లలంతా మాకు గుడ్ నైట్ చెప్పి జట్లు జట్లుగా లాంతర్లు వెలిగించుకుని కదిలారు. వాళ్లంతా వెళ్ళాక కుర్చీలు పుస్తకాలు అన్నీ నేను నాయన తీసి ఒక పక్కగా సర్ది పెడుతున్నాము. అమ్మ ఇంక నిశ్చింతగా లోపలికి వెళ్ళింది. అప్పుడు నాయన సీను తెచ్చిన ప్యాకెట్ సైలెంట్గా నాకు చూపెట్టాడు. ఏడదాచి పెట్టాడో మరి ఇంతసేపు, నా కళ్ళు ఆనందంతో మెరిశాయి. రేపు పొలం దగ్గరకు వెళ్ళి అక్కడ తింటానులే అంటూ మళ్ళీ దాచిపెట్టేసుకున్నాడు. ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది నాకు. ఏమీ తెలియనట్లే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో పలికి నడిచాము. అక్క నమస్తే, ఎప్పుడు వచ్చినావు గూడూరు నుండి? ట్యూషన్ పిల్లల పలకరింపులు, చెట్ల గాలిలాగే చల్లగా అనిపించింది. జ్ఞాపకాల్లో నుంచి బయటకు వస్తూనే వీళ్ల పలకరింపులు. కొన్ని గుర్తొస్తే పెదవులపై నవ్వొస్తుంది, ఒక్కోసారి బాధ కూడా వేస్తుంది. రాత్రిబడి పిల్లలకు చదువు చెప్పి వాళ్ళని అలా వదిలేయడు నాన్న. వాళ్ల చేత 7వ తరగతి కామన్ పరీక్షలో, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో ప్రైవేటుగా రాయించేవాడు. ఊరు కూడా ఇప్పుడు కాస్త మారింది. వాడల్లోని పిల్లలను బడిలోనికి రానిస్తున్నారు. మా నాయన వల్లే వాడల్లో చదువు విలువ తెలిసింది. పనికి వెళ్ళని పిల్లలు ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ బడికి, పనులకు వెళ్లే పిల్లలు మాత్రం మా రాత్రి బడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకే సమయంలో ట్యూషన్లు, రాత్రిబడి చెబుతున్నాడు నాన్న. మా ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడు కూడా ఇప్పుడు నాన్నతో పాటుగా క్లాసులు తీసుకుంటున్నారు. పెరట్లో చేపలు పరిచి మా చెల్లెలు, తమ్ముడు ట్యూషన్ క్లాసులకు సిద్ధం చేస్తున్నారు. లేచి వాకిట్లోకి వచ్చాను. వాకిట్లో నాన్న, ఇంకో చెల్లి చేపలు పరుస్తున్నారు. ఇక్కడ రాత్రిబడి జరుగుతుంది. రాత్రిబడి పిల్లలు జట్లు జట్లుగా వస్తున్నారు. ఎప్పటిలాగే వాళ్ల చేతుల్లో లాంతర్లు ఉన్నాయి. ఇంకా ఊరికి వాడకు మధ్య వీధి దీపాలు వేయలేదనే దానికి సాక్ష్యం వాళ్ల చేతుల్లోని లాంతరులే. ఊర్లో ఏ పనికైనా వాళ్ళు రావాలి. పొలం దగ్గర పనులన్నీ వాళ్లే చేయాలి. కానీ వాళ్ల వాడకు మా ఊరికి మధ్యన ఉన్న ఈ దూరం మాత్రం ఎప్పుడూ అలాగే ఉండాలి. ఎప్పుడూ ఈ విషయం తలుచుకుని గాఢంగా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేను. ఆ రోజు పిల్లలకు నేను పాఠాలు చెప్పాను. వాళ్ళు అలా పద్ధతిగా కూర్చుని చదువుకుంటూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది. మధ్య మధ్యలో వాళ్ల వాడలోని ముచ్చట్లు నాకు చెబుతూ చదువుకుంటున్నారు. బడి వదిలే ముందు అందరూ బాబును చూపివ్వమంటే లోపలికెళ్ళి బాబును తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చాను. అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని ఆనందించారు. ఎప్పటిలాగే లాంతర్లు వెలిగించుకొని జట్లు జట్లుగా వాళ్ళు బయటకు వెళ్తుంటే చీకటి దారులను ఛేదించే వెలుగు వీరుల్లాగా అనిపించారు. అవును, వెలుగు వీరులు. ఈ చదువులైనా నింపాలి వాళ్ళు నడిచే దారుల్లో కొత్త కొత్త వెలుగులను అని అనిపించింది. ధన్యవాదాలు.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో శ్రోతలు ఇప్పటి వరకు శ్రీమతి శాంతికృష్ణ గారి రచన మరియు సమర్పణలో వచ్చినటువంటి కొత్త వెలుగులు కథానిక విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420222.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం జిల్లా సమాచార లేఖనం మీరు ఇప్పుడు వింటారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ నైపుణ్య శిక్షణ కోర్సు ప్రారంభం, జీవీఎంసీ పరిధిలో ఇండ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించిన డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు విశాఖలో వాటర్ ఫాగింగ్ వాహనాలు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేళ్ల ప్రయాణంలో ఎంతో మంది విద్యావేత్తలను, నాయకులను, పారిశ్రామికవేత్తలను దేశానికి అందించిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానికే దక్కుతుందని, అటువంటి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్టపతి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ రాక విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్కి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా విఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణ కోర్సును విశాఖ సెంట్రల్ జైలులో ప్రారంభించారు. జైలు ఖైదీల పునరావాసం మరియు సమాజంలో తిరిగి కలిసిపోయే ప్రక్రియలో భాగంగా వారికి పరిశ్రమ ఆధారిత ఐటీ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ SDI సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది ఖైదీలు ఉంటారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి దశ ఇండ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ VLN మూర్తి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల గణన ప్రక్రియలో ఏ ఒక్క గృహం కూడా మినహాయించకుండా గణన చేపట్టాలని, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలకు అవగాహన పరచాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేకంగా వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ఫాగింగ్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరం నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం

0: 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతుంది. చిన్న ప్రకటన అనంతరం విహారి కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడొక చిన్న ప్రకటన విందాం.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ చెల్లిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
2: అవునా?
1: ఆ, ప్రతిరోజు ఉదయం 10:00 to 10:30 0861-233-33-100 లేదా 102కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 to 11:00 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
2: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
1: హలో అభిరుచికి స్వాగతం.
3: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం.

0: ಮನೋರಂಜನೆ. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజన కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: శ్రోతలు సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 8:40 అవుతుంది. ఇప్పుడు విందాం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి వారి క్షేత్ర విశేషాలు.

విహారి మీ యాత్ర సహాయకారి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ విహారి కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడిపడిన అంశాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. ఈ చరాచర జగత్తుకు సృష్టికర్త బ్రహ్మ, లయకారకుడు పరమశివుడు అయితే స్థితికర్త శ్రీ మహావిష్ణువు. ఈనాటి విహారి కార్యక్రమంలో శ్రీ మహావిష్ణువు కొలువైన శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అరుదైన సాలగ్రామ స్వయంభూ ఏకశిలా విగ్రహం ఉంది. ఈ విగ్రహం ముందు వైపు శ్రీ మహావిష్ణువు కేశవస్వామిగా పురుష రూపంలో, విగ్రహం వెనుక వైపు జగన్మోహినిగా స్త్రీ రూపంలో స్వయంభూగా అవతరించి ఉన్నారు. శ్రీ స్వామివారి పాద పద్మముల నుంచి నిరంతరం జలం ఊరుతూ ఉంటుంది. ఇలా భక్తులకు గర్భాలయ ప్రవేశం ఉన్న ఏకైక పురాతన ఆలయం ఈ దేవాలయం. ఈ ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఉంది. ఈ క్షేత్ర స్థల పురాణం ఈ విధంగా ఉంది. పూర్వం క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకు, రాక్షసులకు అమృతం పంచిపెట్టి రథంపై వస్తుండగా, ఈ ఉభయ గోదావరుల అనగా వశిష్ఠ గౌతమిల మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటటువంటి శీల అంటే ఇరుసు రాలిపడింది. శ్రీ మహావిష్ణువు వెనుకకు తిరిగి చూచేసరికి శివుడు తనపై మోహంతో వెనుకనే వస్తున్నాడని గ్రహించి తన నిజస్వరూపాన్ని శివుడికి చూపిస్తే కాని ఆగేట్లుగా లేడని తలచి ముందువైపు పురుష రూపంలో కేశవస్వామిగా, వెనుక స్త్రీ రూపంలో జగన్మోహినిగా అవతరించారు. అది చూచి శివుడు ఇదంతా విష్ణుమాయా అని గ్రహించి సిగ్గుపడి ఎదురుగా శ్రీ ఉమాకమండలేశ్వరునిగా అవతరించారు. రథం శీల రాలిపడడం వల్ల ఈ గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చింది. మరొక స్థల పురాణం ఈ విధంగా ఉంది. భాగవత పురాణం ప్రకారం క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టిన అమృతాన్ని పంచుకోవడంపై దేవతలు, రాక్షసులు గొడవ పడుతుండగా శ్రీ మహావిష్ణువు దేవతలను రక్షించడానికి మోహి

వేషంలో వచ్చి ఆ అమృతాన్ని దేవదానవులకు సమానంగా పంచుతానని వాగ్దానం చేసి వారిని ఒప్పించాడు. కానీ విశ్వశాంతి ఋషుల సంక్షేమం కోసం అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచి మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యారు. మోహిని యొక్క అత్యంత ఆకర్షణీయమైన అందాన్ని చూచిన శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. తన సతీమణి పార్వతీదేవి సమక్షంలోనే శివుడు మోహినిని వెంబడించాడు. అప్పుడు మోహిని జడ నుంచి ఒక పువ్వు రాలి కింద పడింది. ఆ పువ్వును వాసన చూసిన శివునికి ఆశ్చర్యకరంగా మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కనిపించారు. శివుడు తన ప్రవర్తనకు సిగ్గుపడతాడు. మోహిని జడ నుంచి పువ్వు రాలి పడిన ప్రదేశానికి ర్యాలీ అనే పేరు పెట్టారు. పురాణాల ప్రకారం కృతయుగంలో శ్రీస్వామివారు ఇక్కడ సాలగ్రామశిలగా వెలిశారు. శ్రీస్వామివారి విగ్రహం 5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు కలిగిన స్వయంభూ సాలగ్రామ ఏకశిల. ఈ విగ్రహం ముందువైపు కేశవస్వామిగా పురుష రూపంలో, వెనుకవైపు జగన్మోహినిగా స్త్రీ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించారు. ముందు భాగంలో ఉన్న కేశవస్వామివారికి కిరీటం, మకరకుండలాలు, కరపత్రాలు, కంఠంపై చర్మం ముడతలు పడినట్లుగా ముడతలు, కౌస్తుభ మణిహారాలు, జపమాల, యజ్ఞోపవీతం, నాభిస్థానం, ఉత్తరీయం, చేతులందు శంఖ చక్ర గదాయుధాలు ధరించి అభయహస్తంతో, చేతులలో హస్తరేఖలు కలిగి ఉంగరాలు ధరించి, వేళ్లకు నాజూకైన గోళ్లు కలిగి భార్యలైన శ్రీదేవి, భూదేవి, రుక్మిణి, సత్యభామలు వింజామరులు విసురుతున్నట్లుగా, ఇంకా గరుత్మంతుడు పాదసేవ చేసుకుంటున్నట్లుగా దర్శనమిస్తారు. విష్ణు పాదోద్భవి గంగ అనగా శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి గంగ ఉద్భవించింది అని అర్థం. దీనికి ప్రతీకగా అన్నట్లు ఇక్కడ స్వామివారి విగ్రహం యొక్క 2 పాదాల మధ్యలో గంగాదేవి పద్మాసనంలో ఉండగా అక్కడి నుంచి గంగ శ్వేత బిందువుల వలె నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఉభయ పార్శ్వముల యందు పొన్న చెట్టు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్లుగా మకర తోరణం రీతిన కేశవస్వామి ఆలయ శిఖరం దశావతారములైన మత్స కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి అవతారాలు, తుంబుర నారదులు గానం చేస్తున్నట్లుగా, కిన్నెర కింపురుషులు పుష్పమాలలు వేస్తున్నట్లుగా, రంభా ఊర్వశి నాట్యం చేస్తున్నట్లుగా, ఆదిశేషుడు పడగ విప్పినట్లుగాను స్వామివారు పురుష రూపంలో దర్శనమిస్తారు. వెనుకవైపు స్త్రీ రూపంలో చక్కని కురులతో చుట్టుకున్న శిఖ, శిఖపై చామంతి పుష్పం, దండ కడియాలు, కచ్చా పోసినట్లుగా చీరకట్టు, కాళ్లకు అందెలు, గజ్జలు, పద్మినీ జాతి స్త్రీ లక్షణం అయిన కుడికాలి తొడమీద తెల్లని పొడవైన పుట్టుమచ్చతో మోహిని రూపంలో శ్రీ స్వామివారు అవతరించి ఉన్నారు. ఆలయానికి ఎదురుగా పరమశివుడు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారుగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ బ్రహ్మదేవుడు తన కమండలంతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ర్యాలీలో ఉన్న శివుడు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయం 2 గోపురాలతో, 2 ప్రాకారాలతో తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయానికి ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇలా శివకేశవుల ఆలయాలు ఎదురెదురుగా ఉండడం చాలా అరుదు.

ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. పూర్వం ఈ గ్రామం రత్నాపురం అనే పేరుతో పిలువబడేది. దేవతలచే నిర్మించబడినదిగా భావించే ఈ ఆలయం పిదప 11వ శతాబ్దంలో చోళరాజుల పరిపాలనా కాలంలో తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని కాలంలో పునర్నిర్మించబడింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 11వ శతాబ్దంలో ఈ గ్రామం చోళరాజుల పాలనలో దట్టమైన అడవిలో ఉండేది. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని పాలించిన శ్రీరాజా విక్రమదేవుడు వేట కోసం ఒకరోజు ఇక్కడికి వచ్చారు. అడవి జంతువులను వేటాడి అలసిపోయిన ఆ రాజు ఒక పెద్ద పొన్న చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ గాఢ నిద్రలోకి చారుకున్నారు. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. అతనికి కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి తన మందిరం ఈ ప్రాంతం యొక్క భూగర్భంలో ఉందని తెలియజేశారు. ఇంకా, రాజా, చెక్కతో చేసిన రథాన్ని ఆ ప్రాంతంలో లాగమని, రథం యొక్క శీల ఎక్కడ ఊడిపడుతుందో అక్కడ భూగర్భంలో ఈ క్షేత్రం ఉంటుందని ఆదేశించారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను శిరసావహించిన ఆ రాజు అలాగే చేశాడు. రథం యొక్క శీల పడిన చోట భూమిని త్రవ్వగా రాజు యొక్క కలను నిజం చేస్తూ ఒక విగ్రహం కనిపించింది. రాజు అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి స్వామివారికి నిత్య దీపధూప నైవేద్యాలను ఏర్పాటు చేశారు. క్రమంగా ఇతర ప్రాకారాలు నిర్మించబడ్డాయి. తరువాత 1936వ సంవత్సరంలో ఆలయ జీర్ణోద్ధరణ గావించబడింది. ప్రస్తుతం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ నిర్వహణలో ఉంది. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలలో భాగంగా శ్రీ జగన్మోహిని కేశవస్వామి కళ్యాణం చైత్రశుద్ధ నవమి నుంచి పౌర్ణమిల మధ్య, వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి మధ్య శ్రీరామ శ్రీ సత్యనారాయణ స్వామివార్ల కళ్యాణం, శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి మధ్య నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఈ ఆలయంలో శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణాష్టమి, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి, దేవీ నవరాత్రులు, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశిలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఈ ర్యాలీ గ్రామానికి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు బండ్లు అందుబాటులో ఉన్నాయి. అమలాపురం బండారు లంకలను కలుపుతున్న రహదారిపై ఊబలంక గ్రామం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం రావులపాలానికి 7 కిలోమీటర్లు, అమలాపురానికి 34 కిలోమీటర్లు, రాజమహేంద్రవరానికి 40 కిలోమీటర్లు, కాకినాడకు 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ర్యాలీ గ్రామానికి రావులపాలెం నుంచి బస్ సేవలు పరిమిత వ్యవధుల్లో అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ సత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివార్ల కృప కరుణ కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ వచ్చేవారం విహారీ కార్యక్రమంలో మరో దివ్యమైన క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

0: శ్రోతలు, ఇప్పటి వరకు విహారీ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామివారి క్షేత్ర విశేషాలు విన్నారు. సమయం 8:59 అవుతుంది. చిన్న ప్రకటనల అనంతరం సముద్ర తీర కథలు కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:01 అవుతుంది. సముద్ర తీర కథలు. ఈరోజు కథ రమ్ము దొరికింది, రమ్మని పిలిచింది. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. ఆకాశవాణి 102.7 MHz పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
4: కథ పేరు రమ్ము దొరికింది, రమ్మని పిలిచింది.

ఆ రోజు సాయంత్రం 4 గంటలప్పుడు రొయ్యలపాలెం ఆడవాళ్లు తీరం వెంబడి బుట్టలు పట్టుకుని నిలబడి ఉన్నారు. సముద్రం అలల మీదుగా దూరంగా చూసినా వారికి ఒక్క పడవ కూడా కనిపించటం లేదు. ఆలస్యమైందంటే దానికి 2 అర్థాలు. చేపలు బాగా పడక ఇంకా వేటాడుతూ ఉండొచ్చు, లేదా చేపలు ఎక్కువగా పడి పడవలు ఆ బరువుకు భారంగా నిదానంగా వస్తూ ఉండొచ్చు. దూరంగా తీరం మీద ఇసుక దిబ్బల వెనక నక్కలు కూర్చుని ఉన్నాయి నిశ్శబ్దంగా. ఆకాశంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న పక్షుల నీడలు పలుచిగా క్రింద ఇసుక మీద పడుతున్నాయి. మనుషులతో పాటు జంతువులు, పక్షులు కూడా ఈ పడవల

నిజానికి ఆ రోజు అందరికీ చేపలు బాగా పడ్డాయి. పడవలు నిండి పైకి ఉబికి ఉన్నాయి చేపల గుట్టలు. అవి ఎగిరిపోకుండా జారిపోకుండా వాటి మీద వలలను నిండుగా కప్పి వాటి అంచుల్ని పడవలోపలి వైపుకు దోపారు. అందరి ముఖాల్లోనూ ఆనందం తొణికిసలాడుతూ ఉంది. ఆంజనేయులు పడవలో చుక్కల చేపలు, నారాయణ పడవలో తాటాకు చేపలు, పర్వతాలు పడవలో కరవాడు చేపలు, చెంచయ్య పడవలో రొయ్యలు, గోవిందయ్య పడవలో వంజరం చేపలు ఎక్కువగా పడి ఉన్నాయి. ఆ రోజు రెండు పాళాల వారికి పండగే పండగ. చేపల్ని ఇండ్లలో కుప్పల తెప్పలుగా పోసుకున్నారు. పడవల్లో నుంచి చేపల్ని ఇళ్లకు చేరుస్తూ పిల్ల పెద్దకు చీకటి పడేంత వరకు ఇదే పని. వేటాడలేని ముసలివాళ్లు చిన్న చిన్న గిన్నెలు తీసుకురాగా వాళ్లకు కూరకు వండుకోను ఉచితంగా వాటి నిండుగా చేపలు పెట్టారు. ఈ ముసలివాళ్లు అంతా 80 ఏళ్లు దాటిన వారే. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుపోగా వాళ్ల పిల్లలకు కూడా పెళ్లిళ్లయి ప్రత్యేక గుడిసెల్లో జీవిస్తున్నారు. ముసలివాళ్లైన ఈ స్త్రీ పురుషులు యువకులైన బెస్తవాళ్లు పట్టిన చేపలు ఉప్పులో ఊరవేసి ఇసుకలో ఎండబెట్టినప్పుడు కాపలాగా ఉంటారు. ఈ ముసలివాళ్లు ఒకరికొకరు అయినవాళ్లే. వాళ్లకు ఆహారానికి కొదవలేదు. ఎవరు ఎవర్నీ కాదనరు. వాళ్లకు ఆహారానికి చింతలేదు. తమ యవ్వనపు రోజుల్లో చేసిన సాహసోపేతమైన కార్యాలను తలుచుకుంటూ గుడిసెలో ఆనందంగా ఉంటారు ముసలిది ముసలివాడు. మత్స్యకారులను వెతుక్కుంటూ వచ్చినట్లు తమ వలల్లో పడ్డ ఈ చేపలు దొరికే ఉధృతి నెల రోజుల పాటు సాగింది. అందరికీ ఆనందం. ఎవడి కొంప చూసినా చేపలతో నిండిపోయి ఉంది. వాటిని ఇసుకతో తోమడం, ఉప్పులో ఊరవేయటం, తరువాత వాటిని ఇసుకలో ఎండపెట్టడం, బయట నుంచి కుక్కలు నక్కలు రాకుండా ఆకాశంలోని పక్షులు ఎత్తుకుపోకుండా ఇళ్లలోని పిల్లల్ని కాపలా పెట్టడం, ఇలా అందరికీ ఈ పనులతో తీరిక లేకుండా పోయింది.

0: తరువాత సీజను మారిపోయింది. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చేసింది పరిస్థితి. అలసిపోయిన అందరికీ కొంత విశ్రాంతిగా ఉంది. ఈ ఒడిదుడుకులు చేపలు పట్టేవారికి ఎప్పుడూ ఉండేవే. ఆ రోజు పల్లెలో చివరి గుడిసెలో పడుకొని నిద్రపోతున్న సీనయ్యను ఆ రాత్రి చుక్క పడవగానే లేపారు కొడుకులు. నిద్రలో ఉన్న సీనయ్య,
1: ఒరే ఇయాళ నాకేందో పాలు మాలిగ్గా ఉండాదిరా, రాలేనా? మీరెళ్ళండి, నేను బాగా నిద్రపోవాలి ఇయాళ
0: అన్నాడు సీనయ్య. ఎప్పుడు అనని తండ్రి ఇలా అనేసరికి కొంత సానుభూతితో,
1: పోన్లే ఇయాళంతా నిద్రపోనిద్దాం, ఈ మధ్యనే కదా అయ్యా ఇంట్లో పుట్టెడు చేపలు తెచ్చా పోశాడు
0: అనుకుని ముగ్గురు కొడుకులు తమ పడవ దగ్గరకు చేరుకున్నారు.
1: నా పిల్లోళ్ళ సొరసేపల్లంటోళ్ళ, దేనికి వెనక్కి దగ్గర
0: గర్వంగా అనుకున్నాడు సీనయ్య.
1: ఏమయ్యా నువ్వు ఏటకి ఎందుకు ఎగనాం పెట్టినావో నాకు తెలుసు, రంగమ్మ కాడ టెంకాయ కళ్ళు తాగి ఊరేగడానికే కదా
0: అంది మంగమ్మ.
1: కాదే నీ మీదొట్ట ఒళ్ళంతా సలపరంగా ఉంటే పాలు మాలి ఉండిపోయానే, దానింటికెళ్ళి తాగడానికే నాకేం కర్మ చెప్ప. మన టెంకాయ చెట్లకు కట్టిన కుండల నిండా కళ్ళు ఊరే ఉండాయి కదా
0: అన్నాడు సీనయ్య.
1: ఒట్లకేంగానే ఇంకా మనమా టెంకాయ చెట్ల కళ్ళు ఉంచామా ఏందే, ఎప్పుడో తాగేసుండవు. నేనా ఇప్పుడే చెప్తుండా, నేనా రూపాయి ఇయ్యను బయటోళ్ళెళ్ళకెళ్ళ తాగడానికే
0: అంది మంగమ్మ.
1: నువ్వా డబ్బులు ఇస్తేనే తాగుతానే, నువ్వే చెబుతుంటావు కదా బెస్తవాళ్లకో టెంకాయ కళ్ళు ఒంటికి శానా మంచిదనే, ఏడి తగ్గిస్తుందనే. అందుకే మన కాడ లేకపోతే రంగమ్మకు రూపాయి ఇచ్చే ఒక ముంతకల్లు తాగుతానే, బాగా నిద్రపోతే మాపటేళ్లకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయే, రాత్రికే బాగా విశ్రాంతి తీసుకునే రేపు ఏకమునే చేపలాటికెళ్తానే
0: అన్నాడు సీనయ్య.
1: నువ్వా ఇయ్యాల తాగడానికే ఈలేదు, చేతికి రూపాయి కూడా ఇయ్యను, మాటంటే మాటే. నేను నీ మాటినే నీకు లొంగే, ఈరోజు రూపాయి ఇస్తే రేపు 2 రూపాయలు అడుగుతావు. పెళ్లికెదిగిన పెళ్ళుండాది, పెళ్లి చేయాల్సిన కొడుకులుండారు, డబ్బుల వృధాగా ఖర్చు పెట్టడం నాకిష్టంలే
0: అంటూ మంగమ్మ ఎండుసేపల బుట్ట నెత్తిన పెట్టుకుని ఆ వేకువన బయలుదేరి వెళ్ళిపోయింది.
1: ఏ ఆటాడినా నువ్వు డబ్బులిస్తేనే కదే
0: అని మౌనంగా ఉండిపోయాడు సీనయ్య. తాటాకు చూరుల్లో పెళ్ళాం దాచిన డబ్బులు వెతకాలనుకున్నాడు, కాని అంతలోనే భయపడిపోయాడు.
1: దానికే లెక్క తగ్గిందంటే నా గొంతు కొరికే రకతం తాగద్ది, ఎండబడే రంగమ్మింటికెళ్ళా దాని కాళ్ళు పట్టుకునైనా సరే ముంతకళ్ళు తాగాల
0: అనుకున్నాడు సీనయ్య. బెస్తవాళ్లు తమ ఇంటి చుట్టూ ఉన్న టెంకాయ చెట్లలో తమ కోసం ఆకుల మొదట్లో మోములకు కత్తితో కోసి సున్నం పెట్టి కళ్ళుకుండలు కడతారు. అవి తమ కుటుంబ సభ్యుల కోసమే. చేపలు వేటాడి వచ్చి అలసి సొలసిన వాళ్ళు ఆ సాయంత్రం కళ్ళు తాగి తేరుకుంటారు. కొందరు ఓపికున్న యువకులు అశేషంగా తమ పల్లె చుట్టూ పెరిగిన ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన టెంకాయ చెట్లకు కూడా కళ్ళు గీసి తాగినంత తాగి మిగతాది రంగమ్మకు అమ్ముకుంటారు. రంగమ్మ ముంత 1/2 రూపాయి లెక్కన వాళ్ల దగ్గర కొంటుంది, రూపాయి లెక్కన బయట వాళ్లకు అమ్ముకుంటుంది. సాధారణంగా బెస్తల కుటుంబాలలో సముద్రంలో వేటాడి చేపలు తేవటం మగవాళ్ల పని. ఆ చేపల్ని ఉప్పులో ఊరేసి ఎండబెట్టి ఆ ఎండు చేపల్ని అమ్మి వచ్చిన డబ్బును జాగ్రత్త పరిచి కుటుంబాన్ని నడపడం ఆడవాళ్ల పని. పెళ్ళాం మంగమ్మ కాళ్ళు పట్టుకునైనా ఒక ముంత కళ్ళుకు రూపాయి డబ్బు తీసుకుందామనుకున్న సీనయ్య పెళ్ళాం తిట్లకు పిచ్చి పట్టినట్లు దుప్పటి గిరాటేసి లేచి కూర్చున్నాడు.
1: ఓసే నీ నస భరించే కంటే ఆ సముద్రం మీదనే సావడం మేలు, నేను కూడా పిల్లలతో ఏటకెళ్తా
0: అంటూ లేచి కూర్చుని గొణుక్కుంటూ దుప్పటిని తలమీదకు లాగి చుట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు సీనయ్య. సీనయ్య వచ్చేసరికి పడవలన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇక లాభం లేదని కొంత వెనక్కి నడిచి ఇసుక తడి తగలని చోట వెళ్ళకిలా పడుకొని నిద్రపోయాడు.

అలా నిద్రపోయిన సీనయ్యకు మెలకువ వచ్చేసరికి తెలతెలవారుతూ ఉంది. లేచి దుప్పటి కప్పుకొని తీరం వెంట నడవసాగాడు. పరధ్యానంగా అలా నడుస్తున్న సీనయ్యకు కాలికి ఏదో తగిలేసరికి ఆగిపోయాడు. క్రిందికి చూసిన అతనికి కళ్ళు మెరిశాయి. మూరెడు పొడుకున తెల్లగా ఉన్న స్టీలు సీసా ఒకటి అలల ఒరవడికి గట్టుకు కొట్టుకురావడం, మళ్లీ అలలు లోపలికి పోయినప్పుడు వాటితో పాటు నీటిలోకి పోవడం జరుగుతూ ఉంది. మళ్లీ అది అలల వెంట ఒడ్డుకు రాగానే టక్కున సీసాను పట్టుకున్నాడు సీనయ్య. అది మూరెడు పొడుకున్న సీలు వేసిన స్టీలు సీసా. దాన్ని పట్టుకొని రెండు వైపులా తిప్పిచూశాడు. ఎక్కడా మూతి లేదు. రెండు వైపులా సీలు వేయబడి ఉంది. తీయటానికి వీలు కాలేదు. చివరకు పళ్ళు కూడా ఉపయోగించాడు. పళ్ళ నొప్పులు పుట్టాయి కానీ సీలు ఊడిరాలేదు. సీనయ్య ఆనందం అంతా ఇంత కాదు. స్టీమర్లో వెళ్లే తెల్లదొరలు తమ చలి కాచుకోవడానికి రమ్ము వాడతారని విని ఉన్నాడు. ఇది అదే అయ్యుంటుందని అతని ఆనందం. ఈరోజు తన పంట పండింది అనుకున్నాడు సీనయ్య. తీరంలోకి ఏది కొట్టుకొచ్చినా ఎవరు చూసినా ఆ వస్తువును పెదకాపుకు చేర్చాలా, చేర్చలేని వస్తువైతే వెంటనే పెదకాపుకు తెలియచేయాలా. అయితే ఈ మందు సీసా సంగతి పెదకాపుకు చెప్పకూడదనుకున్నాడు సీనయ్య. తనలో తనే, నేనొక్కటే కడుపు నిండా తాగాల, మిగిలితే రేపు కూడా తాగుతా, అంతేగానే ఇంకో మడిసికే తెలియనిచ్చేదిలే అనుకున్నాడు సీనయ్య. తీరం వెంట తిరిగి వస్తున్న సీనయ్య కొద్ది దూరంలో పెదకాపు, అతని వెంట మరో ఇద్దరు మనుషులు రావడం కనిపించింది. ఇదే పెదకాపు కంటపడితే ఇంకేమైనా ఉందా, ఒక్క సుక్క కూడా నాకు దక్కదు అనుకుంటూ సీసాను సంకలో దుప్పటి క్రింద దాచాడు. సీనయ్య నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఇంతలో అతన్ని సమీపించిన పెదకాపు, ఏందిరా అట్ట దిగులుగా ఉండావా, ఇయాల సేపలేటకి పోలేదే, ఏం జరుగుండదిరా అని పరామర్శించాడు. ఎందుకో నిన్నట్నుంచే ఎడం భుజం నొప్పిగా ఉండాది పెదకాపు అన్నాడు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలు అనుకుంటూ, మా ఇంట్లో యాప నూనెండాది, తీసుకెళ్ళా రాయి, తగ్గుతాదే అన్నాడు పెదకాపు. మా ఇంట్లో కూడా ఉండాది పెదకాపు, ఇంటికెళ్ళి రాస్తానులే అన్నాడు సీనయ్య ముందుకు నడుస్తూ. మహాసముద్రంలో పయనించే ప్రయాణికుల ఓడలు చాలా విలాసవంతమైనవి.

అన్ని సౌకర్యాలు గల మేలైన ఓడలు. ఒక పెద్ద హోటల్ లాగా ఉంటుంది. లోపల రెస్టారెంట్లు, లాన్లు, ఆడుకునే కోర్టులు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్సు, సినిమా హాళ్ళు, బాల్రూమ్ స్టేజ్లు, బీరు, బ్రాందీ, రమ్ము లాంటి ద్రవాలు నిండిన

చేయడం కద్దు. ఇవన్నీ రామరెడ్డి ఏవో సందర్భంలో చెప్పిన మాటలు సీనయ్యకు గుర్తొచ్చాయి. అంతేగాక సీనయ్యకు రామరెడ్డి చెప్పిన సముద్రంలో మునిగిన టైటానిక్ గురించి కూడా గుర్తొచ్చింది. అది చాలా పెద్ద ఓడని, అందులో సకల సదుపాయాలు ఉన్నాయని, అది సముద్రంలో నీట మునిగి ఉన్న కొండ శిఖరానికి ఢీకొని రెండుగా విరిగిపోయిందని, అది మునిగి అందరూ చనిపోయారని కూడా చెప్పాడు. గాలి కొట్టిన రబ్బరు ట్యూబ్ పట్టుకొని ఒక్క ఆడమనిషి మాత్రమే బ్రతికి బయటపడిందని, జరిగిన విషయాన్ని అందరికీ చెప్పిందని, దాన్ని ఇంగ్లీషులో టైటానిక్ అనే పేరుతో సినిమా తీశారని, ఆ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయి విజయం సాధించిందని, ఈ షిప్పులో ప్రయాణికులు తమకు కేటాయించబడిన రూముల్లో ఉంటూ మంచి ఆహారం, బ్రాందీ, బీరులు తాగుతూ విలాసవంతంగా జీవించారని, చివరకు కళాకారులు కూడా తమ వాయిద్యాలు వాయిస్తూ విషాద గీతాలు పాడుతూనే సముద్రం పాలయ్యారని కూడా చెప్పాడు. మడుసులా ఎట్టన్నా పోనే, దాంట్లో ఉన్న ఇస్కే, బాందీ, రమ్మో సీసాలో ఇయ్యాళ్ళ దొరికినట్టు నాకు గనక దొరికింటేనా ఎంతకాలం తాగేటోన్నో అనుకుంటూ తెగ బాధపడిపోయాడు సీనయ్య. ఇంటికొచ్చిన సీనయ్య నేరుగా ఎండు చేపలు నిల్వ చేసే తమ చుట్టుగుడిసె దగ్గరకు వెళ్ళాడు. దీని సంగతే మధ్యాహ్నం చూద్దాంలే, అప్పుడైతే బయట ఎవ్వరూ తిరగరు అనుకుని గుడిసె తడిక తీసి లోపలికి వెళ్ళి సంకలో ఉన్న సీసాను జాగ్రత్తగా చేపల గుట్టలో దాచాడు. తరువాత బయటకు వచ్చి ఎప్పట్లా గుడిసె తడిక మూశాడు. ఇంటికొచ్చి పళ్ళు తోముకొని కూతురు తాబేలు చిప్పనిండా గంజికూడిపోయిగా కాల్చిన ఎండు చేపను నంచుకుంటూ కడుపు నిండా తిన్నాడు సీనయ్య. తరువాత నట్టింట్లో చేప పరుచుకుని నిద్రపోయాడు. నిద్రలో ఒకటే కలలు, తనకు దొరికిన రమ్ము సీసా రా రమ్మని పిలుస్తున్నట్లు, తను వెళ్ళి దాని మూత తీసి నోట్లో పోసుకున్నట్లు, దాని రుచికి తను స్వర్గంలోకి వెళ్ళినట్లు, తన చుట్టూ బెస్తవాళ్లంతా చేరి ఒరే ఒరే ఒక్క బొట్టు మా నోట్లో వేయరా, ఒక్కటంటే ఒక్క బొట్టురా అని బ్రతిమాలినట్లు, తను తిరస్కరించినట్టు ఒరే సీనయ్యా బయటికి రారా అని పిలుపు వినబడేసరికి మెలకువ వచ్చింది సీనయ్యకు. విసుక్కుంటూ బయటికి వచ్చాడు సీనయ్య. 80 ఏళ్ల సుబ్బరామయ్య తాత సీసా పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఓరేయ్ పెదకాపో సేప సమురో నీకిచ్చి రమ్మనే పంపుండాడురా అంటూ చేతిలోని సీసా ఇచ్చాడు. లోపలికి పిలిస్తే ఇంకా వదలడని సీసా తీసుకుపోయి ఖాళీ సీసాలో కొంత చమురు పోసుకొని తిరిగి సీసా తెచ్చిచ్చాడు. తాత ఎండలో వస్తుండావు కదా, ఇందా ఈ సేప తీసుకెళ్ళా కాల్చుకొని తినో అంటూ లోపల నుంచి తెచ్చిన ఎండు కరవాడు చేపను సీసాతో పాటు ఇచ్చాడు సీనయ్య. వస్తాంద్రా మనవడా అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు తాత. అమ్మా మీ అమ్మ ఎండు సేపలు ఏరా బుట్టకెత్తమంది, నేను ఆ పని మీద పోతుండా అంటూ సంగటి చేస్తున్న 10 ఏళ్ల కూతురికి చెప్పి ఎండు చేపల గుడిసెకేసి బయలుదేరాడు సీనయ్య. గుడిసె దగ్గరకు వచ్చి తాడు విప్పి తడిక తీశాడు. లోపల తడిక కూడా వేసుకున్నాడు. అది ఊరికి చివరి గుడిసె కనుక ఆ వైపు జనం తిరగటం లేదు. చేపల గుట్టలోకి చేయి పోనించి బాటిలు బయటకు తీశాడు సీనయ్య. మూలనున్న కత్తి తీసుకుని దాని మూతను కోయసాగాడు. ఎంత కోసినా గీత పడుతుందే తప్ప మూత ఊడిరావటం లేదు. ఇక లాభం లేదని ఇంటికొచ్చి ఇంటి ముందు పచ్చడి నూరుకునే బండను భుజం మీద పెట్టుకుని గుడిసెలోకి తెచ్చాడు. దాని కింద పెట్టి దానికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. సీసాను ఒకవైపు రాయి మీద పెట్టి రెండు చేతులతో రుద్దసాగాడు. ఆ రాపిడికి బండమీద నిప్పులు రేగుతున్నాయి తప్ప మూత ఊడిరాలేదు. దినమ్మ ఇదెక్కడ తప్పించుకుంటాదే, మూతోడగానే సప్పున సీసాను తిరగతిప్పాలా, రమ్మో సుక్క కూడా కింద పడకూడదు అనుకున్నాడు సీనయ్య. ఎంత రుద్దినా ప్రయోజనం కనిపించడం లేదు. రాత్రుళ్ళు భార్య ప్రేమ ఎక్కువైనప్పుడు తనను కవ్వించి అనే మాట గుర్తుకు వచ్చింది. వెంటనే బాటిల్ను ఇంకా గట్టిగా రుద్దుతూ ఎగతాళిగా తొందరపడకు సుందరవదన అంటూ వెక్కిరించసాగాడు. అప్పుడు జరిగిందా సంఘటన, బ్రహ్మాండమైన శబ్దంతో ఢామ్ అంటూ పేలింది. అతని చేతిలోని సీసా మంటలు రేపుతూ అతని చేతులు రక్తసిక్తం చేసింది. చెవిని రాసుకుంటూ గుడిసె పైకప్పును చీల్చుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అది సృష్టించిన భయంకర శబ్దానికి రొయ్యలపాలెం ఉలిక్కిపడింది. దాంతోపాటు సీనయ్య గుడిసె

పైనుంచి మంటలు రేగడంతో జనమంతా అటువైపు పరిగెత్తారు. రక్తసిక్తమైన దేహంతో భయంకరంగా అరుస్తున్న సీనయ్యను అంతా కలిసి గుడిసె బయటకు లాగారు. కేకలు పెట్టి అరుస్తున్న సీనయ్యను కొందరు గుడ్డటోలీలో వేసుకుని సీతమ్మ తోటవైపు పరుగులు పెడితే, మరికొందరు గుడిసె మంటల్ని ఆర్పేందుకు ఇసుక చల్లే పనిలో పడ్డారు. రామిరెడ్డి సీనయ్యకు ప్రథమ చికిత్స చేసి తెగిపోయిన చెవిని, గాయాలైన చేతుల్ని డెటాల్ ముంచిన దుదితో శుభ్రంగా తుడిచి తరువాత టించర్ వేసి కట్లు కట్టాడు. రెండు రకాలైన యాంటీసెప్టిక్ ఇంజెక్షన్లు కూడా ఇచ్చాడు. సీనయ్య మత్తులో మునిగిపోయాడు. ఇదే చుట్టా బీడీతో జరిగిన మామూలు అగ్ని ప్రమాదం కాదు, ఇదేదో పెద్ద పేలుడు, ఎలా జరిగుండదే? ప్రశ్నించాడు రామిరెడ్డి. ఎవ్వరూ కారణం చెప్పలేకపోయారు. సీనయ్యకో సాయంత్రానికే స్పృహ వస్తుంది, నేనడిగా తెలుసుకుంటాలే. ఇక మీరందరూ మీ ఇళ్ళకెళ్ళండి, మీ ఊరు చుట్టుపక్కల ఎతకండి. ఏదైనా బాంబుకు సంబంధించిన వస్తువు దొరికితే నాకు తెచ్చా చూపించండి అన్నాడు రామిరెడ్డి. సీనయ్య కూతుళ్లను, మరో పాలెం మనిషిని అక్కడ తోడు వదిలి వెళ్ళిపోయారు అందరూ. ఎండు చేపలమ్మి మంచి ఆదాయంతో తిరిగి వస్తున్న మంగమ్మ విషయం తెలిసి ఏడుస్తూ మొగుడు దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. మొగుడు చుట్టూ చేరి ఏడుస్తున్న కూతుర్లను చూసేసరికి ఆమెకు గుండె తరుక్కుపోయింది.

0: సాయంత్రం 4 గంటలకు కళ్ళు తెరిచాడు సీనయ్య. రామిరెడ్డి అడిగిన మీదట ఆయనకు అబద్ధం చెప్పలేకపోయాడు. జరిగిందంతా వివరంగా చెప్పాడు సీనయ్య. ఇంతలో గ్రామంలో నుంచి పెదకాపు వెంట మరో ఇద్దరు వచ్చి తమకు దొరికిన సీసాను చూపించారు. గొట్టంలా ఉన్న దాని లోపల ఖాళీగా ఉంది. పొగ చారికలు కట్టి ఉంది. దానిపైన ఇంగ్లీష్లో వ్రాసి ఉన్నది చదివాడు రామిరెడ్డి. దీనే గనక తాగుంటేనా సీనయ్య మనక దక్కేవాడే కాదు, మాడే మసైపోయిండేవాడు, లేచినేలా శానా బాగుండాది అన్నాడు రామిరెడ్డి. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క తీవ్రమైన మండే స్వభావాన్ని గురించి చెబుతూ తరువాత సీనయ్యను అందరూ రొయ్యలపాళెం తీసుకెళ్లారు. ప్రక్కరోజు దురాయి వేసి కాపులందర్నీ సమావేశపరిచిన పెదకాపు, సీనయ్య తనకు దొరికిన వస్తువును పెదకాపుకు అందచేయలేదు కనుక 50 రూపాయలు తప్పు కట్టాలని ఆదేశించాడు.
1: అదేందయ్యా, 500 రూపాయల ఎండు సేపలు కాలిపోతే ఇంకా 50 రూపాయలు తప్పు కట్టాలనా? ఇదెక్కడ్నాయమా
0: అంటూ గోల చేసింది మంగమ్మ.
1: వాడి చేతులు కాలనాయి పెదకాపో, చెవు కూడా పోగొట్టుకుంటాడా, వదిలే పెదకాపో
0: అన్నారు పెద్దలంతా. అలా బయటపడ్డాడు సీనయ్య. పెళ్ళాం ఎప్పుడైనా సరసంలో తాను రాముడుపాళెంలో విన్న కొందరు చదువుకునే అమ్మాయిలు మాట్లాడే మాట, తొందరపడకు సుందరవదన అని కొంతగా అంటే చెడ్డ కోపమొస్తుంది సీనయ్యకు. రా రమ్మని పిలిచి కవ్వించిన రమ్ము సీసా బాంబు గుర్తుకొచ్చి

0: Haylesu, haylesu, haylesu, haylesa. Haylesu, haylesu, haylesu, haylesa.
1: శ్రోతలు, ఇప్పటి వరకు సముద్ర తీర కథలు కార్యక్రమం విన్నారు. ఈరోజు కథ రమ్ము దొరికింది రమ్మని పిలిచింది. సమర్పణ మంచులా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:25 అవుతుంది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు.

0: ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. అండ్ ఇప్పుడైతే వినేసాం మనం మనం చిత్రం నుంచి అర్జిత్ సింగ్ ఆలపించిన గీతం. సమయం 9:30 అవుతుంది. శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమం కొన్ని ప్రకటనల అనంతరం ప్రసారమవుతుంది. మీరు కూడా మీరు కోరుకున్న పాట మన సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినాలనుకుంటే 7901048415 అనే వాట్సాప్ నంబర్కు పంపించి వినవచ్చు. చిన్న ప్రకటనల అనంతరం కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ.

0: స్టిక్కర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: आप चल पिटंडी,
4: चल चल
3: ఈ ఛానల్ పెట్టండి.
5: ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టి.
3: అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
6: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
3: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
6: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
3: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
6: అవునా?
3: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-1100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచి అయినా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
6: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
3: హలో అభిరుచికి స్వాగతం.
6: హలో అభిరుచి కార్యక్రమంలో ఈరోజు మనం వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వినబోతున్నాం. అండ్ చాలా మెసేజెస్ అయితే మనకు వచ్చినాయి, అండ్ సాంగ్ రిక్వెస్ట్లు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అంటూ కొన్ని మెసేజెస్ వచ్చినాయి. ఎస్ ఎస్, ఇంకా పాట ప్లే చేయలేదు కదా, అప్పుడే థ్యాంక్ యూ కూడా చెప్పేస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ అయితే చూద్దాం. మనకు దమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోస్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు చిత్రియాల గ్రామం నుంచి అయితే పంపిస్తున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం. మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. సో పర్టికులర్గా మూవీ నేమ్ అయితే తెలియలేదు, సో నెక్స్ట్ మీ సాంగ్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు మంచి పాట అన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చేది మీ పాటే. ఓకేనా? తర్వాత అడవి రాముడు చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు. అలాగే సోమనాథం జనార్దన్, వనసమ్మ, వెంకట భవన, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి పంపిస్తున్నారు.

మాకు బ్రహ్మశ్రీ విశ్వామిత్ర ఓకే సినిమా నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, ప్రయత్నిద్దాం మీ పాట ప్రసారం చేసేదానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూసుకుంటే మనకు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు అడుగుతున్నారు సామ్రాట్ అశోక చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ. డెఫినెట్గా అండి, మీకోసం ఒక మంచి పాట అయితే ప్రసారం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక మెసేజ్ కూడా చూద్దాం. ఈ మెసేజ్ మనకు కావల్ నుంచి పంపిస్తున్నారు సుధాకర్ నాయుడు, మనోజ, సాయి, నాగమణి, రాఘవులు, మంజులక్క, సాహితి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు అడుగుతున్నారు జబర్దస్త్ చిత్రం నుంచి మేఘమాల పాట మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, మురళీధర్, మేఘ, రాహుల్, రీటా, వందన, లక్ష్మీ, భూపలి వీరందరూ కలిసి ఈ పాట పాడారు. అంటే పాటలో విషయం ఉంటుంది నిజంగా, చాలా మంచి పాట, విని ఆనందించండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
7: ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:42 అవుతుంది. అండ్ వాట్సాప్ మెసేజెస్ అయితే మనకు చాలానే వచ్చినాయి. గుడ్ మార్నింగ్ అంటూ ఒకే కుటుంబం మూవీ నుంచి మాకోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కడప నుంచి రవికుమార్ రెడ్డి, భాష, రెహానా, శ్రీదేవి, శైలజ అడుగుతున్నారు. ప్రయత్నిద్దామండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు శ్రీకాకుళం నుండి భాస్కర్ గారు. నమస్తే సార్, ఏదైనా ఒక మంచి పాట మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు సుప్రజ కిరణ్ స్వామి ఆత్మకూరు నుంచి పంపిస్తున్నారు. మాకోసం ఇద్దరమ్మాయిలతో చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి. సో మీ అందరి కోసం ఇద్దరమ్మాయిలతో చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట ఆలపించిన వారు డేవిడ్ సైమన్, అనిత, రచన విశ్వ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం, అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో అభిరుచి. వాట్సాప్ మెసేజెస్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901-0844-15 అనే వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పెట్టేసి వినవచ్చు. అండ్ మనకైతే కొన్ని మెసేజెస్ వచ్చినాయి, ఫండ్ కొంచెం పరిశీలిద్దాం. హాయ్, హలో, నమస్తే అంటూ మనకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపిస్తున్నారు. సో అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, వింటున్న శ్రోతలందరికీ, ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఈరోజు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చాలా చక్కని విషయం చెప్పారండి. అండ్ ప్రేమ పావురాలు చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, మీరు కోరుకున్న పాట ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ మేజర్ చంద్రకత్ చిత్రం నుంచి

పుణ్యభూమి నాదేశం అనే పాటను ప్రసారం చేయండి అంటూ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ మల్లయ్య లక్ష్మీరాజు సరిత శివ శరణ్య అయితే అడుగుతున్నారు. ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు చూసుకుంటే హర్నాథ్పురం నుంచి కిషోర్ కుమార్ ఇంకా మంజుల వారి మిత్రబృందం అయితే అడుగుతున్నారు, మా కోసం సొంతం చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. సో డెఫినెట్గా అండి, సొంతం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దామా?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:55 అవుతుంది అండ్ చాలామంది శ్రోతలు అయితే మెసేజ్ పంపించారు. సో వీళ్ళందరి పేర్లు కవర్ చేయడం కష్టం కాబట్టి చివరిగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ రవికుమార్ రెడ్డి ఇంకా శైలజ గారు వారి కుటుంబ సభ్యులు పంపించినటువంటి రిక్వెస్ట్ చూస్తూ ఒకే కుటుంబం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిద్దాం.

0: మనుషులమై మనమంతా కలిసుంటాము.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు మా ప్రభాత ప్రసారాలు విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. సో ఇంతటితో ఈనాటి కార్యక్రమాలను ముగిస్తూ సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో ఆరోగ్య సేవలు అందరికీ సమానంగా చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఒకప్పుడు సాధారణ ప్రజలకు వైద్యం అంటే పెద్ద భారం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే చికిత్స కంటే మందుల ఖర్చులకే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. డాక్టర్లు సూచించే బ్రాండెడ్ మందుల ధరలు అధికంగా ఉండడంతో అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చేది. కొందరు పూర్తిస్థాయి చికిత్స తీసుకోలేక మధ్యలోనే మందులు ఆపివేసిన పరిస్థితులు ఏర్పడేవి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి నెలా మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో నగదు లేమి వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో జనరిక్ మందులపై ప్రజల్లో సరైన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అధిక ధర ఉన్న మందులే మంచి నాణ్యత కలిగినవి అని ఒక అపోహ బలంగా ఉండేది. ఈ అపోహలను తొలగించి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నాణ్యమైన జనరిక్ మందులను సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50-80% వరకు తక్కువ ధరలకు మందులను విక్రయించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న వైద్యభారం తగ్గించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేవలం ఒక ఔషధ విక్రయ కేంద్రాల పథకం మాత్రమే కాదు. ఇది ఆరోగ్య సమానత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద సామాజిక సంస్కరణగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా తక్కువ ధరలకు మందులు అందేలా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత లక్షలాది మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా రోజు మందులు వాడాల్సిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దేశంలో జనరిక్ మందులపై నమ్మకం పెంచడం, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి కీలక లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనౌషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు చౌక ధరల్లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జనౌషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జనౌషధి కేంద్రాల్లో మాత్రం మందులపై ఏకంగా 80% వరకు రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు. 100 రూపాయల విలువైన మందులు కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని చెప్పారు.
2: ఆ దేశ్ కే కరోడో గరీబో కో భారత్ సర్కార్ ముఫ్త్ ఇలాజ్ కి సువిధా దే రహీ హై జన్ ఔషధి కేంద్రో పర్ ఔర్ మే ఆప్ సే కహూంగా ఆప్కో అగర్ దవాయియా ఖరీదనీ హై నా జరూర్ జన్ ఔషధి కేంద్ర పర్ జాయియే యే మోదీ నే ఆప్కి బహుత్ బడీ సేవా కీ హై బహుత్ లోగో కో పతా నహీ హై హమ్ దివాలీ మే ఖరీద్ కర్నే జాతే ఔర్ బజార్ మే అగర్ కహీ బోర్డ్ లగా హై కి 10% డిస్కౌంట్ తో పెహలా పైర్ ఉసీ తరఫ్ చలా జాతా హై 20% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ తో వహీ మన్ కర్తా హై నా మోదీ యే జన్ ఔషధి కేంద్ర మే దవాయియో మే 80% డిస్కౌంట్ దేతా హై 80% డిస్కౌంట్ 100 రూపాయే కీ దవాయి 20 రూపాయే మే మిల్ జాతీ హై ఔర్ జాంతే హై इसके कारण मेरे मध्यम वर्ग के परिवार, हमारे गरीब परिवार, दवाई का जो खर्च होता है ना, उसके कारण उनके कितने रुपये बचे होंगे आपको अंदाज है क्या? अभी तो ज्यादा इस योजना का ज्यादा प्रचार नहीं हुआ, फिर भी इससे मेरे गरीब और मध्यम वर्ग के लगभग 125,000 करोड़ रुपया उनका बच गया है भाई। ये सेवा की है।
1: सामान्य प्रजा को నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలక పథకాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జనౌషధి కేంద్రాలు పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రస్తుతం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి నెలా సుమారు 65,000 మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతున్నారు. సాధారణ ఔషధ దుకాణాల్లో అధిక ధరలకు లభించే మందులు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభించడంతో ప్రజలు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోజువారీ మందులు వాడాల్సిన రోగులకు ఈ కేంద్రాలు పెద్ద సహాయంగా మారాయి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా వారికి అవసరమైన మందులను కొనుగోలు చేయగలుగుతున్నారు. బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే చాలా ఖర్చు అయ్యేదని, ఇప్పుడు జనౌషధి కేంద్రంలో అదే మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారు నాదమునిరెడ్డి తెలిపారు.
3: కాళహస్తి మండలానికి సంబంధించిన వ్యక్తిని, నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది. వీటికి సంబంధించిన మందులు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. దీనివల్ల పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
1: ఇంట్లో వృద్ధులకు తరచూ మందులు అవసరమవుతూ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్లమని, జనౌషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మంచి నాణ్యమైన మందులు అందుతున్నాయని, వీటి ద్వారా ఇప్పుడు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారులు సూర్య తెలిపారు.
4: నా పేరు సూర్య, నేను కళాహాసి నివాసిని. గత 7 సంవత్సరాల ముందు ఈ ప్రధానమంత్రి జనౌషధిని విజిట్ చేశాను. అంతకుముందు మా తల్లిదండ్రులు మరియు మా అత్తగారు అందరికీ హార్ట్ మరియు కిడ్నీ షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా, వీళ్ళకి రెగ్యులర్గా 1,000 రూపాయలు ఇచ్చి మందులు వాడుతున్నాము. 6 ఏళ్ళ ముందు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ మందులు తీసుకున్న తర్వాత చాలా బాగా ఉంది. బయటికి దీనికి పెద్ద తేడా ఏమున్నదో, మందంతా సేమ్ ఉంటుంది, కానీ బ్రాండ్ మాత్రం బయటది ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు మరియు బిలో ప్రైవేట్ లైన్ ఉన్న ప్రజలు ధైర్యంగా ఈ మందులు వేసుకోవచ్చు. అంతా మందు ఫార్ములా అంతా సేమే ఉంటుంది, కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు. పేద ప్రజల కోసం ఇలా ఆలోచించి ప్రధానమంత్రి జనౌషధి పేద ప్రజలకు పరిచయం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.
1: జనౌషధి కేంద్రాల్లో విక్రయించే మందులు నాణ్యత పరంగా కఠిన ప్రమాణాలు పాటించి పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఔషధ తయారీ సంస్థల నుంచే మందులు సరఫరా అవుతాయి. అందువల్ల తక్కువ ధర ఉన్నా మందుల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలాగే జనౌషధి కేంద్రాల్లో మందులతో పాటు శానిటరీ నాప్కిన్లు, సర్జికల్ వస్తువులు, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పలు ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు శానిటరీ నాప్కిన్లు అందించడం కూడా ఈ పథకంలోని ముఖ్యాంశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజల్లో జెనరిక్ మందులపై అవగాహన కూడా పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందుబాటులో ఉండడం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక సామాజిక విప్లవంగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి రావడం వల్ల ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. గ్రామీణ దూర ప్రాంతాల్లో కూడా మందుల లభ్యత పెరగడం ద్వారా ఆరోగ్య సమానత్వానికి ఈ పథకం దోహదపడుతోంది. ఈ కేంద్రాలు కేవలం మందులు అమ్మే దుకాణాలుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం

0: అనే లక్ష్యాన్ని సాధించే వేదికలుగా మారాయి. నాణ్యత కలిగిన మందులను తక్కువ ధరలో అందించడం ద్వారా ప్రజల్లో జనరిక్ ఔషధాలపై విశ్వాసం పెరిగింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని జనౌషధి కేంద్రాలను స్థాపించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే చవకైన నాణ్యమైన ఆరోగ్య సేవల దిశగా ఒక శక్తివంతమైన అడుగు అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు. భట్టిప్రోల్ నుంచి మురళి గారు, వీరు పండంటి కాపురం చిత్రం నుంచి ఏదైనా ఒక పాట వినిపించండి అంటున్నారు. వీరి కోసం పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని విందాం. ఎస్పి కోదండపాణి సంగీతంలో

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. చీరాల నుంచి వినీల మానస, వీరు స్వాతికిరణం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. వాణిజయరామ్ గానం చేశారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో మరికొన్ని పాటలను తర్వాతి కార్యక్రమం అనంతరం వినవచ్చు. ఇప్పుడు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనిత సల్మా గారి ప్రసంగం వింటారు.
1: ఇస్లామియా క్యాలెండర్లోని జిల్హజ్జ మాసంలో హజ్ యాత్ర జరుగుతుంది. హజ్ యాత్ర చేస్తున్న భక్తులు హజ్ యాత్ర సందర్భంగా అక్కడ ఖుర్బానీ ఇస్తారు. హజ్ యాత్ర ఇస్లాం 5 మూల సంబరాల్లో ఒకటి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం తప్పనిసరిగా జీవితంలో ఒకసారి అయినా హజ్ యాత్ర చేయాలి. ఈ యాత్రకు ఖుర్బానీకి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. హజ్ యాత్రలో ఉన్న ముస్లింలు ఎలాగూ ఆ యాత్రలో భాగంగా ఖుర్బానీ, త్యాగం, వితరణ ఇస్తారు. ఆ హజ్ యాత్రలో పాల్గొనలేని ముస్లింలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బక్రీద్ లేక ఈదు జుహా పండుగ చేసుకుంటారు. తమ తమ ప్రాంతాల్లో ఖుర్బానీ ఇస్తారు. క్లుప్తంగా అర్థమయ్యే ఏమిదంటే, బక్రీద్ లేక ఈదు జుహా పండుగ నిజానికి హజ్ యాత్రకు సంబంధించిన పండుగ. హజ్ యాత్ర మక్కా నగరంలో జరుగుతుంది. మక్కాకు బయట ఉన్న ముస్లింలు వివిధ దేశాల్లో బక్రీద్ పండుగ రూపంలో హజ్ యాత్రతో తమ అనుబంధాన్ని ప్రకటిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి ఇబ్రాహీం అలీస్లాం అనునూయలైన లక్షలాది మంది ప్రజలు పవిత్ర మక్కాలోని కావాగృహానికి చేరుకొని హజ్ విధిని నెరవేస్తున్నారు. మహాతల్లి హాజరా అలీస్లాం పాద చిహ్నాలలో నడిచి మొక్కవోని ఆమె సాహసాన్ని, పట్టుదలను స్మరించుకుంటున్నారు. అలాగే మినాలో ఖుర్బానీ సమర్పించి తమ నమాజ్, తమ సకల ఉపాసన రీతులు, తమ జీవనం, తమ మరణం సమస్తం సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ కొరకేనని, ఆయన సహవర్తువులు ఎవరూ లేనివాడని విదేహతా భావంతో తలవంచేవారిలో తాము ముందు వరసలో ఉంటామని క్రియాత్మకంగా నిరూపించుకుంటున్నారు. హజ్ యాత్ర, ఈదుజుహా పండుగ, ఖుర్బానీ, ఈ మూడు ప్రవక్తల పితామహుడు అయిన హజరత్ ఇబ్రాహీం అలీస్లాంతో సంబంధం ఉన్నవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అనుచరులు ఓ దైవ ప్రవక్త, ఈ ఖుర్బానీ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన సమాధానమిస్తూ, ఇది మీ పితృలైన హజరత్ ఇబ్రాహీం సాంప్రదాయం అన్నారు. ప్రవక్తల పితామహుడైన ఇబ్రాహీం దుష్టశక్తులతో జీవితకాలమంతా రాజీలేని పోరాటం సాగించారు. ప్రభువు ఆయనకు ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా అందులో పూర్తిగా నిక్కార్సుగా నెక్కుకు వచ్చారు. సత్యవాక్కు సముత్తనమైన దేశదేశాలు సంచరించారు. ఆఖరికి వృద్ధాప్యంలో కలిగిన కన్న కొడుకును సైతం దైవ సంకేతంపై దైవ మార్గంలో సంతోషంగా సమర్పించుకోవడానికి సన్నద్ధులయ్యారు. ఆయన త్యాగ నిరతిరికి సంతోషించి దేవుడు ఆయనకు సమస్త మానవాళికి పేష్వాగా చేయబోతున్నప్పుడు, ప్రభువు, ఈ పురస్కారం నావరకేనా, నా సంతానానికి కూడా ఇది వర్తిస్తుందా అని ఆయన ఎంతో ఆశతో విన్నవించుకోగా, దుర్మార్గుల విషయంలో నా వాగ్దానం వర్తించదగని ప్రభువు స్పష్టం చేశారు. మానవాళికి సన్మార్గం చూపే కార్యక్రమంలో ప్రవక్తల కాంక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దివ్య ఖురాన్లో మహనీయ ఇబ్రాహీం అలీస్లాం ప్రస్తావన 70 కన్నా ఎక్కువసార్లే వచ్చింది. ప్రస్తావన వచ్చిన ప్రతీ చోట ఇబ్రాహీం అలీస్లాం విశిష్టత అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక చోట, నిజానికి ఇబ్రాహీం తనకు తానే ఒక సంఘం అని అనబడేది. ఆయన తన ఉనికి రీత్యా ఒకే వ్యక్తి కావచ్చు, కాని అసాధారణమైన తన త్యాగాల దృష్ట్యా, అనితర సాధ్యమైన తన పోరాటాల రీత్యా, నియంతల ఎదుట ప్రదర్శించిన మొక్కవోని సాహసం రీత్యా ఆయన ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక్కరే ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఒక సముదాయం, ఒక అనుసరణీయ నాయకుడు. ఆయన ఒక్కరే ఒక సైన్యం. అందుకే దేవుడు ఆయన్ని తన కార్యం కోసం ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రపంచంలోనూ ఆయనకు మేలును ప్రసాదించాడు. పరలోకంలోనైతే ఆయన్ని నిశ్చయంగా సజ్జనుల సరస ఉంటారు. అంతేకాదు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకాచితుడై ఇబ్రాహీం విధానాన్ని అనుసరించు అని తన చివరి ప్రవక్తకు సైతం మార్గబోధన చేశారు ఆ పరమ ప్రభువు. హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం జీవిత ఉద్యమం ప్రపంచ మానవాళికి సత్య సందేశ ప్రచార ఉద్యమం. ఈ ఉద్యమం కోసం ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్లారు. తన మొత్తం కుటుంబాన్ని ఈ బృహత్ కార్యంతోనే ఆయన పెట్టారు. ఈ సందేశ ప్రచారోద్యమానికి కేంద్రంగా ఆయన కాబా గృహాన్ని నిర్మించారు. కాబాకి ప్రదక్షిణలు చేశారు. ఈ ప్రపంచంలో తన పరుగు ప్రయత్నాలు అన్ని కేవలం అల్లా కోసమే అని ప్రకటించారు. తన జీవితాన్ని పూర్తిగా అల్లా కోసమే, అల్లాకే అంకితమై జీవించే దృఢ సంకల్పాన్ని ఖుర్బానీ చేయడం ద్వారా ప్రకటించారు. హజరత్ ఇబ్రాహీం అలీస్లాం గురించి ఖురాన్లోని 37వ సూరాలో ప్రస్తావన ఉంది. ఆయన తాను చూసిన కలలో దైవ దేశాన్ని పాటించటానికి తన కుమారుడైన ఇస్మాయిల్ అలహిస్సలాం ప్రాణాన్ని త్యాగం చేయడానికి, ఖుర్బానీ ఇవ్వడానికి నేలపై పడుకోబెట్టారు. ఆ సమయంలో అల్లా వద్ద నుంచి వచ్చిన దూత, మీ త్యాగం ఆమోదించబడింది, ఇప్పుడు మీ కొడుకుకు బదులుగా ఒక పొట్టెల్ను వధించండి అని అన్నారు. ఆయన అలాగే చేశారు. దివ్య ఖురాన్లోని అస్సాఫాత్ అధ్యయనం 107వ వాక్యంలో ఈ ప్రస్తావన ఉంది. మేము ఒక గొప్ప ఖుర్బానీ ద్వారా ఇస్మాయిల్ను రక్షించాము అని అల్లా చెప్పాడు. ఈ దివ్య ఖురాన్ వాక్యంలో గొప్ప త్యాగం అనే పదం ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఉద్దేశించి ఉపయోగించడం జరిగింది. అంతేకాని అక్కడ ఖుర్బానీ అయిన పొట్టెల్ను ఉద్దేశించింది కాదు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గొప్ప త్యాగం కోసం ఎంపిక చేయబడ్డారు. ఆ గొప్ప త్యాగం ఏమిటంటే, ఇస్మాయిల్ ఆయన తల్లిగారు హజరత్ హాజిరాతో ఒక నిర్జన ఎడారిలో వదిలివేయబడ్డారు. ఆ విధంగా వారి ద్వారా కొత్త తరం ఉనికిలోకి వచ్చేలా చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాంతం కేవలం నిర్మానుష్య ఎడారిగా ఉండేది, ఒక ప్రాణి కూడా లేని ప్రాంతం. అందుకే దివ్య ఖురాన్ దీన్ని అత్యున్నత ఖుర్బానీగా పేర్కొన్నది. ఈ గొప్ప ఖుర్బానీ త్యాగం నిజానికి దైవ ప్రణాళిక. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ద్వారా దైవం ఈ ప్రణాళికను అరేబియా ఎడారిలో అమలు చేశాడు. ఈ సంఘటన గురించి దివ్య ఖురాన్లోని సూర ఇబ్రాహీం వాక్యం 37లో క్లుప్తంగా ప్రస్తావించబడింది. ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ప్రభు, ఈ నగరాన్ని అంటే మక్కాను శాంతి నగరంగా చేయి. నన్ను, నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కావాడు. ప్రభు, తృణకాష్ట జలరహితమైన లోయలో నా సంతానంలో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను. ప్రభువు, వారు ఇక్కడ నమాజ్ స్థాపించాలని నేను ఇలా చేశాను. కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో కాబా గృహం వైపునకు మొగ్గేలా చేయి. తినటానికి వారికి పళ్ళు ప్రసాదించు. బహుశా వారు కృతజ్ఞతలు అవుతారేమో. ఈ విధంగా ఒక నిర్మానుష్య ఎడారిలో వదిలివేయబడిన హజరత్ హాజిరా, ఆమె కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ద్వారా ఒక కొత్త జాతి ఉనికిలోకి వచ్చింది. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జాతిలోనే జన్మించారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్యాబిడ్డలను ఆ నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టడానికి కారణం అది ఒక దైవ ప్రణాళిక కాబట్టి. దైవదేశాలను పాటించడానికి ఆయన ప్రతి పరీక్షను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అల్లా ఆ దేశంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక కొత్త ప్రణాళికను రచించారు. ఈ నాగరికత వాసనలు లేని ప్రాంతంలో, నగరాలకు వెలుపల జనావాసాలు లేని ఎడారిలో ఒక కొత్త తరాన్ని సృష్టించాలనేది ఆ ప్రణాళిక. ఈ ఉద్దేశంతోనే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాలో హజరత్ హాజిరా అలైహిస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను నివసింపజేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా ఒక గొప్ప ఏక దైవ ఆరాధన సందేశ ప్రచార ప్రణాళిక అమలులోకి వచ్చింది. హజ్యాత్ర రూపంలో చేసే ఆరాధన నిజానికి దానికి ఒక రిహర్సల్ లాంటిది. జిల్హజ్ నెలలో నిర్దిష్ట తేదీలలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన వంశీయులు చరిత్రలో ఏం చేశారో అదే క్రమాన్ని ప్రతీకాత్మకంగా ప్రపంచంలోని ముస్లింలందరూ ఆచరిస్తారు. హజ్యాత్రలోనూ, ఈదుల్ అజ్హా సందర్భంగానూ ఖుర్బానీ త్యాగం ఇవ్వడం జరుగుతుంది. ఖుర్బానీలో రెండు కోణాలున్నాయి. ఒకటి, ఖుర్బానీ వెనుక ఉన్న అసలు స్ఫూర్తి. అదేమిటంటే దైవ మార్గంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండడం. రెండవది ఆచరణ పద్ధతి. చాలామందికి నాణ్యమైన మాంసాహారం కొనుక్కునే స్తోమత ఉండదు. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ మాంసం పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చాలామందికి పోషకాహారం లభిస్తుంది. ఖుర్బానీ చేసిన పశువు మాంసాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని బంధువులు మిత్రులకు, ఒక భాగాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది. ఒక భాగాన్ని మాత్రమే స్వంతానికి వాడుకుంటారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాల వల్ల సమాజంలో చక్కని స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ పశువుల కొనుగోళ్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు లభిస్తుంది. మార్కెట్లో నగదు చెలామణిలోకి వస్తుంది. పశువులకు పెరిగిన డిమాండ్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుంది. రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇవన్నీ ఖుర్బానీ వల్ల సమాజానికి లభించే అదనపు ప్రయోజనాలు మాత్రమే. అసలు లక్ష్యం ఏకదైవారాధన విశ్వాసాన్ని గుండెల్లో నింపుకోవడం. చిత్తశుద్ధితో దైవ ప్రసన్నత కోసం దేవుని ఆదేశాలకు కట్టుబడతామన్న ప్రతిజ్ఞ చేయడం. ఈ ప్రతిజ్ఞకు ఆచరణాత్మక రూపం ఖుర్బానీ.
0: మీరింతవరకు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనితా సల్మా గారి ప్రసంగం విన్నారు.

రాబోయే అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. కడప నుంచి రవికుమార్ రెడ్డి, శ్రీదేవి, శైలజ, రెహనా, షెహనాజ్ బాషా వీరు ఒకే కుటుంబం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఘంటసాల పాడారు ఈ పాటను.

0: మనుషులమై మనమంతా కలిసుంటాము.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
4: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఉదిత్ నారాయణ చిత్ర గానం చేశారు ఈ పాట. వినిపించమంటున్నారు ఖమ్మం నుంచి శ్రవణ్ గారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: కార్యక్రమంలో తర్వాత దాగుడు మూతలు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి. ఘంటసాల పి సుశీల గానం చేశారు ఈ పాటను.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు వింటారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: హాస్యం ప్రపంచ భాష, వ్యంగ్యం నుడికారం, ధ్వని జాతీయం. ఏ దేశపు సాహిత్యాన్నైనా ఈ మూడు మకుటంగా నిలుపుతాయి. ప్రపంచ సాహిత్యంలో గలివరు డాన్ క్విక్జోట్ని ఎవరూ మర్చిపోలేరు. కనిపించే ముఖానికి ఆలోచనలో మరో మాస్క్ వేయగలిగితే ఆ రచన ఆకాశం ఎత్తుకు ఎదుగుతుంది. తెలుగు సాహిత్యంలో ఆ స్థాయిని సాధించిన మహానుభావులు పాత్రలు ఉన్నాయి. గురజాడ గిరీశం, పానుగంటి జంఘాల శాస్త్రి, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశం, చిలకమర్తి వారి గణపతి కేవలం ఉదాహరణలు మాత్రం. గత శతాబ్దపు తొలి రోజుల్లో పుట్టిన గణపతి దాదాపు 85 సంవత్సరాల తర్వాత ఈనాటికి చిరంజీవి. ఆనాటి సాంఘిక జీవనం, కుటుంబ వ్యవస్థ స్థితిగతులు, భాషలో నవ్వుకునే నవ్వించే పలుకుబడి రుచి చూడాలంటే మరొక్కసారి గత శతాబ్దపు సాహితీ సౌరభాన్ని ఆఘ్రాణించాలంటే గణపతిని పలకరించాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రముఖ నటులు ప్రయోక్త బందా కనకలింగేశ్వరరావు గారు 38 సంవత్సరాల కిందట, అంటే 1967లో ఈ నవలను నాటకీకరించారు. ఆయనే స్వయంగా నిర్వహించారు. హాస్యానికి నటనకు తన ప్రత్యేకత నిలుపుకున్న నండూరు సుబ్బారావు గారు ఆనాటి గణపతి. ఆ తరం ప్రముఖులు చాలామంది ఈ నాటికలో పాల్గొన్నారు. పి సీతారత్నమ్మ, ప్రయాగ నరసింహశాస్త్రి, సి రామ్మోహన్ రావు, పుచ్చా పూర్ణానందం, ఉప్పులూరు రాజారావు ఇలాగా. ఈ నాటిక ఆ రోజుల్లో శ్రోతల్లోకి దూసుకుపోయింది. నాకు ప్రత్యేకమైన ఆనందం ఏమిటంటే దాదాపు వీరందరితోనూ నేను విజయవాడ కేంద్రంలో పనిచేశాను, నాటకాలు రాశాను, నాటకాలు వేశాను. ఆ రోజుల్లో రేడియో ఉద్యోగమే గొప్ప ఉద్యమం. తెల్లారులేస్తే కొత్త ఆలోచన వైపుకి, కొత్త రచన వైపుకి, కొత్త కార్యక్రమం వైపుకి అంతా పరుగులు తీసేవాళ్ళం. టైం మిషన్లో ముందు కాలానికి వెళ్లే అవకాశాలు ఇప్పుడిప్పుడు చాలా ఉన్నాయంటున్నారు. కానీ ఆ మిషన్లో దాదాపు 85 సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలిగితే అపూర్వమైన అనుభూతిని గణపతి మీకు పంచుతుంది. ఈరోజు పాతచింతకాయ పచ్చడి కాదు గణపతి. కాలం మారినా పారినా విలువ తరగని నికార్సైన 24 క్యారెట్ల బంగారం ఈ చిలకమర్తి వారి రచన, బందాగారి నాటకీకరణ, వెరసి ఈ గణపతి. తెలుగుదేశంలో తొలి నవలా రచయితల్లో ఒకరైన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి బాణి ఎలా ఉంటుంది? గయోపాఖ్యానం వంటి నాటకాలతో సామాజికుల గుండెల్లో నిర్దుష్టంగా పీట వేసి కూర్చున్న ఓ మహారచయిత నవల రుచి ఏమిటి? చాట్లు పిజ్జాలు తందూరీల్లో పడి నలిగిపోతున్న టీవీలకు సినిమాలకు బదిలీ అయి ప్రసార మాధ్యమాల శక్తిని చావని మర్చిపోతున్న ఈనాటి శ్రోతకి కేవలం ఒకే ఒక్క శ్రవణేంద్రియం ద్వారా పంచభక్ష పర్వాణాన్ని పంచిన ఆనాటి రేడియో నాటిక రుచి, రేంజి, శాశ్వత విలువలు, నాస్టాల్జిక్ జ్ఞాపకాలు అన్నీ తిరగదోడే అద్భుతమైన నాటకాన్ని మీరు వినబోతున్నారు. కళ్ల ముందు నిలువెత్తు బొమ్మలకి, డ్రాయింగ్ రూముల్లో బుల్లితెర వినోదాలకి అలవాటు పడిన ప్రేక్షకుల్ని మళ్ళీ అంతర్ముఖుల్ని చేసి కేవలం శ్రోతల్ని చేసే అద్భుతమైన కళాఖండం మెల్లగా మీ మనసుల్లోకి ఆవిష్కృతమవుతోంది. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే మత్స్సుకు ఒకే ఒక అస్త్రాన్ని సంధించబోతున్నాను. దాని పేరు గణపతి. చిలకమర్తి వారి గణపతి కాదు, చిలకమర్తి బందావారి గణపతి కాదు, చిలకమర్తి బందా నండూరి వారి గణపతి. అది ఈ గణపతి, వినండి.
2: భటవల్లారా, ఏమిట్లా ఇలిగిరిపోయేట్టుగా కేకలు? మీ గొంతులు కొయ్యా. ఒరేయ్ నాగేశు, ఎందుకు నా కేకలు? వీపు చెట్ల కొడతా.
3: పంతులు గారండి, మరేమోనే, ఒక ఆడది ఒక ఆడదండి.
4: ఆడది కాదండి, ముసలమ్మ అండి.
2: ఏడిసేవులే, ముసలమ్మ అయితే ఆడది కాదట్రా.
3: ఓ కొండ ముచ్చిని వెంట పెట్టుకుని ఆడించడానికి కావాలను మన ఇస్కూలకేసి తీసుకొస్తుందండి.
4: కొండముచ్చు కాదండి, ఎలుగుబంటి పిల్లండి. లేచి నుంచుని రెండు కాళ్ళ మీద నడిచొస్తుందండి.
3: అన్ని అవధాలండి, సత్య ప్రమాణంగా అది కొండముచ్చేనండి. నల్లగా కక్కు కొట్టిన తిరగట్రాయిలాగా మొహం, ఊళ్ళంతా నూగు, జానెడుతున్నంత పొట్టి, మరి గుజ్జుతనానికి తగిన బొజ్జ.
4: అవునరా నాగేశు, ఎలుగుబంటి పిల్ల కాదురా కొండముచ్చే. దానికి మెల్లకన్ను కూడా ఉంది రోజు, నుదుటి మీద చూసావా?
5: కంది గింజంత పురిపిడికాయ ఎగురుకుంటూ నడుస్తోందిరా ఆ ముసలి, దాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తోంది.
2: ఎందుకురా ఎందుకురా అన్న గులు, మీరును చిత్తకప్పుడుస్తాను పుండాకూరులారా.
3: నిజంగా ఒట్టండి, మీరు ఇటు వచ్చి ఈ కిటికీలోంచి చూడండి.
4: మాస్టారు, కొండ ముచ్చుకి వేరుశనకాయలు తీసుకురానండి.
2: ఇక్కడి నుంచి బయటికి కదిలేవా తంతాను. అసలు ఏది కొండ ముచ్చు, అదే అది కొండ ముచ్చు కాదురా, మనిషేరా. మన బళ్ళో చేర్చడానికి ఆ పిల్లవాడిని తల్లి తీసుకొస్తోంది.
3: పండు, అది కొండ ముచ్చుని నేను, అది మనిషి అయితే మా తోటలో అది పదరిటికాయలు మీకు కూరగిస్తాను.
2: ఒరే నాగేశు, నాతో పందెం వేస్తావట్రా, నల్లగా ఉన్న వాళ్ళందరినీ కొండ ముచ్చులు అంటూ ఉంటావా. పాపం ఆ కుర్రాడు అమ్మవారు పడ్డాడు కావాలను, మొహం అంతా మచ్చలు పడ్డాయి. కొంచెం దొడ్డి కాళ్ళే అనుకో, మరిగుజ్జు వాడేమో అసలే దానికి తోడు బొజ్జ, అయితే మాత్రం కొండ ముచ్చు అంటావా. అరుగు, ఇక్కడికే వస్తున్నారు, మాట్లాడకండి.
6: ఏమండి, మీరేనా పంతులు గారు? ఇడుగో మా పిల్లవాడిని బళ్ళో చేర్చడానికి తీసుకొచ్చానండి.
2: వీడు మీ అబ్బాయేనా? పేరు?
7: నా పేరు గణపతి అండి.
6: పోయే కాలవర్రా అలా నవ్వుతారు నా బిడ్డను చూసి? వాడిది అసలే దేవుడు పేరు, కోరి కోరి ముచ్చటపడి వాళ్ళ నాన్న పెట్టుకున్న పేరు అది.
7: అవును, నా దేవుడి పేరు.
6: నాలుగు ఉతకండి, బొత్తిగా భయం లేకపోతే పనికి రాకుండా పోతారు. వారు ఏ కాస్త పొరపరిచిన నన్ను అలాగే ఉతికేవారు.
2: ఎవరమ్మా ఆ మహానుభావులు?
6: అదే మా వారే. చెప్పరా మీ నాన్న పేరు?
7: మరే మా నాన్న పేరు గంగాధరం.
2: ఏం పని చేసేవారు నాయన?
6: ఇదిగో చూడండి కాకినాట, గుక్కండి ఎవరి నోట్లో పోసుకున్నా సరే అవి మా ఆయన కావట్లేదు.
2: ఓహో, అయితే సార్థక నామధేయులన్నమాట.
7: అవునండి, మా తాతయ్య పేరే పప్పు బొట్ల పాపయ్య, ఇంకా పెద్ద ఉద్యోగం చేశాడు.
6: అవును, మా మామగారు రోజుకి 100 రూపాయలైనా కళ్ళబడందే అవపోసన పట్టేవారు గారు. చూడండి పునహాలో, ప్రతి వారు వచ్చి వారిని చేతులు ఉచ్చుకు బతిమారి మరీ తీసుకెళ్ళేవారు.
2: అంత ఉద్యోగం ఏమిటమ్మా?
7: ఏముంది, చచ్చిపోయిన వాళ్ళని మోసుకెళ్లేవాడు సరదాగా మా తాతయ్య.
6: నీనోళ్ళు పడాలి, ఎందుకురా ఇకిలింతలు?
2: అబ్బాయి గణపతి, నువ్వు మా బళ్ళో భయభక్తులతో చదువుకోవాలి. నీ పుట్టిన తేదీ?
6: వాడి మొహం వాడికేం తెలుసు, నే చదువుతా రాసుకోండి. ఎప్పుడంటే ఆ వెంకన్న పంతులు గారి తల్లి గారి నెల మాసికన్నాడు.
2: అది నాకేం తెలుస్తుందమ్మా, సరిగ్గా చెప్పు.
6: సరే, మన ఊళ్ళోకి గౌడి గేదెలు అమ్మడానికి వచ్చాయే సరిగ్గా అదే రోజండి.
2: ఏడిసినట్టే ఉంది, సరైన తేదీ చెప్పవమ్మా.
6: అన్నట్టు కంచరి కామాక్షి పశువుల పాక దహనంగా అరేటండి ఆ రోజేగా.
2: నా పిండాకుడు, పోనీ మీ అబ్బాయికి ఎన్నేళ్ళో చెప్పవమ్మా?
6: ఎన్నో ఏళ్ళు కూడానా, ఒడుగయి 8 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ నాన్న ఎంతో ముచ్చటపడి ఆయన ఉండగానే స్వహస్తాలతో వేసుకున్నారు. ఇప్పటికే రాత్రులు నా కంట్లో మెదులుతూ ఉంటారు. రే మీ తలపండు పగల, మీకేం పోయే కాలం అర్రా. ఊరుకో నాయన ఊరుకో, పోయిన మీ నాన్న తిరిగి వస్తారు కనుక.
2: ఏడుపు తాలించండి తల్లి కొడుకును. ఓహో సరే, ఇవాళకి బడి అయిపోయింది గణపతి, రేపు ఉదయం 7 గంటలకెళ్ళరా, పలకా బలపం తెచ్చుకో.
8: అమ్మా నాకు బడుద్ది. నాకు భయమే, పంతుల్ని చూస్తేను ఇక్కడ దయ్యాలు ఉంటాయో. వద్దే అమ్మా, నాకు బడుద్ది.
6: మా నాయన కాదు, మా నాయన నోరు మొయ్యరా, మరేం భయం లేదు. గాని ఇదిగో అబ్బాయిలు, మీరు పొద్దున్నే మా ఇంటికి వచ్చి మా గణపతిని కూడా రోజు మీతో పాటు బడికి పిలుచుకెళ్ళండి.
3: ఓ మీ ఇల్లు ఎక్కడా?
6: సింగమ్మ గారు ఇల్లు ఎక్కడని ఎవరిని అడిగినా చెబుతారు.
3: అది మీ ఇల్లేనా?
6: ఆరి భడవా,
7: మా మామయ్య లేడు, మా అమ్మ తమ్ముడు నాగన్నగాడు వాడిల్లు.
6: తప్పును ఆయన.
3: ఆయన గారి ఇల్లు ఎక్కడా?
6: ఆ గంగానమ్మ గుడికి అవతల.
3: అరే గణపతి, పొద్దున్న వచ్చి పిలుస్తాం, తయారుగా ఉండు.
8: రాను అమ్మా, బళ్ళు కొడతారే, నేను అక్కడికి
6: ఊరుకోరా. ఇదిగో ఆ మాట అన్నావా, మీ మామయ్య చిత్తం కొడతారు. ఇదిగో చూడండి అన్నా గణపతి, బాగా చదువుకుంటే కానిస్టేబుల్ కలకటేరు ఉద్యోగం దొరుకుతుంది, అప్పుడు హాయిగా గుర్రం ఎక్కి కమాన్ వెళ్ళొచ్చు.
7: భలే భలే, గుర్రం ఎక్కడం అంటే నాకు భలే ఇష్టం అమ్మా. గుర్రం అమ్మా, గుర్రం గుర్రం.

0: సింగమ్మక్క, సింగమ్మక్క, ఏడే గణపతి, పంతులు కనబడి వీడు బళ్ళోకి రావటం లేదని చెప్పాడు, వెధవని చీరేస్తాను.
1: తమ్ముడాయ్, ఇంకా వాడికి చిన్నతనం రా.
0: ఏమిటి, మైనార్తి కూడా వెళ్ళింది వెధవకి, ఇంకా చిన్నతనమా? ఆ పిల్లలందరితో కలిసి పారేసిన ఎంగిలి చుట్ట ముక్కలు కాల్చున్నట్ట.
1: అర్ధాయుష్ సన్యాసులు, ఆ బర్లో పిల్లలే వాడికి నేర్పు ఉంటారు, లేకపోతే నా బిడ్డడేమిటి బీడీలు చుట్ట ముక్కలు కాల్చడం ఏమిటి?
0: విన్నావా నీ కొడుకు నిర్వాకం?
1: ఏమిటది,
0: పెద్దిరెడ్డి గారి తోటలో పిల్లల్ని వెంటబెట్టికెళ్ళి మామిడికాయలని రాల్చేశాట.
1: చిచ్చి, మొన్నటి గాలి వానకి అవే రాలిపోయాయేమో.
0: నువ్వు అలాగే అంటావు. కార్తీక మాసంలో వచ్చిన వానగాలికి చైత్ర మాసంలో చెట్లకాయలు రాలతాయా? నిన్నటి రాత్రి తిమ్మావధ్యుల వారి దొడ్డు కొబ్బరి చెట్టు ఎక్కి పిందెలతో సహా బొండాలన్నీ రాల్చి పారేసింది ఎవరనుకున్నావు? మన ప్రబుద్ధుడే.
1: ఊరంతా ఉడతలు పోగైనాయి, అవే కొట్టేశాయేమో.
0: కరణం గారి వేరుశనగ చేను పాడు చేసి కాయలు కాజేసుకుపోయారట.
1: తమ్ముడోయ్, సర్కారు సాటింపు విన్నావా? ఊళ్ళోకి ఎలుకలు గుంపులు గుంపులుగా వచ్చి పడ్డాయట. ఏ మొక్కని పడితే ఆ మొక్కని మొదల్లో కొట్టేస్తున్నాయట్రా.
0: సింగమ్మ, ఇంతకీ నీ కొడుకు మంచివాడు, ఏమీ ఎరగని వాడు అంటావు.
1: కాదు మరి,
0: నీ గారం వల్లనే వాడింత మారాన్ చేస్తున్నాడు, నీ ముద్దు వల్లనే వాడి ఇలా చెడిపోతున్నాడు. ప్రతిదానికి వాడిని వెనకేసుకొస్తావు.
1: తమ్ముడు నాగన్న, లేక లేక వంశానికి ఒక్కగాని ఒక్క కొడుకు పుడితే వాడిని కాస్త తిట్టి కొట్టమంటావుట్రా. ఏదో ఏళ్ళు వస్తే వాడికి బుద్ధి కుదురుతుంది లేనాయన.
0: ఏం కుదరటమో ఏం లోకం.
2: బుద్ధి కుదరడం మాట అలా ఉండగా అల్లరి పెరుగుతోంది, దాంతో పాటు ఆకలి పెరుగుతోంది.
1: వసావు మాచమ్మా, నీ మొగుడు ఇక్కడ ఉండగానే ఆడపడుచును ఆడిపోసుకుంటావెందుకే? నాగా తిట్టగాలమట్టి నీ ఇంట్లో ఉన్నా గాని వారే ఉంటే రెండు చేతులా సంపాదించి నాలుగు చేతులు ఖర్చు పెట్టుకునేవారు. నా బిడ్డకి ఆకలి ఎక్కువ అంటున్నావా? నీ జిట్టి కొట్టే అర్ధసీరు తినేవాడల్లా పావుసేరులో పడ్డాడు, రాత్రి నీ చేతులతోనేగా వడ్డించింది.
2: అదే మీ అబ్బాయే చెప్పాడు స్వయంగా.
1: ఏమని?
2: మొన్నట మీ వాడు ఎవరో దూర బంధువు ఒక ముసలమ్మ ఇంటికి వెళ్ళాడట. ఆవిడ ఏకాశని నాలుగు దెబ్బ రొట్టెలు చేసుకుందిట. మీ వాడికి వాటిని చూడగానే నోరూరిందట. ఆ ముసలావిడితో,
3: అమ్మమ్మ అమ్మమ్మోయ్, నీ సంగతి మా తాతయ్య అస్తమానం అంటూ ఉండేవాడు అమ్మమ్మా.
4: అవునాయన, వారు పోయి కూడా 50 ఏళ్ళైంది, అచ్చు నీలాగే ఉంటూ ఉండేవా.
3: అవునవును, మా అమ్మ కూడా అంటూ ఉంటుంది, అన్నప్ప తాతయ్య పోలికలే వచ్చాయి నీకు అని.
4: అదేమిట్రా, ఆయన గారి పేరు మారుస్తావన్న ఆయన?
3: ఆయన పేరు అది కాదా? ఏమోలే, పేరు సరిగ్గా జ్ఞాపకం లేదమ్మమ్మ. అమ్మమ్మ, అయితే తాతయ్య పేరేమిటి?
4: నేను ఎలా చెప్పాను రా ఒరే బుల్లాడా, నూరు దగ్గరికి వెళ్ళి ఒక బిండె నీళ్లు తెచ్చుకుంటా గాని పొయ్యి మీద రొట్టె ముక్కను చూస్తూ ఉండు, ఏ కుక్క అయినా వస్తుందేమో.
3: రొట్టె ముక్కలు చుట్టంలోనే మంచివాడిని అనమాట. నీకేం భయం లేదమ్మమ్మ నేనున్నాగా. అబ్బో రొట్టెలు భలే బాగున్నాయి. వీతలు పేసొద్దామని అలా వెళ్ళాను, ఎక్కడించో చటాలను వచ్చి తటాలను బూర్లు ముక్కల్లో ఉన్న రొట్టె ముక్కను ఎగరేసుకుపోయింది.
4: దాని మొహం మంట నల్ల కుక్కేనా?
3: నల్ల కుక్కే.
4: ఆ చెవులకు వచ్చిందేనా?
3: అదే అమ్మమ్మ.
4: నిన్నటి నుంచి తార తారుతోంది బెలవ కుక్క. గణపతి, ఏమి అనుకోబాకే, పెద్దదాన్ని మడుగట్టుకున్నాను గాని కాస్త దిబ్బరట్లా గోతిలో బారేసి కాస్త బూర్లు ముక్కుడు కడిగిస్తావా నాయన?
3: ఏంటమ్మమ్మ నాతో చెప్పడానికి సందేహిస్తావు ఎందుకు? తాతయ్య నన్ను ఎంతగా ఎత్తుకుని ఆడించేవాడు.
4: ఆయన ఎప్పుడు అంటుండేవారు నా మనవడు అచ్చంగా నా పోలికని.
3: ఈ మూడు దిబ్బరొట్టెలు చక్కగా దాచుకుని తోటలోకి వెళ్ళి తింటాను, బాగున్నాయి. అమ్మ బొట్లు దాచుకుంటా. అమ్మమ్మ, ఈ దిబ్బరొట్టెలు దూరంగా పారేసి బూర్లిమ్ముకుడు అద్దంలో కడిగేసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడే.
2: మీ సుపుత్రుడు అవన్నీ

0: ఇద్దరు కంట చూస్తాటే అసలు.
1: నోరుము ఎండే ఇద్దరును, ఇంతకీ గణపతిగాడు కలెక్టరీ కూడా చేస్తాడా? ఈవేళ బడికి వెళ్ళలేదు, కనబడని చీరేస్తాను, లేకపోతే నా పేరు మారు పేరే.

0: అదే చిలపాయ్, గణపతి గాడు బళ్ళోకి రావడం లేదని ఊరంతా వెతికి కనబడగానే కాళ్ళు చేతులు కట్టి దాక్రమన్నారు.
1: వాడు మనకెక్కడ దొరుకుతాడరా?
0: వాడిని వెతకడానికి ఈ పూట బడికి సెలవు కూడా ఇచ్చారు. ఒరే రంగడు, నీకు నెల రోజులైంది బట్టలు ఉతకడానికి వేసి, మా బాబు మండి పడుతున్నాడు ఇంతవరకు తీసుకురాలేదని.
2: అందుకనే కదండి సాధ్యానం తిని పొద్దున్నే రేవుకొచ్చాను సెలపై గారు.
1: సాయంకాలానికి తేకపోతే నీకు వడ్లు కొలవర్రాయ్.
2: సీతం సీతం, ఇంతకో తామరెందుకు రేవుకొచ్చినట్టు సెలపై గారు?
1: రంగోయ్, మా బళ్ళో గణపతి గారు లేడు.
2: ఏదా కొండ ముచ్చులాగా ఉంటాడు, అలా సింగమ్మ పొడికేనా?
0: వాడే వాడే, నీకెక్కడే కనబడ్డా?
2: మొన్న మధ్యాహ్నం పెద్దిరెడ్డి గారి పశువులు పాకలు ఆటక మీద కూకొని ఉన్నాడు. నేనేమో బట్టలు వేయించుకోవడానికి వెళ్ళాను, ఇదిగో నన్ను చూసి ఒక సుట్టపేక మీద పారేసి ఊరుకోమని సైగి చేసిందండి.
1: ఈసారి కనబడితే కాళ్ళు చేతులు కట్టేసి మా బళ్ళోకి లాక్కురా.
2: సరే లేకుండి ఇవాళమ్మా గాడిద మోయలేనని బట్టలు పడ్డాయి, ఎట్టా ఉతికేదో ఏమో, ఆ లక్ష్యం రమ్మంటే రానే లేదు. నీ గాడి తగలడా, ఆగా మూట తింపాలి ఉండదా? ఇక ఏటొడ్డు మీ సల్లగా నా బానే దశ అదేంటే, ఏటొడ్డు నేను పెట్టెళ్తే దీన్ని తీసుకొచ్చి గట్టుగాడు పెట్టింది ఎవరు ఈ బాణే? వాళ్ళ అమ్మ మెల్లగా నడిచిపోతుంది ఏటి బాణ? వాళ్ళమ్మ అదేటు బాణ నత్తగొల్లలాగా నడిచిపోతుంది ఏటే? దీనికి ఎందు ఎవరన్నా ఉండరా ఏటి? ఒక తనుదంతా అమ్మ బాబాయ్, కొనముచ్చు కొనముచ్చు, కాలు కొద్ది నగెడుతుంది కాలు కొద్ది. వారి నువ్వు అంటయా సింగం కొడుకువా? పడగొట్టి బాణ కింద కూకున్నావంటే కాళ్ళు చేతులు కట్టెత్తనుండు. అమ్మయ్యా దొరిక, ఇగా నన్నే తెప్పించుకుందాం అనుకుంటున్నావు?
3: నన్ను వదలరా, నీకు చుట్టం ముక్కిస్తారా? మరే మరే నన్ను మాత్రం బడికి తీసుకుపోకురా, మంచి అడిగాను.
2: సింగం కొడుకు ఇసుకోను మానేశావు, ఇదేం పని అయ్యా నీకు?
3: ఒరే రంగడు, నా బడి సంగతి నీకెందుకు గాని, నాకు మంచి ఉపకారం చెయ్యాలరా. చూడు, మా అమ్మని అడిగి నీకు చింతకాయ పచ్చడి, మెంతావకాయ, తొక్కుడు పచ్చడి, తాటికాయలంతా తెచ్చిస్తాగా.
2: అది సరేలేవయ్యా, ఉపకారం.
3: మరే ఇదిగో చుట్ట తీసుకో, కాల్చుకోరా మంచి చుట్ట. మరే నాకెన్నాళ్ళ నుంచి ఒక గుర్రం ఎక్కాలనుందిరా. కలెక్టర్ అయితే అటాకు ఎక్కుతాననుకో, అంతవరకు నీ గాడిదని ఎక్కి స్వారీ చెయ్యాలనుందిరా.
2: బాబు గాడిదని ఎక్కుతారంటయా?
3: ఏ నీ గాడిద గుర్రానికి ఏమైనా తీసిపోయిందా? గుర్రానికి నాలుగు కాళ్ళు, గాడిదకి నాలుగు కాళ్ళు. గుర్రానికి ఇంకా గుగ్గిళ్ళు దాణా కావాలి, నీ గాడిదకి చక్క ఏమీ అక్కర్లేదు. మరే ఒరే గుర్రానికి మాలిష్ కావాలి, నీ గాడిద చక్కగా దాని మాలిష్ అదే చేసుకుంటుంది. మరి ఇంకా పోతే గుర్రానికి జీను కళ్ళెం కావాలి, నీ గాడిదకు తాటాకులు కళ్ళెం చాలు. ఒరే ఒరే మరే నే బ్రాహ్మణార్థాలకు ఇడితే నీ గారెలు అప్పాలు అన్ని తెచ్చిస్తాగా. ఇంకా పోతే మా అమ్మ పోపుల పెట్టులో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, అన్ని తెచ్చిస్తాగా. గాడిద నీయోరా గాడిద?
2: నాకెందుకులే, ఇదిగో నా గాడిద, ఇదిగో ఈ తాటాకులు కళ్ళెం గట్టిగా పట్టుకో.
3: మరి నేను పొట్టివాడిని కదరా, ఎక్కలేను గారు రంగా.
2: అయితే ముందు నా బాణ మీద కెక్కు, ఆ పైన గాడి మీద కెక్కు. ఒకవేళ గాడిద తాటెక్కళ్ళం కొరికెక్కే దాని చెవులుచ్చుకో. ఇదిగో ఇదిగో ఇదిగో చెత్తపరి, ఇదిగో అదిలించు.
3: ఒరే ఒరే రంగా, ఇట్రా ఇట్రా. మరి నీ బట్టల్లోంచి ఉత్తరయం ఉంటుంది, మంచి ఉత్తరయం, అది తీసుకొచ్చి నా తలపాగాకు చుట్టరా రే.
2: సరే బాగానే ఉంది, ఇల్లుకో.
3: బాగుందిరా బాగుంది. మరే చుట్టాలకి చుట్టా గాని ఆ పొయ్యిలో నిప్పు తీసురా తొందరగా.
2: వత్తనే వత్తనే ఉండు, ఇదిగో నిప్పు.

0: ఒరే
1: ఒరే
0: ఆ ఎర్ర కర్ర రుమాలా లేదు, ఎర్రకళ్ళ రుమాలా అది నా నడుంకు చుట్టరా.
1: సరే ఇల్లు తీసుకో.
0: వలే వలే
1: వారే వా, నీ శోకం అండిపోను. అచ్చం మహారాజులం గారులాగా ఉండవయ్యా బాబు.
0: రే రే భలే భలే, మరి ఏమిటనుకున్నావు? వేధవ మహారాజులు ఈ గణపతి ముందు బలాదు. రే నువ్వు కాస్త దగ్గరుండి నడిపించరా, చక్కగా ఊరంతా ఊరేగాలి.
1: అట్టగే మరి
2: గణపతి గారు గాడిద నెక్కి ఊరేగుతున్నాడు.
0: నవ్వండి రా నవ్వండి, నవ్వితే మీ పళ్ళే బయటపడతాయి, నాకే నా దర్జాకి ఏమన్నా లోటా?
2: ఓహో గణపతి మహారాజులం గారు బడి ఎగ్గొట్టారే.
0: రే నోరు ముయ్యరా చెలిపిగా, ఎక్కడైనా మహారాజులు బండ్లు కడతారా? హే హే
1: ఓ సిన్నమ్మ కొడుకో, ఆ గాడిద కళ్ళు మెరికేసింది, చెవులుట్టుకో చెవులుట్టుకో, పడిపోతావు పడిపోతావు.
3: చెరపాయ్ ఆ గాడి చూసావా, ఒకటే పొరుగు.
1: నూరు చెప్పిన కింద పడ్డాడు కొడుకో.
3: చెరపాయ్ మనం పోయి వాళ్ళమ్మకు చేద్దాం పదా.

0: అయ్యో నాయన అయ్యో నాయన ఆపించుకోండు, చట్ట ఏమైనా బెణికిందా? అయిన గాడిదని ఎందుకు ఎక్కావురా, సిగ్గుచేటు కాదు మనకు.
1: అమ్మా అబ్బో,
0: ఏమి నాయన
1: నువ్వు తప్పించి ఉండవు.
0: సరే
1: గాడిదని ఎక్కితే తప్పేమిటి, కలిగిన వాడు గుర్రం ఎక్కుతాడు, లేని వాడు గాడిదని ఎక్కుతాడు.
0: అంతేలే
1: అబ్బో నొప్పి.
0: ఏమి నాయన
1: అయిన గాడిద గొప్ప నీకేం తెలిసే?
0: నాకేం తెలుసు,
1: ఆ కృష్ణమూర్తి వారి తండ్రి వసుదేవుడు. గాడిద కాళ్ళు పట్టుకోలా, దేవేంద్రుడు వాహనం ఏమిటి? మేఘం.
0: అబ్బా
1: మరి అగ్నిదేవుడు వాహనం గొర్రె.
0: అబ్బా
1: యమధర్మరాజు వాహనం దున్నపోతు.
0: చేచే
1: వరుణుడి వాహనం మొసలి.
0: అయ్యా
1: వాయుదేవుడి వాహనం లేడి, శివుడి వాహనం ఎద్దు, విష్ణుమూర్తి వాహనం బొల్లిగెద్ద. ఇంకా పోతే మన్మథుడి వాహనం చిలక, కుమారస్వామి వాహనం నెమలి, నా పేరే పెట్టుకున్న గణపతి వాహనం పందికొక్కు, నా వాహనం గాడిద. అమ్మా వాళ్ళందరికన్నా నేను నయం గదటి.
0: ఎందుకు కాదు, ఇవన్నీ నీకెలా తెలుసురా నా చిట్టినాయన, ఎంత చదువు చదువుకున్నావురా. అమ్మా అమ్మా పురాణాలన్నీ నీ నోట్లోనే ఉన్నాయి, వ్యాసులు వారి కన్నా నీవేం తక్కువ తండ్రి.
1: అట్టదారికిరా అమ్మోయ్, మొన్ననే తిరణాల్లో చెవిటి పంతులు లేడు, ఆయన హరిక చెప్తుంటే అన్ని విన్నానే.
0: మా నాయనే మా తండ్రి, ఎంత బుద్ధిమంతుడు అయ్యావురా.
2: ఇలా రండి.
3: ఎందుకే?
1: మా అమ్మ మంచిది.
2: ఇదిగో మీ మేనల్లుడు, తల్లి ఒళ్ళు ముద్దురు గుడుస్తున్నాడు, గాడిదెక్కి ఊరంతా ఊరేగాడుట.
0: మామయ్య వస్తున్నాడు, పారిపోరా.
1: అది బాబోయ్ మామయ్యే.
3: ఏడి భరివే, నా పేరంతా చెడగొడుతున్నాడు, నాకు తలవంపులు తెస్తున్నాడు. సింగమా ఏడి, నీ కొడుకు గాడిదెక్కుతాడా వెధవా, చీరేస్తాను వెధవని.
0: అయ్యో తమ్ముడా, నాకు ఒక్క గారి ఒక్క కొడుకురు తమ్ముడా, వాడిని చంపేయకురో తమ్ముడు. వాడిని చూసి ఈ దిక్కు వాళ్ళని వాళ్ళంతా కళ్ళల్లో నిప్పు రోసుకుంటున్నారో.
2: ఇదిగోనమ్మో, నన్ను అన్నావంటే ఊరుకోను, అయినా నట్టిట కూర్చొని ఇష్టమేమిటి?
0: నన్ను నా బిడ్డను అన్న వాళ్ళు నాశనం అయిపోతారు.
3: సింగమ్మ సిగ్గులేక నీ మరదలంటున్నావా? నీ కొడుకు గాడిద ఎక్కితే బాగుంది, ఇహ వాడు నా ఇంట్లో కాలు పెడితే వాడి తల చితక పడుస్తా.
0: చూడు తమ్ముడు, నీవే అలా అంటే ఇంకెలాగురా, వాడిని మందలించుకుంటాలే ఊరుకో తమ్ముడు.

0: మహదేవన్నయ్య, అబ్బాయి జాడేమైనా తెలిసిందా?
1: నిన్న నుంచి వెతుకుతున్నారు. నూతులు, గోతులు, చెరువులు, దొరువులు అన్ని గాలిస్తున్నారు. ఎక్కడ అయిపోలేడు.
0: నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బ్రతికేదయ్యా? నా బిడ్డను నాకు చూపించన్నయ్యా.
1: లే, ఎందుకు గడుస్తావు? ఇంత ఇంటికి పొడు. మీ వదిన వెలపలు ఉంది. ఇవి కూడా కూటోకేం లేదు. కాస్త అటక మీదకి ఎక్కి ఆవకాయనది. మడితోనే ఉన్నావుగా.
0: అట్టగేలే అన్నయ్యా, అన్ని ఇచ్చాను ఇట్లా పట్టురా. చూడు, పెద్దరా చిప్పటి తీయమంటావా?
1: అలాగే. అటకంతా చీకటి. ఇదిగో ఈ దీప బుడ్డి పట్టుకాడు.
0: అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో అన్నయ్యో, అటక మీద ఏమిటో గుర్రెడుతో ఉందయ్యా.
1: ఊరంతా వెధవ కొండ ముచ్చులు. అటక మీద కూడా చేరే కాబోదు. కందులు మినువులు కాజేయటానికి కొట్టు.
0: గుర్రె ఇంకా పెద్దదైంది అన్నయ్యా.
1: నేను గడ తీసుకుని కింద నుంచి పొడుస్తూ ఉండు, అదే బారిపోతుంది.
0: అమ్మ బాబోయ్, కాళ్ళు చేతులు ఆడిస్తోంది. గుర్రమంటూ ఉంది అన్నయ్యా. నా మీదకే దూకడానికి వస్తోంది అన్నయ్యా. చచ్చానయ్యో, నిచ్చిన పోతోంది అన్నయ్యా. అమ్మయ్యో
1: ముంచో సింగమ్మ, కృష్ణాల గుడితో ఇది నడికో పండించేశావు ఇంటికి. అయ్యో అయ్యో అయ్యో, కొంప తగలడిపోతుంది. ఆర్పండ రోయ్. అయ్యో అయ్యో, సింగమ్మ వేల కూలి. అయ్యో అయ్యో అయ్యో, అటువైపు నుంచి అయ్యో అయ్యో అటువైపు నుంచి ధబాలు దూకి పారిపోతుంది కొండముచ్చు. కాదు కాదు, గణపతి గణపతి పారిపోతున్నాడు. సింగమ్మ ప్రాణాలతో బయటపడదాను రా రా రా రా, మన కొంప అయిపోతుంది. అయ్యో అయ్యో
0: అయ్యో అయ్యో అయ్యో, పదండారా బయటికి. పాత కొంప పోతే పోయింది, ప్రాణాలన్నా దక్కించుకుందాం. అన్నయ్య వదిన, త్వరగా బయటికి రండారా. అయ్యో
1: నా కొంప కాలిపోయింది.
0: నా కొడుకు అయిపు లేకుండా పోయినాడు.
1: సింగమ్మ మేము కాశీకి పోతున్నాం.
0: గణపతి లేని బతుకు నాకు మాత్రం ఎందుకు అన్నయ్యా? ఇక వాడు ఎలాగూ తిరిగి రాడు. వాడి దాడైనా తెలిసేది లేదు. నేను మీతోనే వస్తా, పదండి.
1: అయితే మూటాముల్లా సర్దుకోండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ.
2: మీరింతవరకు గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు విన్నారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నిర్వహణ ప్రముఖ నటులు, ప్రయోక్త శ్రీ బందా కనకలింగేశ్వరరావు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేస్తారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీస్ పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
3: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జనా చాహియే తాకి సామాన్య లో బినా హోయ్ కే అప్ని సమస్య దర్జ్ కరా సకే. మహిళాం, బచ్చోం ఔర్ కమజోర్ వర్గం కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేనీ చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసీ నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష.
2: త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేస్తారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తి అంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకిత భావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర, మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్ మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ICAR ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్ గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
4: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में FCI का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स हैं उनमें

0: डीलर्स का रिमुनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया। और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं।
1: సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సిబిఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సిబిఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరులో తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకి నాయకత్వం వహించారు. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, జానపద కళారూపం.
3: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంచే గరగ నృత్యం వింటారు.

శ్రీమన్ రాజరాజేశ్వరి, శ్రీమన్ రాజరాజేశ్వరి శంకరి శాంభవి, శంకరి శాంభవి శంభురాణి, మహాబేల జ్వలేశ్వరి, కోట్య సూర్య ప్రకాశిని, మర్నిండ ముత్తండ కన్బొక్కటం చేసి మమ్ము పాలించు ఓయమ్మ, బంగారు బొమ్మ మదిరి పెద్దాపర మందు మరిడమ్మ తల్లివే, మదిరి పెద్దాపర మందు మరిడమ్మ తల్లివే, వింపైన బెజవాడ కనుక దుర్గమ్మ తల్లివే, వింపైన బెజవాడ కనుక దుర్గమ్మ తల్లివే, అమలాపురం గ్రామంలో పోలేరు తల్లివే, సుబ్బాలమ్మ తల్లివే, రాజ్యలక్ష్మమ్మ తల్లివే, పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే, పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే, ఈదరిపల్లి గ్రామంలో పోలేరు తల్లివే, ఈదరిపల్లి గ్రామంలో పోలేరు తల్లివే, మరీ మరీ వేడిదనే వాన కాయిందివే, మెప్పు మెప్పిందివే, వాన కాయిందివే, మెప్పు మెప్పిందివే, బొబ్బలెట్టిందివే, బొబ్బలెట్టిందివే, సొంగ కారిందివే, సొంగ కారిందివే, గొల్ల మనిపిందివే, దబ్బిస్లాన్ దిబ్బిస్లాన్ మిక్లాన్ వేట్లాన్ కోళ్ళాన్ తెగ నరికింది రోయమ్మ, తర్వ వర్ణంబులన్ నీ జాతర ఘనంగా చేయిందిరమ్మా, వన్ బనారన్ చీర చలివిడి వడపప్పు నైవేద్యముల్ మరీ మరీ వేడుదనే, నమస్తే నమస్తే నమః.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. మమతల కోవెల. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి. సంగీతం చక్రవర్తి.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
1: ఆకాశవాణి. ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతిల్ని కలిపిన జీవన ధార
1: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి.
3: చిత్రగీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కిల్లర్, ఈ చిత్రానికి మనో చిత్ర బృందం పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు అపూర్వమని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల దేశానికి తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ ముఖ్యమంత్రి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అనేక పాత్రలు నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్ర

0: చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అనగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలును స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు వివిధ కాలనీలలో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులన్నీ 2 వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలుపుతూ,
1: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ స్మార్ట్ సిటీ. మాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వైజాగ్. వైజాగ్ చాలా బెస్ట్ సిటీగా ఉంది. దానికి తగ్గట్లో మనం డెవలప్ చేయాలనేది మైండ్ లో ఉంది. 71 లక్షల వర్కులు వితిన్ 15-20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దాంట్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.
0: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. ఈరోజు సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ, ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ,
2: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మంగళవారం, గురువారం, శనివారం, గన్నవారం వస్తాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ అన్నది ఏర్పాటు చేశారు. 183 ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశారు. ఎవరికి కూడా సింప్టమ్స్ అనేవి ఏమి లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉంది. సో ఒకవేళ దానికి సింప్టమ్స్ దానికి ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలెసి
0: వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాలలోని భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బక్రీద్ పర్వదినం త్యాగానికి, ప్రేమకు ప్రతీక అని అన్నారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించానని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తెలిపారు.
3: ఆ ఇబ్బందులు తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
0: అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించే నగదు సాగు సమయంలో విత్తనాలు, ఎరువులకు ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు కె శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాలా డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని నిపుణులు వివరించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని విశాఖపట్నం తపాలా డివిజన్ వెల్లడించింది.

0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బి కుమారి గారి ప్రసంగం వింటారు.
10: రక్తహీనత అనగానే మనలో ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం. ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి కావలసినంత ఆక్సిజన్ సప్లై అవ్వక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దారితీస్తాయి. అయితే ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేల ప్రకారం వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 30% డెవలప్ అయిన కంట్రీల్లో రక్తహీనత బాధపడుతున్న వారు ఉన్నారని, అలాగే 40% పిల్లలు, 50% గర్భిణీ స్త్రీలు ఉన్నారని చెప్పి పేర్కొన్నారు. అయితే ఇండియాలో గనక చూసుకున్నట్లయితే 75-85% గర్భిణీ మహిళలు ఎక్కువగా రక్తహీనతకు బాధపడుతున్నారు. అంతేకాకుండా 35% మంది యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు బాధపడుతున్నట్టుగా తెలియజేశారు. అయితే ఈ రక్తహీనతకి గల కారణాలు ఏంటి అంటే, ఎక్కువగా రక్తం కోల్పోవడం, సర్జరీ జరిగినప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రక్తం గిడ్డగట్టినప్పుడు కానీ, ఇంటెస్టైనల్ బ్లీడ్ జరిగినప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లల్లో మెన్చువల్ సైకిల్, మెన్చువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నెల నెల ఎంతో కొంత రక్తం పోతుంది, అలా కూడా కొంచెం ఆర్బీసీ సెల్స్ అనేవి లాస్ అవుతాం. అయితే రక్తహీనత అనేది కేవలం ఐరన్ లోపం వల్లే కాకుండా ఇంకా అనేక రకాలు కూడా ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఒకటి రకమైతే వైటమిన్ B12 మెగాలోబ్లాస్టిక్ ఎనిమియా లేదా పెర్నీషియస్ ఎనిమియా అంటారు. ఇది రెండో రకం. మూడో రకం ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇది కాకుండా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది హీమోలైటిక్ ఎనిమియా. ఈ హీమోలైటిక్ ఎనిమియా అంటే మనకి రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి 120 రోజులు బతకాలి. వాటి లైఫ్ స్పాన్ 120 రోజులైతే అంతకంటే తక్కువ రోజుల్లోనే అవి చనిపోవడం వల్ల మనకి హీమోలైటిక్ ఎనిమియా అనే డెఫిషియన్సీ వస్తుంది. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైనది ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా. ఇది రావడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎర్ర రక్త కణాలని ఫారెన్ పార్టికల్స్గా గుర్తించి పొరపాటు పడి ఆ రక్త కణాలని చంపేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మన ఎర్ర రక్త కణాలు శాతం తగ్గిపోయి హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గి మనకి ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా అనేది వస్తుంది. ఇంతేకాకుండా జెనెటిక్ డిజార్డర్స్ వల్ల, లైక్ జాండిస్ ఎప్పుడైతే వస్తుందో దానివల్ల కూడా మనకి రక్తహీనత అనేది వస్తుంది. ఈ రక్తహీనత వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ తెలుసుకునే ముందు ఇవి ఏ వాటి ద్వారా వస్తుంది అంటే, మనం ఎప్పుడన్నా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు కానీ, యాంటీ సీజస్ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు కానీ, క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా టాక్సిక్ కెమికల్స్ ఎక్కువగా వాడినప్పుడు కూడా మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా లేదా మిగతా రకాల ఎనిమియాలు వచ్చే అవకాశం చాలా ఉంది. అయితే ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఐరన్ డెఫిషియన్సీ లేదా ఎనిమియా ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి కనిపించదు. ఎందుకంటే వాళ్ళు సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువగానే చూపిస్తాయి, కానీ అది నెగిటివ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటాము. అండ్ అలాగే ఎప్పుడైతే కాళ్ళు జరుగుతాయి అంటే బర్న్స్ కానీ, ఎప్పుడన్నా పొరపాటున మనకి మంట దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు బర్న్స్ జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా బ్లడ్ లాస్ ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా డీహైడ్రేషన్ అయినప్పుడు, వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయినప్పుడు కూడా మనలో ఉన్న ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోయి హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి. సాధారణంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయికి అయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ 11 నుంచి 16 గ్రాముల వరకు ఉండాలి. అదే గర్భిణీ స్త్రీ అయితే 11 నుంచి 12 తగ్గకుండా ఉండాలి. అంతకంటే తగ్గితే సివియర్ ఎనిమియా అంటారు. దానికి మళ్ళీ మనం మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే ఒక పురుషులో గనక చూసుకున్నట్టయితే 13.5 నుంచి 17.5 గ్రాములు పర్ డెసిలీటర్స్

వరకు కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి. చిన్నపిల్లల్లో ఎక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉండాలి, 11 నుంచి 16 గ్రాముల వరకు చిన్నపిల్లల్లో మెయింటైన్ అయితే చాలా మంచిది. అలాగే పుట్టుకతో వచ్చిన పిల్లలు పసిబిడ్డల్లో గనక చూసుకున్నట్టయితే 14 నుంచి 24 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అయితేనే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ సెల్స్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. లేదంటే ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుందో వాళ్ళల్లో ఉన్న న్యూరాన్స్ ట్రాన్స్మిటర్స్ కానీ యాక్టివిటీ అనేది తగ్గిపోయి దాని నుంచి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావచ్చు. లేదు అంటే మతిమరుపు రావడం కానీ, బ్రెయిన్ సరిగ్గా ఎదగకపోవడం కానీ, తరచూ ఏదో ఒక జబ్బు రావడం కానీ, జ్వరము, జలుబు, దగ్గు ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అందుకని రక్తం ఎప్పుడు కూడా తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే రక్తహీనతని వచ్చింది లేదా వస్తుంది అని మనం ఎలా గుర్తించవచ్చు అంటే చిన్న చిన్న విషయాలు. మన చర్మం యొక్క రంగు మారిపోతూ ఉంటుంది లేదా డ్రై స్కిన్గా కనిపిస్తుంది, బాగా ముడతలుగా కనిపించడం, పొట్టు ఎక్కువగా ఊడడం కానీ కనిపిస్తుంది. ఇది కాకుండా మనకి ఏదైతే గోళ్ళు ఉన్నాయో ఆ గోళ్లల్లో మధ్య మధ్యలో పగుళ్ళు ఉండడం కానీ, చీటికి మాటికి ఉత్తునే గోళ్ళు ఇరిగిపోవడం కానీ జరుగుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, తరచూ దువ్వాన పెట్టగానే మీకు ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. కళ్ళు బాగా పేల్ కలర్లో అయిపోతాయి, ఐస్ పేల్గా ఉండడం, అలాగే స్కిన్ పేల్గా ఉండడం కానీ, గుండె బాగా లాగినట్టు పీకినట్టు కానీ అనిపిస్తుంది. కొంతమంది ఆడపిల్లల్లో తలస్నానం చేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎనీమియాని ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనుకుంటే కొన్ని బయోలాజికల్ పారామీటర్స్ యూజ్ చేసి మనం ఎనీమియా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎనీమియా ఉంది లేదు అని చెక్ చేసుకోవడానికి ముందుగా మనం హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవచ్చు. హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయో లేదో చూసుకుంటే, అంటే ఉదాహరణకి అమ్మాయిల్లో 12 నుంచి 15.5 గ్రాములు/డెసిలీటర్స్ ఉండాలి, అంతకంటే తక్కువగా ఉందా లేదా అని తెలుసుకోగలిగితే టెస్ట్ చేసుకుని మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది కాకుండా మన సీరం ఐరన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సీరం ఐరన్ లెవెల్స్ ఎందుకు చెక్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఎనీమియాలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పుకున్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కూడా చెప్పుకున్నాం కాబట్టి సీరం ఐరన్ లెవెల్స్ కానీ ప్లాస్మా ఐరన్ లెవెల్స్ కానీ చెక్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనకి రక్తహీనత సమస్య ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. అయితే ఈ ఎనీమియా కండిషన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, బాగా సివియర్ ఎనిమిక్ కండిషన్స్లో ఉంటే రక్తహీనత మనకి లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ గనక 8 గ్రాముల కంటే తక్కువగా ఉంటే దాన్ని సివియర్ ఎనిమియా అంటాం. అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్స్ ఇస్తారు. అది కూడా ఫెర్రస్ స్టేట్లో కానీ, ఫెర్రస్ సల్ఫేట్ స్టేట్లో కానీ ఉన్న ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్ని 50 నుంచి 200 mg వరకు కూడా మనకి ఓరల్ సప్లిమెంటేషన్గా ఇస్తారు. లేదు అంటే ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి మెయింటైన్ అవ్వచ్చు, అంటే రక్తం పెరగచ్చు, లేదు అంటే పెరగకుండా అలాగే ఉండిపోవచ్చు. కానీ ఆహార పదార్థాల్లో కూడా మనం ఎంతో కొంత కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ రక్తహీనత సమస్యను మనం అరికట్టవచ్చు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే, రక్తహీనత రాగానే అందరూ చెప్పేది ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి, ఇనుము ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది అంటారు. కానీ ఐరన్తో పాటుగా మనం వైటమిన్ సిని కూడా తీసుకోగలిగితే వైటమిన్ సి మన ఐరన్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఎందుకనంటే మన బోన్ మ్యారో నుండి మనకి రక్త కణాలు తయారయ్యి బయటికి రావాలి. అలా రక్త కణాలు తయారవ్వాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ సి, ఐరన్ గనక ఉంటే ఐరన్ అబ్జార్ప్షన్ జరిగి ప్రోటీన్ యొక్క సాయంతో మనకి ఆ హిమోగ్లోబిన్ సెల్స్, ఆర్బిసి సెల్స్ అనేవి రెడీ అయ్యి మనకి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం ఆహార పదార్థాలను తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయా లేవా, వైటమిన్ సికి సంబంధించినవి ఉన్నాయా లేవా, దాంతోపాటు మాంసకృతులు, ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఐరన్ ఫుడ్స్ అంటే ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. ఐరన్ ఫుడ్స్ అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది గోంగూర, బెల్లం. వీటితో పాటు తాటి బెల్లం ఎక్కువగా తీసుకుంటే మంచిది, లేదా తాటి పంచదార చేస్తారు. తాటి పంచదార కానీ, తాటి బెల్లం కానీ, ఆకుకూరల్లో అయితే గోంగూర, పొనగంటి కూర, పాలకూర తీసుకోవచ్చు. పొనగంటి కూర కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గోంగూరలో వైటమిన్ సి, ఐరన్ కూడా రెండు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా మనకి రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే

0: మనం తీసుకునే చిరుధాన్యాల్లో కొరలు, రాగులు, సజ్జలు వీటిల్లో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా అంటే డేట్స్ కానీ, ఖర్జూరకాయలు, అంజూర్, కిస్మిస్, బాదం ఇలాంటి పప్పుధాన్యాలలో కూడా మనకి ఎక్కువగా ఐరన్ రిచ్ రై ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇవి కాకుండా నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ చర్మంతో ఉన్న చేపలు, మెత్తళ్ళు, రాయగంటలు అంటారు, అలాంటి చేపలు కానీ కోడుగుడ్డు సొనతో కలిపి కానీ తీసుకోగలగచ్చు. లేదు అంటే నత్తలు, నత్తలు కూడా తినే అలవాటు ఉన్న వాళ్ళు నత్తలు కూడా తీసుకుంటే ఐరన్ రిచ్ ఫుడ్తో పాటు ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి మనం రక్తహీనతని తగ్గించుకోవచ్చు. అయితే రక్తహీనత తగ్గించుకోవడానికి ఐరన్ ఫుడ్స్ చెప్పుకున్నాము, దాంతోపాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా పులుపు ఉండేవి అంటాం, సిట్రస్ ఫ్రూట్స్ అంటున్నాం. ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఏమేమి వస్తాయి అంటే మనకి కమలకాయ, దానిమ్మ, బత్తాకాయ కానీ, జాంకాయ కానీ, బొబ్బస్కాయ, వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది. సో ఈ వైటమిన్ సితో పాటుగా ఐరన్ రిచ్ ఫుడ్స్ కనుక తీసుకుంటే రక్తహీనతని తొందరగా అరికట్టవచ్చు. అలాగే రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే ఐరన్ మనం రోజుకి ఎంత శాతం తీసుకుంటే మంచిదో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. 13 నుంచి 15 వయసు ఉన్న పిల్లలైతే 27 mg పర్ డే గనక ఐరన్ తీసుకుంటే, దీంతో పాటు 40 mg వరకు వైటమిన్ సిని తీసుకున్నప్పుడు వారికి ఐరన్ తీసుకున్న ఫుడ్ అన్ని కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది. 16 నుంచి 17 వయసు ఉన్న పిల్లలైతే 26 mg వరకు ఐరన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే కడుపుతో ఉన్నారో వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియాకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళ కడుపులో ఒక బిడ్డ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు రక్తం ఎప్పుడైతే పలచబడుతుందో ఆటోమేటిక్గా సెల్స్ అనేవి రిడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకెక్కువగా ప్రోటీన్ అండ్ ఐరన్ కూడా కన్జ్యూమ్ చేస్తే రక్తం పెరుగుతుంది, పెరిగి ఈ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉంచవచ్చు. అందుకని వీళ్ళు ఐరన్ 35 mg వరకు తీసుకోవాలి. అలాగే వైటమిన్ సి 60 mg వరకు మెయింటైన్ చేయాలి. వీళ్ళల్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉండాలి. ఉత్తి వైటమిన్ సి కానీ ఐరన్ కానీ తీసుకుని ప్రోటీన్ తీసుకోకపోతే వాళ్ళల్లో ఆర్బీసీ సెల్స్ కానీ హిమోగ్లోబిన్ సెల్స్ కానీ ఫామ్ అవ్వవు కాబట్టి ప్రోటీన్ రేషియోను కూడా మెయింటైన్ చేస్తూ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ 35 mg పర్ డే వరకు ఐరన్ కన్జ్యూమ్ చేస్తూ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ని కూడా 60 mg వరకు మెయింటైన్ చేయాలి. అయితే ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆహార పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది ఆలోచించవచ్చు. అలా ఆలోచించకుండా ప్రెగ్నెంట్ లేడీస్తో ఉన్నప్పుడు ఎలాగో మెడిసిన్స్ వాడుతున్నాము అని నెగ్లెక్ట్ చేయకుండా ఆహార పదార్థాలను కూడా తీసుకోగలిగితే మెడిసిన్స్ నుంచి వచ్చే కొంత ఐరన్ మన బాడీకి అబ్జార్ప్షన్ జరుగుతుంది అండ్ అలాగే ఆహార పదార్థాల నుంచి తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంకా ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. కాబట్టి మెడిసిన్స్ తో పాటు, ఓరల్ సప్లిమెంటేషన్స్ తో పాటు ఆహారంలో ఉండే ఐరన్ ని కూడా తీసుకోవడం ఎంతైనా మంచిది.
1: మీరింతవరకు గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బి కుమారి గారి ప్రసంగం విన్నారు.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు దొండకాయ క్యాబేజీలోని పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ ఆసియా ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. మన దేశంలో దొండకాయలతో కూర, వేపుళ్ళు, పచ్చడి చేసుకుంటాము. రోజువారీ కూరగాయల్లో దొండకాయని భాగం చేసుకుంటున్నా కానీ ఏదో రుచి కోసం దీనిని కూరల్లో వాడటం తప్ప దీనిలో పోషక విలువల గురించి చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండినటువంటి దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. ఇక పోషకాల పరంగా చూసినట్లయితే దీనిలో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్ B2, B3, B6, విటమిన్ B9, విటమిన్ C వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం, దగ్గు వంటి వాటితో బాధపడే వాళ్లకి దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీహిస్టమైన్ గుణాల వల్ల ఇది అలర్జీని కూడా దూరం చేస్తుంది. దొండకాయలోని బి విటమిన్ నాడీ వ్యవస్థ సంరక్షణకి దోహదపడుతుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్లకి దొండకాయ మంచి మందుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ని అడ్డుకుంటుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండకాయను తీసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలు గ్లూకోజ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో సి విటమిన్, బీటా కెరోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల క్యాన్సర్ను నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దొండకాయలోని సుగుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. ఇక మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు కూడా రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇంకా ఎముక సాంద్రత కూడా పెరగడానికి దోహదపడుతుంది. దొండకాయల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి. కాయ చిన్నగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దొండకాయని భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు క్యాబేజీలోని పోషక విలువలు చూద్దాం. క్యాబేజీ, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ ముదురు ఊదా రంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని కూరగానే కాకుండా అనేక దేశాలలో సలాడ్లలో కూడా క్యాబేజీ ఆకులే మనకి కనిపిస్తాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలా పండులో కన్నా కూడా క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది. ఫలితంగా అనేక రకాల వ్యాధులను అరికడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ. దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరత్ర జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. ఇక ఇన్ఫెక్షన్లు నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది. ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్లలో పుండ్లు, గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాలలో క్యాబేజీ ప్రధానమైనది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల

0: క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనలో కూడా తెలిసింది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల మంట, దురద, అలర్జీలు, జ్వరం, కీళ్లనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచి ఆహారం. దీని ఆకులను సలాడ్లుగా తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదండి, మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి మతిమరుపు, అల్జీమర్స్, ఆలోచనాశక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మూడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఫలితంగా ఇది ఆరోగ్య వృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి, కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సహాయపడుతుంది. క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి, కంటికి ఎంతో మేలు కలుగుతుంది. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
1: మీరింతవరకు దొండకాయ, క్యాబేజ్లోని ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారు.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. President Draupadi Murmu urges police forces to be more citizen-centric and sensitive towards vulnerable sections. Education Minister Dharmendra Pradhan assures resolution of all grievances of students regarding discrepancies in CBSE Class 12 examination evaluation process. Karnataka Chief Minister Siddaramaiah announces resignation. Deputy Chief Minister D.K. Shivakumar set to take over. Fragile ceasefire between US and Iran under strain as both sides exchange fresh strikes near the strategically vital Strait of Hormuz. Eid ul Azha, festival of sacrifice, being celebrated with religious fervor across the country. And in badminton, PV Sindhu and Lakshya Sen storm into singles quarterfinals of Singapore Open. President Draupadi Murmu today urged the police force to become more citizen-centric and sensitive while dealing with vulnerable sections, especially women, the poor and children. President Murmu was speaking after conferring the prestigious President's Police Colour on the Sikkim police during Alankaran parade held in Gangtok this morning. She appreciated the role of the Sikkim police in maintaining law and order and in disaster management.
2: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయనా చాహియే తాకి సామాన్య లో బినా హోయకి అప్ని సమస్య దర్జ్ కరా సకే మహిళాఓ బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేనీ చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసి నయీ చునౌతియాం సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియోం సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే.
1: Meanwhile, Sikkim has been officially declared a fully literate state under the ULLAS, Understanding of Lifelong Learning for All in Society initiative. The announcement was made during the convocation ceremony of Sikkim University in Gangtok yesterday in the presence of President Murmu. Union Education Minister Dharmendra Pradhan today assured resolution

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు టి శాంతిశ్రీ గారు గానం చేసిన లలిత గీతం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డివి మోహనకృష్ణ, కేఎల్ శారద గారు గానం చేసిన లలిత గీతం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో చివరిగా వింజమూరి లక్ష్మీగారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిషన్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశ్ ఈ చిత్రానికి హరిహరన్, కవితా కృష్ణమూర్తి, శంకర్ మహాదేవన్, ఆదిత్య నారాయణ్ పాడిన పాట.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆషికి, ఈ చిత్రానికి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ పాడిన పాట, గీత రచన రాణి మాలిక్, సంగీతం నదీం శ్రావణ్.

0: छोटी बोसी।
1: లగన్ ఈ చిత్రానికి ఆశా భోంస్లే ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన వాట్సాప్ ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? కార్యక్రమంలో ఇప్పుడు గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? మానస, విజయలక్ష్మి, వినీల, చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వినీల, అశోక్, హైదరాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ శేషాద్రి గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, దక్షిణ చిరువలు లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహానా స్నిగ్ధ, గుడిమెట్ల బేబీ అన్నపూర్ణ, హర్షిత, సాయి శంకర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప ఉదేవు గారు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శిరీష గారు, గూడూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి, బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ గారు, శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కెవి రావు గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, రెహానా బాషా, షెహనాజ్. కరెక్ట్ ఆన్సర్ నాగమణి గారు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా, రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమతి గారు, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కల్వకుర్తి, నాగర్కర్నూలు జిల్లా నుంచి, నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ అంగర కళాధర్, శారద, న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎంవి ప్రసాద్ గారు, ఇందిరా, రఘురా, మౌనిక, త్రిలోక్, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట్, నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు, పాపిన్యేపాలెం, గార్లదిన్నె నుంచి రమేష్ గారు.

కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లీశ్వరి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి గారు పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్, రాజోలి మండలం, జోగుల అంబ, గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుంచి కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాసవి నగర్, సికింద్రాబాద్, తెలంగాణ స్టేట్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బి సాయికృష్ణ గారు పోలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ అండి. అత్తిలి కేశవరావు గారు ఎక్కడి నుంచి అనేది పంపించాలి, అత్తిలి నుంచా? కేశవరావు గారు మీరు పంపించింది మంత్ తప్పండి, డేట్ కరెక్ట్గానే పెట్టారు, ఒకసారి చెక్ చేసుకోండి. లాయర్పేట ఒంగోలు నుంచి రామ, లక్ష్మమ్మ, పద్మావతి, రంగారావు, కామేశ్వరి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. ఇందిరాదేవి, వెంకట్ మణిదీప్, బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహానా స్నిగ్ధ, గుడిమెట్ల బేబీ, అన్నపూర్ణ, హర్షిత, సాయిశంకర్ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ ఇందాక చదివానండి మీ పేరు, మళ్ళీ పంపించారు.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్.

కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్. వడియంపేట నుంచి క్రాంతి లక్ష్మి లౌకిత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మల్లాది పౌల్ చక్రవర్తి గారు, మల్లాది యోజిత గుంటూరు నుంచి. ఆన్సర్ పంపించలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. రాధా గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి. కరెక్ట్ ఆన్సర్. గంటి సత్యరాజు గారు నయీ ముంబై నుంచి. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగానండి. సత్యనారాయణ గారు జీవో కాలనీ కాకినాడ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. సులోచన గారు కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆలమూరు గ్రామం భరత్రాజు ప్రదీప్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి కుమార్ గారు. కరెక్ట్ ఆన్సర్. గార్లదిన్నె నుంచి రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, మహమ్మద్ రఫీబాయ్, పురి ప్రకాష్, ఖాదర్ బాషాబాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి. ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీ గారు, రామకృష్ణయ్య గారు, నరేందర్ రెడ్డి, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంత పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుంచి శిశిరెడ్డి చిన్నప్ప, డోకిపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపీనాథ్, బండారి శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి గారు, మాధవి, యలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా వనం వెంకటేశ్వర్లు, చెన్నూరు, దగదర్తి మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్. వాస్తు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాస, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. కరెక్ట్ ఆన్సర్. మట్టలూరు గ్రామం నుంచి వీరమ్మ, లతా మహేశ్వరి. కరెక్ట్ ఆన్సర్. నమస్తే ఆకాశవాణి అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ పేరు పంపించలేదండి. ప్రభాగారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. దీనికి సరైన సమాధానం జూన్ 5వ తేదీన. కార్యక్రమంలో తరువాత క్విజ్ ప్రశ్న, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? ప్రశ్న మరొకసారి, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? కార్యక్రమంలో ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రానికి ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఆర్పి పట్నాయక్. ప్రశ్న మరొకసారి, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు?

అందరూ బక్రీద్ శుభాకాంక్షలు పంపిస్తున్నారు. శ్రోతలందరికీ బక్రీద్ శుభాకాంక్షలండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మానస విజయలక్ష్మి చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వినీలా అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునీరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. పద్మావతి రామలక్ష్మమ్మ రంగారావు కామేశ్వరరావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. గంటి సత్యరాజు గారు నయ్యి ముంబై నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, మహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలులంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బి సాయికృష్ణ గారు యలమంచిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇందిరాదేవి వెంకటమణిదీప్ బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మోనికా, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్. నారాయణరావు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల గారు, శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి, శైలజ, వినయ్, బాషా, రెహానా, సెహనాజ్ కరెక్ట్ ఆన్సర్.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల అయాన్సు, సీఈఓనా నాగటి పండు అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ బి విజయ్ కుమార్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ధూళిపాళ్ల నుంచి చాంద్ బాషా, జానీ వేగం, షాహిద్. కరెక్ట్ ఆన్సర్ క్యాదర్ వీరేష్, రాజోలి మండలం, జోగులంబ, గద్వాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ సులోచన గారు, కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ గారు, శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ గారు, హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా గారు, ఉయ్యూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి, తిరుపతి నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం, జానకి, శ్రీనివాస్ గారు, మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వైసీహెచ్ డేవిడ్ గారు, దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదరి, విశాల గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రభాగారు, చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ మానస, లక్ష్మీ మానస, వాసు, లలిత, గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వీరా కనకారావు, వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అంగర కళాధర్, శారద, న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రభాకర్ గారు, తాడేపల్లిగూడెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా, చందంపేట మండలం, చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్చిత్, సాయి, రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ కాకినాడ జిల్లా, దుర్గాడ నుంచి, మాణిక్యాలరావు, సత్యవతి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, వారి స్నేహితులందరూ పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి, తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శిరీష గారు, గూడూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పల్లవీరాజు, నరసింహవర్మ, పాపిన్యేపాలెం, సూర్యనారాయణ, సిద్ధయ్య, అగ్రహారం, ఓబులేసు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్యనారాయణ గారు, జీవో కాలనీ, కాకినాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా, ఉమాపతి నగర్ నుంచి, బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదేవు గారు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు. కరెక్ట్ ఆన్సర్ కరీంనగర్ జిల్లా, చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. కరెక్ట్ ఆన్సర్ జి చంద్రశేఖర్ గారు, కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక, వెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వడియంపేట నుంచి క్రాంతి, లక్ష్మి, లౌకిత. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కేవీ రావు గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది. పోలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మూరి మురళి, లక్ష్మి, బట్టిప్రోలు నుంచి. కరెక్ట్.

0: సార్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, శివశరణ్య, రాజు సరిత, సురేష్, లక్ష్మిణి, రుక్మిణి, రమ్య, అఖిల్. కరెక్ట్ ఆన్సర్. నరసాపురం నుంచి హరీష్, గంగాధర్. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి మరియు కుటుంబ సభ్యులు, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, ధనోజ్. కరెక్ట్ ఆన్సర్. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు అని అడిగాను. దీనికి సరైన సమాధానం కాళ్లకూరి నారాయణరావు గారు. ఈనాటి ఇవలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి ఇవలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బరస్తే బాదల్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోయిస్ ఫాతిమా. వినండి 10వ తరగతికి హిందీ పాఠం బరస్తే బాదల్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆయుష్మాన్ భవ. ఆవో బైఠో ఫాతిమా. ఆజ్ హమ్ బరస్తే బాదల్ కవితా పాఠ కే బారే మే జాన్ లేంగే.
2: జీ హా అధ్యాపికాజీ, బతాయియే.
3: పహలే హమ్ కవి కే బారే మే జాన్ లేంగే. బరస్తే బాదల్ కవితా కే కవి శ్రీ సుమిత్రానందన పంత హై. వే ప్రకృతి చిత్రణ కే బేజోడ్ కవి మానే జాతే హై. ఉన్కా జన్ సన్ 1900 మే అల్మోడా జిలే కే కౌసానీ గావ్ మే హువా. సాహిత్య లేఖన్ కే లియే ఇన్హే సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ ఔర్ చిదంబరా కావ్య కే లియే జ్ఞానపీఠ పురస్కార్ మిలా. ఇన్కీ ప్రముఖ రచనాయే హై వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, యుగాంత్, చిదంబర ఆది. ఇన్కా నిధన్ సన్ 1977 మే హువా. అబ్ బతావో బరస్తే బాదల్ కవితా కే కవి కౌన్ హై?
2: బరస్తే బాదల్ కవితా కే కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ హై.
3: ఠీక్ హై, అబ్ సునో. బరస్తే బాదల్ కవితను శ్రీ సుమిత్రానందన్ పంత్ రచించారు. వీరు ప్రకృతి వర్ణనలో సాటలేని కవిగా పేరొందారు. వీరి క్రీస్తు శకం 1900 అల్మోడా జిల్లాలో కౌసాని గ్రామంలో జన్మించారు. వీరి సాహిత్యానికి సాహిత్య అకాడమీ, సోవియట్ రష్యా, చిదంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి. వీణ, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, చిదంబర మొదలైనవి వీరి రచనలు. వీరి క్రీస్తు శకం 1977 మరణించారు. అబ్బోలో సుమిత్రానందన్ పంత్ కా జన్మ కహా హువా?
2: సుమిత్రానందన్ పంత్ కా జన్మ అల్మోడా జిలే కే కౌసానీ గావ్ మే హువా.
3: ఠీక్ కహా. అబ్ విషయ ప్రవేశ కే బారే మే జాన్ లెంగే. వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు హై. వర్షా కే సమయ ప్రకృతి కి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. పేడ్ పౌధే, పశు పక్షి, మనుష్య ఔర్ యహాన్ తక్ కి ధరతీ భీ ఖుషీ సే ఝూమ్ ఉఠతీ హై. ఇసీ సౌందర్య కా వర్ణన్ యహాన్ ప్రస్తుత్ కియా గయా హై. అబ్ బోలో సబ్కి ప్రియ ఋతు క్యా హై?
2: సబ్కి ప్రియ ఋతు వర్షా ఋతు హై.
3: ఠీక్ హై. సునో, వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతు. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది సమయంలో. చెట్లు, పశువులు, పక్షులు, మనుష్యులు, చివరికి భూమి కూడా ఆనందంగా ఉంటుంది. ఇలా ఈ సౌందర్యాన్ని కవి ఈ కవితలో వర్ణించారు. అచ్చా, అబ్ బతావో బరస్తే బాదల్ కవితామే కవినే కిస్ ఋతుకి సుందరత కా వర్ణన్ కియా హై?
2: బరస్తే బాదల్ కవితా మే కవి నే వర్ష ఋతు కి సుందరత కా వర్ణన్ కియా హై.
3: ఠీక్ హై. అబ్ కవితా మే పహలే పద్య కే బారే మే జానెంగే. ఝమ్ ఝమ్ ఝమ్ ఝమ్ మేఘ బరస్తే హై సావన్ కే, ఝమ్ ఝమ్ ఝమ్ గిరతే బూందే తరువోం సే చన్ కే, ఝమ్ ఝమ్ బిజలే చమక్ రహీ రే ఉరుమే ఘన కే, తమ్ తమ్ దిన్ కే తమ్ మే సపనే జగతే మన్ కే. అబ్ తుమ్ పడో.
2: జీ హా అధ్యాపికా జీ. ఝమ్ ఝమ్ ఝమ్ ఝమ్ మేఘ బరస్తే హై సావన్ కే, ఛమ్ ఛమ్ ఛమ్ గిర్తీ బూందే తరువోం సే ఛన్ కే, ఛమ్ ఛమ్ బిజలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్ కే, थम थम दिन के तम में सपने जगते मन के।
3: बहुत अच्छा पढ़ा, अब भाव सुनो। श्रावण मास के मेघ झमझम शब्द करते हुए बरसते हैं, पानी की बूंदे छमछम शब्द करते हुए वृक्षों के पत्तों से छनकर धरती पर गिरती है, बादल के हृदय में बिजली चमचम चमक रही है, उस समय दिन भी रात जैसा लगता है, इस अंधकार में मन के सपने धीरे धीरे जागते हैं। अंटे श्रावण मेघालु शब्दालु चेस्तू कुरुस्ताय, आ वर्ष बिंदुवुलु चेट्ल आकुलनु ताकुतू शब्दं चेस्तू भूमि मीद पड़ताय, మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి, ఆ సమయంలో పగలు కూడా రాత్రిలాగా ఉంటుంది, ఆ చీకటిలో మన మనసులలో కలలు మెల్లగా మేల్కొంటాయి. అచ్చా అబ్బోలో, కిన్కే హృదయమే బిజలీ చమక్ రహీ హై?
2: బాదలోంకే హృదయమే బిజలీ చమక్ రహీ హై.
3: ఠీక్ హై, అబ్ దూసరే పద్యకే బారేమే జాన్ లెంగే.
2: జీ హా అధ్యాపికా జీ బతాయియే.
3: దాదురు టర్ టర్ కరతే झिल्ली बजती झन झन, म्यम म्यम रे मोर पियो पियो चातक के गण, उड़ते सोना पालक आर्दस कुसे कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. अब तुम पढ़ो.
2: जी हाँ अध्यापिका जी. दादुर टर टर करते झिल्ली बजती झन झन, म्यम म्यम रे मोर पियू पियू चातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन.
3: अच्छा बहुत अच्छा पढ़ा, अब भाव सुनो. आकाश में जब काले बादल छा जाते हैं तब दादुर टर्राते हैं, झिल्ली बजती हैं, मोर कूकते हैं, चातक खुशी से आवाज करते हैं, सोन बालक आनंद से चिल्लाते हुए उड़ते हैं, आसमान में बादल घुमड़ते हुए गर्जन करते हैं. अंटे आकाशनलो नल्लनि मेघालु व्यापिंचिनप्पुडु कप्पलु बेकबेकमंटाई, कीचुराळ्लु अरुस्ताई, नेमळ्ळु चकोर पक्षुलु तम अरुपुलतो संतोषान्नि तेलियजेस्ताई, बंगारु रंगुलतो मेरिसे कोंगलु आनंदंतो अरुस्तू एगुरुताई, आकाशनलो मेघालु तिरुगुतू గర్జిస్తాయి. అబ్బోలో, బాదల్ ఛాజానే పర్ దాదుర్ క్యా కర్తే హై?
2: బాదల్ ఛాజానే పర్ దాదుర్ టర్రాతే హై.
3: ఠీక్ హై, అబ్ తీసరా పద్య పఢేంగే.
2: జీ హా అధ్యాపికా జీ బతాయియే.
3: రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ క్యా కుచీ కహతే బుందోంకే స్వర్, రోము సిహర్ ఉఠతే చూతే వే భీతర్ అంతర్, ధారా ఓం పరు ధారాయే झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर. अच्छा अब तुम पढ़ो.
2: रिमझिम

0: पुलकावली इधर।
1: अच्छा अब भाव सुनो।
0: जी हाँ अध्यापिका जी बताइए।
1: रिमझिम रिमझिम बरसती बूंदों के स्वर हमसे बहुत सी बातें कहते हैं। ये स्वर जब हमारे मन को छूते हैं तब हमारे रोम कांप उठते हैं। श्रावण मास में वर्षा ज्यादा होती है तब यह धाराओं जैसी बरसती है। इसे मिट्टी के कणकण में कोमल अंकुर फूटते हैं। इससे धरती पुलकित होती है। అంటే తుంపర తుంపరగా కురిసే ఎడతెరపలేని వాన గొంతు మనతో ఎన్నో చెబుతుంది. ఆ పిలుపు మన మనస్సును తాకగానే శరీరం కంపించిపోతుంది. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. దీని వలన మట్టిలోని ప్రతి కణం నుంచి సున్నితమైన మొలకలు వస్తాయి. అప్పుడు భూమి పులకరించిపోతుంది. అచ్చా అబ్బోలో జిస్ మహీనేమే వర్షా జాదా హోతీ హై.
0: श्रावण महीने में वर्षा ज्यादा होती है।
1: ठीक है अब अंतिम पद्य पढ़ेंगे।
0: जी हाँ अध्यापिका जी बताइए।
1: पकड़ वारे के धार झूलता है मेरा मन, आवो रे सब मुझे गिर कर गावो सावन। इंद्रधनुष के झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। अच्छा अब तुम पढ़ो।
0: जी हाँ अध्यापिका जी। पकड़वारी की धार झूलता है।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భజనావళి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం ఆలపించిన భజనలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం ఆలపించిన భజనావళి విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీతో.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు.

శ్రోతలు, ముందుగా ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చెమెచ్చే సినిగీతాలు వింటారు. 5:30 యువతరంగం. ఈ కార్యక్రమంలో భాగంగా యువత నచ్చేమెచ్చే సినిగీతాలతో పాటు విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయాలు వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబులు ప్రసారమవుతాయి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల వింటారు. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు. సమర్పణ నందిని చైతన్య. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరేసిన గీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమంలో జీకే స్పెషల్తో పాటు యువత నచ్చే మెచ్చే సినిగీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి వదరగీత వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:15 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలని ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మహిళలు ఎంతగానో ఎదురు చూసేటటువంటి యువత వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనకు కాల్ చేస్తున్నటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో
7: మేడం.
6: నమస్తే అండి, మీ పేరు? సుగ్న. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మిఠాత్మకూరా? ఓకే అండి. ఏం చేస్తుంటారు మీరు? ఓకే చెప్పండి. ఇవాళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? సాయిబాబా. ఓకే అండి. చాలా బాగున్నాం. కోరుకున్న శ్రోతల పేర్లు చెప్తారా? ఓకే అండి. మరి మీకోసం అయితే శిర్డీ సాయిబాబా చిత్రం నుండి ఒక మంచి పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వనితామణి కార్యక్రమంలో మరొక శ్రద్ధతో మాట్లాడదాం. హలో
5: మేడం, నా పేరు
4: వెంకటమ్మ. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారు నాతో. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? నిప్పు లాంటి మనిషి. చెప్పండి, సినిమాలో ఏ పాట? తప్పకుండా మీకోసం అయితే పాట ప్లే అవుతుంది. మీరు కోరుకున్న శ్రోతల పేర్లు చెప్తారా? కోరుకున్న శ్రోతల పేర్లు. ఓకే, మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
5: అవునా మేడం?

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: వనితా వాణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో

0: your health. Stop plastic pollution. Say no to single-use plastic.
1: ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: యువతకు ఎంతో ఇష్టమైనటువంటి యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంలో ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. మొత్తం జాబ్స్ వచ్చేటప్పటికి 11,127 ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న వారు దరఖాస్తులకు అనర్హులు. 2026 జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో పరిమితి సడలింపు అయితే ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ ప్రకారం పే లెవెల్ 2 కింద ప్రారంభ వేతనంగా నెలకు 19,900తో పాటు ఇతర అలవెన్స్లు లభిస్తాయి. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్ఆర్బికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేప్పటికీ ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్జెండర్స్, మైనారిటీలు మరియు వెనుకబడిన తరగతులు ఈబీఎస్ అభ్యర్థులకు 250 రూపాయలు. మొదటి దశ పరీక్షకు హాజరైన తర్వాత మొత్తం తిరిగి చెల్లిస్తారు. మిగిలిన అభ్యర్థులందరికీ 500 రూపాయలు. పరీక్షకు హాజరైన తర్వాత 400 రూపీస్ తిరిగి రిటర్న్ వేస్తారు. అభ్యర్థులను మొత్తం 5 దశల్లో అయితే ఎంపిక చేస్తారు. కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్, 2వ దశ కంప్యూటర్ ఆధార పరీక్ష CBT 2, కంప్యూటర్ ఆధారిత యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దరఖాస్తులు అయితే మే 15వ తేదీ నుంచి స్టార్ట్ అయిపోయాయి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 14, 2026. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు తేదీ జూన్ 16, 2026. దరఖాస్తు సవరణలు ఏమైనా ఉంటే జూన్ 17 నుంచి జూన్ 26 వరకు సవరించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్హులున్న అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు బెంగాల్ టైగర్ చిత్రం నుండి ఒక మంచి పాట విన్నాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ కేడర్లు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులనైతే కోరుతుంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ టెలికాం ఆఫీసర్ 100, ఇందులో తెలంగాణ సర్కిల్లో 2 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 అయితే ఉన్నాయి. పోస్టును అనుసరించి

సంబంధిత విభాగంలో బిఈ లేదా ఎంఎస్సీ ఎంటెక్లో ఉత్తీర్ణులై ఉండాలి. 2026 జూలై 3వ తేదీ నాటికి 20 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంది. నెలకు వేతనం 16,400 రూపాయల నుంచి 40,500 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 2,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1,000 రూపాయలు ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 జూన్ 4. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 2026 జూలై 3. దరఖాస్తు సవరణ తేదీ 2026 జూలై 4 నుంచి 11 వరకు. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షా తేదీ 2026 ఆగస్టున అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అప్లై చేసేసండి. మరికొంత సమాచారం వినే ముందు భద్రాచిత్తం నుండి పాట విన్నాము.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ 1 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 8 వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్డీలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వచ్చేప్పటికీ 35 సంవత్సరాలకు మించకూడదు. పీహెచ్డీ సర్టిఫికేట్ ఉన్న వరకు నెలకు 58,000 రూపాయల శాలరీ ప్లస్ 9% హెచ్ఆర్ఏ ఉంటుంది. థీసిస్ సబ్మిట్ చేసి రిజల్ట్స్ కోసం చూస్తున్న వారికి నెలకు 42,000 రూపాయల శాలరీ మరియు 9% హెచ్ఆర్ఏ లభిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ ishwar.ramireddy@labs.iiscr.tirupati.ac.in. ఈమెయిల్కు ఐడి పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ 8 జూన్ 6 2026. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు చుట్టాలబ్బాయి చిత్రం నుండి పాట విన్నాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన రైట్స్ లిమిటెడ్ గుజరాత్లోని ప్రాజెక్టుల కోసం ఐడిఏ స్కేల్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన వివిధ విభాగాలలో నిపుణుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మేనేజర్ ఒకటి, ఇంజనీర్ ఒకటి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 40 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. నెలకు మేనేజర్ పోస్టుకు 50,000 రూపాయల నుంచి 160,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంజనీరుకు 30,000 నుంచి 120,000 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 21, 2026. రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. మరికొంత సమాచారం వినే ముందు కలెక్టర్ గారి భార్య చిత్రం నుండి పాట విన్నాం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
4: ఇప్పటి వరకు యువతరంగం కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 6:00 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
5: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే లవ్లీన్ నిగమ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. క్లస్టర్ల విధానంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడును ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు కలెక్టర్ల సదస్సులు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ రోజు 2047 విజన్ ప్రజల కోసం తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం, అందరికీ సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్ గా నా కోరిక ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్, అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది.
0: ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దాణా ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయ భారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సంబంధిత భాగస్వాములు, వర్గాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో దాణా ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో దాణా పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్, సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీసీటీవీ ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసబిలిటీ, ఐఓటీ ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జీఎం సోయా దిగుమతులు, ఫిష్ మీలు లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నాహకాల్లో భాగంగా బీఎల్ఓలకు అందజేసే కిట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆయన ఛాంబర్లో పరిశీలించారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవసరమయ్యే కిట్లను ఎన్నికల సంఘం అందజేస్తోంది. ఆ కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1847 మంది బీఎల్ఓలకు రేపటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

0: పివిఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బీజేపీ ఆలోచనా విధానానికి మూలమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపడిచి ముసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో వడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం 2 సెంటీమీటర్లుగా, గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం బాపట్లలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
0: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుల పాలిట ఓ సంజీవనిలా దోహదపడుతుందని బాపట్ల జిల్లాకు చెందిన లబ్ధిదారుడు కుమార్ తెలిపారు. పంట సాగు సమయంలో ఏ విధమైన నష్టం వాటిల్లినా తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఫసల్ బీమా యోజన ఆ నష్టాన్ని నివారిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ రంగానికి పీఎం ఫసల్ బీమా యోజన ఎంతో ఉపకరిస్తుందని రైతు కుమార్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: ఎంతో శ్రమ కోర్చి మా రైతులందరూ కూడా పంట పండించడం జరుగుతుంది, కానీ అకాల వర్షాల వల్ల వచ్చినప్పుడు అప్పులు తీసుకొచ్చి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని చేస్తే 400 రూపాయలు కనుక చెల్లిస్తే పంట కోత కోసిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎంతో మంది రైతులు ఇంకా మరీ ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు మా రైతులందరి మీద ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఈరోజు 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజయగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. అలాగే 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇక రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका वन्दना कश्यपः.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.

మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు వినే ఉంటాము. అందులో కొన్ని కథలు మనకు ఇప్పటికీ గుర్తుంటాయి. అలాగే అవి మనకు ఏదో ఒక జీవిత పాఠాన్ని కూడా నేర్పిస్తాయి. అలాంటి కథల్లో ఒక కథ, తాబేలు కుందేలు కథ, గుర్తుందా? స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని ప్రూవ్ చేసిన యానిమల్ తాబేలు. అది కథ కావచ్చు, ఒక మంచి సందేశం కోసం మనకి ఆ కథని చెప్పిండొచ్చు. కానీ నిజ జీవితంలో కూడా తాబేలు లక్షణం అదే. ఎంతో నెమ్మదిగా కదిలే జంతువు అయినా కూడా మిగిలిన అన్ని జంతువుల కంటే కొన్ని శతాబ్దాల పాటు అది జీవించగల ప్రాణి. అన్నిసార్లు బలం, వేగం, తెలివి మాత్రమే కాదు, కొన్నిసార్లు ఓపికతో ఉంటే కూడా మనం విజయం సాధించవచ్చు అని చెప్పే ప్రాణి తాబేలు. కొన్ని జంతువులను చూస్తే భయం వేస్తుంది, కొన్నింటిని చూస్తే చాలా ఇష్టంగా అనిపిస్తుంది, అరే ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అని. తాబేలును చూస్తే మాత్రం మనకు ప్రశాంతత గుర్తొస్తుంది. మరి తెలుసుకుందామా తాబేలు గురించిన స్పెషల్స్? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. తాబేళ్లు డైనోసర్ల కాలం నుంచి ఉన్నాయి. తాబేళ్లు దాదాపు 220 మిలియన్ సంవత్సరాల నుంచి భూమిపై జీవిస్తూ ఉన్నాయి. వాహ్, డైనోసర్లు అంతరించిపోయినా కూడా తాబేళ్లు మాత్రం కోట్ల సంవత్సరాల ప్రయాణాన్ని దాటి ఇంకా భూమిపైననే ఉన్నాయి. గ్రహ శకలాలు ఢీకొన్నప్పుడు, మంచు కరిగి అవి ఎంతో ప్రమాదకరంగా మారినప్పుడు, ఖండాల మార్పులు, ఇవన్నీ చూసి ఇంకా మన ముందు జీవిస్తూ ఉన్నాయి. వాటి శరీర నిర్మాణం కోట్ల సంవత్సరాలుగా చాలా తక్కువ మార్పులతో కొనసాగుతూ ఉంది. తాబేలు పైన మనకు షెల్ ఉంటుంది, అందరికి తెలుసు కదా. ఆ పై భాగాన గట్టిగా కవచంగా ఉండేదాన్నే షెల్ అంటారు. తాబేలు శరీరంలో అత్యంత ప్రత్యేకమైన భాగం దాని షెల్. షెల్లో రెండు భాగాలు ఉంటాయండి, పై భాగాన్ని క్యారపేస్, అలాగే కింది భాగాన్ని ప్లాస్ట్రన్ అంటారు. ఈ షెల్ కేవలం గట్టి కవచం మాత్రమే కాదు, దీనిలో నరాలు, రక్తనాళాలు కూడా ఉంటాయి. అంటే తాబేలు తన షెల్ పై తాకితే అది అనుభూతి కూడా చెందుతుంది. అంటే మన చేతి పైన ఎవరన్నా తాకితే మనం ఆ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ అవుతాం కదా, అలాగే తాబేలు కూడా దాని షెల్ పైన ఎవరన్నా తాకినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. తాబేలు యొక్క వెన్నెముక, రిబ్స్ కూడా ఈ షెల్ లో కలిసిపోయి ఉంటాయి. అందుకే తాబేలు తన షెల్ ను పూర్తిగా వదిలి బయటకు రావడం అసాధ్యం.

సత్యం. షెల్ లేకుండా తాబేలు బ్రతకలేదు. కొన్ని తాబేళ్లు దాదాపు 150 సంవత్సరాల కంటే పైగా జీవిస్తాయండి. భూమిపై నివసించే జంతువుల్లో అత్యధిక జీవితకాలం ఉన్నటువంటి జంతువు తాబేలు. తాబేళ్లు నెమ్మదిగా కదులుతాయని మాత్రమే చాలా మందికి తెలుసు, కానీ ఇవి ఆశ్చర్యకరమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నటువంటి జీవులు. కొన్ని తాబేళ్లు ఆహారం దొరికే మార్గాలను గుర్తుంచుకుంటాయి. ప్రతిరోజు వాటికి ఆహారం ఇచ్చే సమయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాయి. కొన్ని తమ సంరక్షకులను కూడా గుర్తిస్తూ ఉంటాయి. నార్మల్గా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తే ఆ రూట్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ తాబేలు ఒకసారి ఒక దారిలో వెళ్తే ఆ దారిని అవి అస్సలు మర్చిపోవు. సముద్రపు తాబేళ్లు ఆహారం కోసం సముద్రాల్లో చాలా దూరం ఈదుతూ ఉంటాయి. అవి ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ దారిని గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి దాని యొక్క ఒరిజినల్ ప్లేస్కి వచ్చేస్తూ ఉంటాయి. భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ను ఉపయోగించి అవి దారిని గుర్తిస్తూ ఉంటాయన్నమాట. భూమికి ఒక కనిపించని అయస్కాంత శక్తి ఉంటుంది, దాన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. తాబేళ్లు ఆ అయస్కాంత శక్తి వల్ల దారిని సహజంగానే గుర్తించగలుగుతున్నాయి. అందువల్ల అవి సముద్రంలో 1000 కిలోమీటర్లు ప్రయాణించినా కూడా దారి తప్పకుండా తిరిగి తమ పుట్టిన ప్రదేశానికి చేరుకుంటూ ఉంటాయన్నమాట. మనం ఫోన్లో GPS ని ఉపయోగించి ఎలా దారి చూసుకుంటూ ఉంటామో అలాగే తాబేళ్లు ప్రకృతి అందించినటువంటి GPS ని యూజ్ చేసుకుని దాని యొక్క దారిని వెతుక్కుంటూ ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళినా కూడా, కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణించినా కూడా తిరిగి అవి పుట్టినటువంటి తీరానికి వచ్చి మాత్రమే గుడ్లు పెడతాయండి. ఎస్, ఈ విషయం చాలా వండర్ఫుల్ గా అనిపించింది నాకు. ఎందుకంటే అవి ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడ జీవిస్తూ ఉన్నా కూడా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం ఆ తాబేలు ఎక్కడైతే పుట్టిందో అక్కడికి వచ్చి మాత్రమే గుడ్లు పెడతాయట. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నార్మల్ గా జెండర్ ఆడ మగ అనేది కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతుంది, ఆరు గుడ్లు రూపంలో ఉన్నా కూడా డిసైడ్ అయిపోతుంది. కానీ తాబేళ్ల గుడ్లలో నుంచి ఆడ మగ తాబేళ్లు బయటికి రావడం అన్నది మాత్రం అవి ఉన్న ఉష్ణోగ్రతను బట్టి డిసైడ్ అవుతుంది. వాటి పిల్లలు ఆడవా మగవా అనేది గుడ్లు ఇసుకలో ఉన్నప్పుడు ఆ ఇసుక యొక్క వేడి మీద ఆధారపడి ఉంటుందండి. ఎలా అంటే, తల్లి తాబేలు ఇసుకలో గుడ్లు పెడుతుంది కదా, ఆ గుడ్లు కొన్ని రోజులు ఇసుకలోనే ఉంటాయి. ఇసుక ఎక్కువ వేడిగా ఉంటే ఎక్కువగా ఆడ తాబేళ్లు, ఇసుక చల్లగా ఉంటే ఎక్కువగా మగ తాబేళ్లు పుట్టే అవకాశం ఎక్కువ ఉందట. వావ్! తాబేళ్లలో పిల్లల లింగాన్ని ప్రకృతి ఉష్ణోగ్రత ద్వారా నిర్ణయిస్తుంది. ఇక ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకొచ్చిన వెంటనే సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా పుట్టిన తాబేళ్లలో చాలా తాబేళ్లు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం సగం తాబేళ్లు మాత్రమే బ్రతికి వాటర్లోకి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే భూమిపైన ఉన్నటువంటి పక్షులు, గ్రద్దలు, అలాగే సముద్రంలో ఉన్నటువంటి జీవులు ఈ చిన్న తాబేళ్లని తినేస్తూ ఉంటాయన్నమాట. మనకు తెలిసి తాబేలంటే ఒకటే రకం అనుకుంటూ ఉంటాం, కానీ తాబేళ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అన్ని తాబేళ్లు భూమిపైన ఉండవు, అన్ని తాబేళ్లు నీళ్ళల్లో కూడా ఉండవు. వాటి జాతిని బట్టి కొన్ని భూమిపైన, కొన్ని నీటిలోన, మరికొన్ని రెండింటిలో కూడా ఉంటాయి. భూమిపై జీవించే తాబేళ్లను టార్టాయిస్ అంటూ ఉంటారు, మనం జనరల్ గా పిలిచేటటువంటి వర్డ్. ఇవి పూర్తిగా భూమిపైననే జీవిస్తూ ఉంటాయి. కాళ్ళు బలంగా మందంగా ఉంటాయి. షెల్ గుండ్రంగా పైకి ఉబ్బినట్టుగా ఉంటుంది. ఈ డోమ్ ఆకారం భూమిపై శత్రువుల నుంచి రక్షణ ఇస్తూ ఉంటుంది. నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి, మొక్కలు ఆకులు తింటూ ఉంటాయి. తర్వాత నీటిలో జీవించే తాబేళ్లు, వీటిని టర్టిల్స్ అంటూ ఉంటారు. ఇవి సముద్రాల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. కాళ్ళ స్థానంలో ఫ్లిప్పర్స్ వంటివి వీటికి ఉంటాయి. ఇవి ఈదడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. షెల్ తట్టలాగా సున్నితంగా ఉంటుంది, నీటిలో వేగంగా ఈదేందుకు ఈ ఆకారం సహాయపడుతూ ఉంటుంది. భూమిపై ఇవి నెమ్మదిగా కదిలినా కూడా నీటిలో అద్భుతంగా ఈదుతాయి. తర్వాత భూమిపైన అలాగే నీటిలో కూడా జీవించే తాబేళ్లు, వీటిని టెర్రపిన్స్ అంటారు. తీయని నీటిలో ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చెరువులు, నదులు, సరస్సుల్లో జీవిస్తూ ఉంటాయి. నీటిలోనూ అలాగే భూమిపైన ఎక్కడైనా ఇవి బ్రతకగలవు. వీటి శరీర నిర్మాణం రెండు వాతావరణాలకు సరిపోయే విధంగా ఉంటుంది. మనం అన్నింటినీ తాబేళ్లు అని పిలుస్తూ ఉంటాం కదా, కానీ వీటిలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. అయితే నీళ్ళలో ఉండేటటువంటి తాబేళ్లు చేపల్లాగా నీటిలోనే శ్వాస తీసుకోలేవు. వాటికి ఆక్సిజన్ కావాలి, మనలాగే ఊపిరితిత్తులు కూడా ఉంటాయి కాబట్టి అవి శ్వాస తీసుకోవడానికి కొన్ని గంటల తర్వాత అయినా కూడా నీటి పైకి వస్తూ ఉంటాయి.
తాబేళ్ల శరీరం చాలా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అవి నెమ్మదిగా కదు

తిప్పుతూ ఉంటాయి కాబట్టి అంత ఎక్కువగా వాటికి వెంట వెంటనే శ్వాస తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వాటికి తక్కువ ఆక్సిజన్ సరిపోతూ ఉంటుంది. కొన్ని తాబేళ్లు అయితే విశ్రాంతి సమయంలో 4 నుంచి 7 గంటల వరకు కూడా నీటిలో శ్వాస తీసుకోకుండా అలాగే ఉండగలవు. అదే ఆ వాతావరణం గనక ఆ నీళ్లు గనక చల్లగా ఉన్నట్లయితే ఇంకా చాలాసేపు కూడా అవి శ్వాస తీసుకోకుండా బ్రతకగలవు. తాబేళ్లకు బయటకు కనిపించే చెవులు ఉండవు, కానీ అవి వినగలవు. తాబేళ్ల తల పక్కన చిన్న గుండ్రని భాగం ఉంటుంది, అది చెవిలా పనిచేసే భాగము. వాటికి మనలా బయటకు కనిపించే చెవులు లేకపోయినా నేలలో వచ్చే వైబ్రేషన్స్, తక్కువ శబ్దాలు, దగ్గర్లోని కదలికలు బాగా గుర్తించుకుంటాయి. తాబేళ్లు వినడం కంటే కూడా ఎక్కువగా కంపనాలను ఫీల్ అయ్యి అక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుంటూ ఉంటాయన్నమాట. తాబేళ్లు చాలా రంగులను కూడా గుర్తిస్తాయండి. కొన్ని తాబేళ్లు మనుషుల కంటే కూడా ఎక్కువ రంగుల్ని గుర్తిస్తాయి అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అల్ట్రావైలెట్, యువి కాంతిని కూడా ఇవి చూడగలవు. అంటే వాటి కళ్ళకు ప్రపంచం మన కళ్ళ కంటే ఇంకా రంగురంగులుగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. తాబేళ్ల షెల్ చాలా గట్టిగా ఉంటుంది అనుకున్నాం కదా, అలాగే అందంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ టార్టాయిస్ కండి, వాటి షెల్ ఎంత చక్కగా అనిపిస్తుంది కదా. మరి ఈ షెల్ చూడ్డానికి ఒకటేలాగా అనిపించినా కూడా ప్రతి తాబేలు యొక్క షెల్ ప్రత్యేకంగా ఉంటుందండి. ఎస్, మనుషులకు ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే డిఫరెంట్ గా ఉంటాయో అలాగా తాబేళ్లకు కూడా వాటి షెల్ పైన ఉన్నటువంటి గీతలు, ఆకారాలు, డిజైన్లు ఒక్కొక్క తాబేళ్లకు ఒక్కొక్క విధంగా ఉంటాయి. అందుకే శాస్త్రవేత్తలు కొన్ని సందర్భాల్లో షెల్ డిజైన్ ని చూసి కూడా తాబేళ్లను గుర్తిస్తూ ఉంటారు. ఈ పాఠం మీకోసం.

0: తాబేళ్ల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా, తాబేళ్లలో ఉన్నటువంటి రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జైంట్ టార్టాయిస్, ఇది భారీ తాబేలండి. ప్రపంచంలోనే అతి పెద్ద తాబేలు. 150 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇది జీవిస్తూ ఉంటుంది. చాలా నెమ్మదిగా నడుస్తుంది. దాదాపుగా 200 కిలోల కంటే ఎక్కువగా బరువు ఉంటుంది. ఈక్విడార్కు చెందిన గాలపగోస్ దీవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎడారి తాబేలు, ఇది ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో ఉంటుంది. చాలా రోజుల పాటు నీరు లేకుండా జీవిస్తూ ఉంటుంది. నేలలో గుహలు తవ్వుకొని వేడి నుంచి రక్షణ పొందుతూ ఉంటుందన్నమాట. అడవి తాబేలు, జనరల్ గా మనకి అడవుల్లో కనిపించే తాబేళ్లు ఆకులు పండ్లు తింటూ ఉంటాయి. తేమ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. స్టార్ తాబేళ్లు, దీని షెల్ పైన నక్షత్రం లాంటి డిజైన్స్ ఉంటాయి, చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. భారతదేశం అలాగే శ్రీలంకలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పొడి గడ్డి ప్రాంతాల్లో అడవుల అంచున ఎక్కువగా ఇవి జీవిస్తూ ఉంటాయి. చిరుత తాబేల్, ఇది ప్రత్యేకంగా చిరుతకు ఎలా అయితే మచ్చలు ఉంటాయో అలాంటి మచ్చలతో ఉంటుంది ఈ తాబేలు. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వేగంగా నడిచే తాబేళ్లలో ఇది కూడా ఒకటన్నమాట. తర్వాత సల్కటా తాబేళ్లు, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద తాబేళ్లలో ఇవి కూడా ఒకటి. చాలా బలంగా ఉంటాయి, పెద్ద గుంతలు తవ్వుతాయి. పెంపుడు జంతువుల్లాగా ఎక్కువగా వీటిని పెంచుకుంటూ ఉంటారు. గ్రీన్ సీ టర్టిల్, ప్రపంచంలోనే వేడి సముద్ర ప్రాంతాల్లో కనిపించే సముద్ర తాబేలు. లాగర్ హెడ్ సీ టర్టిల్, అట్లాంటిక్, పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి తాబేలు జాతి తమ ప్రాంతంలో ప్రత్యేకమైన జీవన విధానంతో ప్రకృతిలో సమతుల్యాన్ని కాపాడుతూ జీవిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అతి చిన్న తాబేలు స్పెక్లెడ్ పెడ్లోపర్, దీని యొక్క పొడవు దాదాపు 6 నుంచి 8 సెంటీమీటర్లు ఉంటుంది. బరువు కేవలం 100 నుంచి 150 గ్రాములు మాత్రమే. అది మన చేతిలో కూడా చాలా చిన్నగా ఉంటుంది, మనం ఈజీగా పట్టుకునే విధంగా. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత వయసైన తాబేలు జొనాథన్, ఇది సెయింట్ హెలీనా ఐస్లాండ్ దీవుల్లో ఉంటుంది. ఆఫ్రికా దగ్గర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక చిన్న దీవి ఇది. జొనాథన్ వయసు 190 సంవత్సరాలకు పైమాటే. ఎన్నో తరాలు మారినా, ఎన్నో దేశ చరిత్రలు మారిపోయినా కూడా ఈ తాబేలు ఇంకా జీవించి ఉందండి. అంతే కదా, 200 సంవత్సరాలు దాదాపుగా ఈ తాబేలు జీవించిందంటే ఎన్ని చూసుంటుందండి, ఎన్ని మార్పులు, ఎన్ని డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా ఈ తాబేలు చూసుంటుంది కదా. అందుకే గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఈ జొనాథన్కు ప్లేస్ దక్కింది. తాబేళ్లు కేవలం ఆసక్తికర జీవులు మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యానికి కూడా చాలా ముఖ్యమైనవి. కొన్ని తాబేళ్లు పండ్లు తిని విత్తనాలను ఇతర ప్రాంతాల్లో విడిచిపెడతాయి, దానివల్ల అక్కడ కూడా ఆ మొక్కలు వస్తూ ఉంటాయి. గడ్డి మైదానాల్లో మొక్కలు పెరుగుదలను నియంత్రించి సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. సముద్ర తాబేళ్లు సముద్ర గడ్డి ప్రాంతాలను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతూ ఉంటాయి. తాబేళ్ల ఆరోగ్యం ద్వారా పర్యావరణ పరిస్థితులను కూడా మనం అంచనా వేయొచ్చండి. అందుకే వీటిని ప్రకృతి సూచక జీవులు అంటూ ఉంటారు. ఈ పురాతన జీవులు ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయండి. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల సముద్రాల్లో తాబేలు ఎంతో ప్రమాదంలో పడిపోతూ ఉంది. సముద్రంలో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు కలపడం వల్ల అవి తాబేళ్లు ఆహారం అనుకుని తిని చాలా తాబేళ్లు చనిపోతూ ఉన్నాయి. అక్రమ పెంపుడు జంతువుల వ్యాపారం వల్ల అనేక జాతులు తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. అక్రమంగా వేటాడుతూ ఉన్నారు. అడవులు చెరువులు నాశనం కావడం, వాటికి నివాస ప్రాంతాలు లేక చనిపోతూ ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల గుడ్ల ఉష్ణోగ్రత మారి పిల్లల లింగ నిష్పత్తి కూడా ప్రభావితం అవుతుంది. బికాజ్ కొన్ని సముద్రపు తాబేళ్లు గుడ్ల యొక్క ఉష్ణోగ్రతను బట్టి అవి ఆడ మగ అని డిసైడ్ అవుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది అనుకోండి, ఓన్లీ ఆడ తాబేళ్లే పుడతాయి. అప్పుడు ఎలా చెప్పండి, జీవ వైవిధ్యం కోల్పోతాం కదా. ఇది ప్రకృతి సమతుల్యానికి పెద్ద సవాలుగా మారిపోతూ ఉంటుంది. ప్రాచీన సంస్కృతుల్లో కూడా తాబేళ్లను పవిత్రమైన జ్ఞానం అలాగే స్థిరత్వానికి చిహ్నంగా భావించేవారు. అంతెందుకండి, ఇప్పుడు కూడా మనం ఇంట్లో తాబేళ్లను పెంచుకుంటే, లేదంటే అట్లీస్ట్ తాబేలు బొమ్మను పెట్టుకున్నా కూడా అది శుభ సూచకంగా భావిస్తూ ఉంటాం కదా. లక్షల సంవత్సరాల నుంచి భూమిపై నిలిచిన ఈ జీవులు మనుషుల కారణంగా కనుమరుగు కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే తాబేళ్లను రక్షించడం అంటే ప్రకృతిని మనం రక్షించడమే. విన్నారు కదండి, తాబేళ్ల గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు అండ్ తాబేళ్ల యొక్క జీవితం జీవితకాలం ఎలా ఉంటుంది అని కూడా తెలుసుకుందాము. తాబేళ్లు మనకు ఒక గొప్ప జీవిత పాఠం నేర్పుతాయి. నెమ్మదిగా అయినా కూడా ఆగకుండా ముందుకు సాగితే గమ్యం చేరుకోవచ్చు అని చెబుతుంది. చెప్తారు కదండి, వీలైతే పరిగెత్తు లేదంటే నడువు, అది కూడా వీలు కాకపోతే గెంతు, అయినా కష్టంగా ఉంటే పాకుతూ అయినా కూడా నీ లక్ష్యాన్ని చేరుకో, అంతేకాని మధ్యలో ఆగిపోకు అన్న మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తాబేలు అని చెప్పొచ్చు. నిదానంగా ఉంటుంది కానీ ఎక్కువ రోజులు బ్రతుకుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఓపిగ్గా ఉంటుంది. అందుకే అది అన్ని సంవత్సరాల్లో ఎంతో సుఖంగా జీవించగలిగినటువంటి జంతువు. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేస్తాను. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ. ఇప్పుడు విన్నాం జానపద గేయాలు.
2: పొలాల్లో పనిచేసేటప్పుడు పాటలే వారి శరీర కష్టాన్ని ఉపశమింప చేయగలవు కదా. ఇవి సర్వే సర్వత్రా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నవి. ఈ జిల్లాలోని ఒక పాట విశాఖపట్నాన బీతి గుమ్మాన. ఈ పాటలో మేదర గుర్తుని చక్కగా చిత్రించారు.
3: సాగి పెరుగున్నది సాధారణాలెదురో సందామమా, వాయెదురు ఎత్తడము ఎవరసము కాదు.

0: నోమి నోముల్లాల ఇది ఇంకొక ఉడ్పాట.
1: ఇప్పటి వరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలైంది. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం, సిఐడి చిత్రం నుండి.

అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఇంత రచనా పలుకవ, సాక్షాత్కరింపవ. ఇకాల రామదాసు భజనే నాకు గత. రామయ్య నిందిస్తున్నానని కుందకే.
1: నన్ను చెదల్లో ఉంచి మే పుటకు ఎన్నో లక్షలు ఖర్చు కదా.

0: ఈ రూపంలో సాక్షాత్కరించావా తండ్రి, నీ చరణాలను ముట్టనెక్కి శివ, నీ చరణాలను లాగనెక్కి శివ.
1: ఇప్పటి వరకు అలనాటి మధురగీతం విన్నారు సిఐడి చిత్తం నుండి. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు. సమయం 7:05 అవుతుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
3: एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
2: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు ఊరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇండ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇండ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
4: ప్రధానమంత్రి జీ కా సంకల్ప హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే.

0: पक्का आवास मिले और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है। ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए।
1: సంభాషణ చర్చ ఏకాభిప్రాయం భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగేరిలో యూనివర్సిటీ బీడీటీ ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్ రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్ రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న 2 మగ 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పివి సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. 2వ రౌండ్లో పివి సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 7:15. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం మల్లి తోటల సాగు యాజమాన్యం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు.
4: నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి. నేను ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యాన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మల్లి తోటలు సాగు చేసేటువంటి రైతులకు మల్లి తోటల్లో మంచి దిగుబడి రావాలన్నా, నాణ్యమైనటువంటి పూలను ఉత్పత్తి చేయాలన్న ఎటువంటి శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే అంశం మీద రైతులకి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మల్లి తోటలను మనం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో సుమారుగా 3615 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 23719 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది, దిగుబడి అనేది రావడం జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే గనక సుమారుగా 178 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అయితే ఈ మల్లె పూలలో మనకి చాలా రకాలు కూడా ఉన్నాయి, మనకు చాలా మల్లె జాతులు కూడా ఉన్నాయి. ఈ మల్లె పూలను ప్రధానంగా మనకు పూల దండల తయారీకి కావచ్చు, లేదా పరిమళ ద్రవ్యాల తయారీకి కావచ్చు, నూనెల తయారీకి కావచ్చు, అలాగే స్త్రీల సౌందర్యానికి కావచ్చు, వివిధ పద్ధతుల్లో ఎంతోగానో మనకు డిమాండ్ ఉన్నటువంటి పూల పంటల్లో మల్లె తోట ఒకటి. అయితే ప్రస్తుతం రైతులు సాగు చేసినటువంటి పద్ధతుల్లో నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు ఆశించిన అంత విధంగా లేవు. అయితే రైతుకు రావాల్సిన ఆదాయము లభించడం లేదు. దానికి ప్రధాన విషయం గమనించినట్లయితే మల్లె తోటల్లో మొగ్గదొలిచే పురుగు, అలాగే వేరుకులు తెగులు కూడా ఒక ప్రధానమైన సమస్య. అయితే వీటి నివారణకు శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులు, అంటే మల్లె మొక్కల్ని నాటిన దగ్గర మొదలుకొని కోత వరకు కూడా శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మల్లె పంట అనేది బహువార్షిక పూల పంట. మల్లె మొక్కల్ని నాటిన 3వ సంవత్సరం నుంచి మొదలుకొని వ్యాపార శ్రేణిలో మనకి దిగుబడి ప్రారంభమై 12-15 సంవత్సరాల పాటు ఉండేటువంటి బహువార్షిక పంట అనమాట మనకు పూల తోటల్లో. మళ్ళా తర్వాత మనకి 15 సంవత్సరాల తర్వాత దిగుబడి అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే ఎటువంటి శాస్త్రీయ యాజమాన్యంలో పద్ధతులు పాటించాలి? ముఖ్యంగా ఈ మల్లె తోటలను సాగు చేయాలంటే మనకు ఉష్ణోగ్రతలు 20-35 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అలాగే గాలిలో తేమతో కూడినటువంటి ఉష్ణ ఆర్ద్ర వాతావరణము అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ పంటను సాగు చేయాలంటే ఎంపిక చేసుకోవాల్సినటువంటి నేలలు మనకు ఎర్ర నేలలు మరియు ఇసుకతో కూడినటువంటి లోమీ సాయిల్స్, ఇసుక నేలలు మరియు కొంచెము లోమీ సాయిల్స్ అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మనకు పిహెచ్ విషయానికి వచ్చినట్లయితే 6.5-7.5 అనుకూలంగా ఉంటుంది ఈ పంట సాగు చేయాలంటే. ఈ మల్లెలో మనము ప్రధానంగా గమనించినట్లయితే 3 జాతులు, జాస్మినం, శాంబాక్ అంటాము, అది గుండు మల్లె జాతి. అదేవిధంగా కాగడాల మల్లెలు, జాజి మల్లెలు, విధంగా 3 రకాల జాతులు కూడా

జాతి మల్లె జాతి మొక్కలను, అలాగే కాగడాల మొక్కల్ని 1.5 మీటర్లు ఎటు చూసినా వరుసల మధ్య దూరము, మొక్కల మధ్య దూరం ఉండే విధంగా నాటుకోవాలి. అదేవిధంగా మనకు జాజి మల్లి విషయానికి వచ్చినట్లయితే 1.8 మీటర్లు ఎటు చూసినా కూడా, అంటే వరుసల మధ్య దూరము అలాగే మొక్కల మధ్య దూరం ఉండే విధంగా నాటుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే 1.5 అడుగులు లోతు వెడల్పు ఎత్తు ఉండే విధంగా గుంతలు తీసుకోవాలి. గుంతలో పైపాటి మట్టికి 25 నుంచి 30 కిలోల పశువుల ఎరువు, దానితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1/2 కిలో, అదే విధంగా డిఏపి ఎరువును 100 గ్రాములు, దానితో పాటు 100 గ్రాముల కీటక నాశిని, ప్రధానంగా ఫాలిడాల్ లేదా లిండెన్ డస్ట్ ను ఆ పైపాటి మట్టి కలిపి కొంతవరకు ఆ 1.5 అడుగు తీసినటువంటి గుంతలో సగం వరకు వేసి మొక్కలు ఉంచి తర్వాత మిగతా మట్టిని అన్నిటినీ ఎరువులను కీటక నాశిని కలిపినటువంటి మట్టిని వేసి మొక్కల్ని బాగా అదిమి పెట్టి నీరు పారించాల్సిన అవసరం ఉంటుంది. అయితే నీటి యాజమాన్యం అంటే నీరు ఎలా పారించాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనకి వేసవిలో అయితే గిన 5 నుంచి 6 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. అదే విధంగా నీరు మొక్కల మొదల దగ్గర నిల్వ ఉండకూడదు. అంటే మొదల దగ్గర నిల్వ ఉన్నట్లయితే వేరుకులు తెగులు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదే విధంగా పూత సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. మొదటిసారి పూలు కోసిన తర్వాత 7 నుంచి 10 రోజుల పాటు నీరు పారించకుండా కొద్దిగా వాడు వచ్చేలాగా వదిలేసి తర్వాత మనము నీళ్లు పెట్టామనుకోండి, మనకి పూల ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనము నీటి యాజమాన్యము చేపట్టాల్సినటువంటి ప్రధానమైన అంశం. అదేవిధంగా పోషకాల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. మనకు సిఫారసు చేసిన మోతాదు కంటే నత్రజని ఎరువును ఎక్కువగా ఈ మల్లె తోటలకు వేసినట్లయితే శాకీయ పెరుగుదల ఎక్కువగా రావడంతో పాటు పూల దిగుబడి గాని నాణ్యత గాని తగ్గిపోతుంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదు కంటే నత్రజని ఎరువులను ఎక్కువగా ఇవ్వకూడదు. అలాగే మనకు ఈ నత్రజని ఎరువులను ఇవ్వడం వల్ల పూల కాడ సన్నగా పొడుగుగా పెరిగి త్వరగా కూడా పూలన్నీ కూడా మనకి పాడైపోతాయి. కాబట్టి ఎక్కువగా నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువగా ఇవ్వకూడదు. అదేవిధంగా చెట్టు చుట్టూ 1.5 అడుగు దూరంలో చిన్న గాడిలాగా తీసి ఎరువులను ఆ గాడిలో వేసి మట్టితో ముయ్యాలి. దీనివల్ల మన పోషకాలు అనేటి వేర్లన్నీ శోషించుకోబడి పోషకాలు వృధా కాకుండా కూడా ఉంటాయి. మనకు ఎరువులు ఏ సమయంలో వెయ్యాలి అనే విషయానికి వచ్చినట్లయితే కత్తిరింపులు చేసిన తర్వాత 1 వారం రోజుల తర్వాత ఒక్కొక్క చెట్టుకు 10 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల వేపపిండి కానీ ఆముదం పిండి కానీ, 200 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్, దానితో పాటు 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 75 గ్రాముల మిరోటో పొటాసు ఆ గాడిలో వేసి మట్టితో కప్పి నీరు పారించాలి. ఈ విధంగా ఒక దబ్బ పూసిన పూలను మనకి సుమారు 10 రోజులు కోయాల్సి ఉంటుంది. కోయడం పూర్తి అయిన తర్వాత 10 రోజులు నీరు పారించకుండా గ్యాప్ ఇచ్చి తర్వాత వాడబెట్టేసి చెట్లని మళ్లీ మనకు చెట్టుకు 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్, 50 గ్రాముల మిరోటో పొటాసు ఆ గాడిలో వేసి మట్టితో మనము కప్పి నీరు పారించాలి. ఈ విధంగా పూలు పోయడం పూర్తయ్యే లోపల 4 సార్లు మనము ఎరువులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 దశలకు ఒక్కొక్క చెట్టుకు మనకు 400 నుంచి 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 400 నుంచి 500 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్, 225 గ్రాముల మిరోటో పొటాసు రసాయనిక ఎరువు రూపంలో మనకు పూలు పూసే టైంలో వెయ్యాలి. పూతకు ముందు 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు జింక్ సల్ఫేట్, 5 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారి చేస్తే పూల దిగుబడితో పాటు నాణ్యత కూడా మనకు పెరుగుతుంది. అదేవిధంగా ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ ఇనుము లోపంను కూడా మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా పోషకాల యాజమాన్యం అనేది ప్రధానంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోను, అమ్మోనియం సల్ఫేట్ రూపంలోను, మిరోటో పొటాసో రూపంలోను, అలాగే వేప పిండి ఆముదు పిండి సమతుల్య పద్ధతిలో మనం ఇచ్చినట్లయితే పూల దిగుబడి
మనకు పెంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూల దిగుబడి తగ్గడానికి ప్రధానమైనటువంటి సమస్య మొగ్గు తొలచే పురుగు. ఈ మొగ్గు తొలచే పురుగు విషయానికి వచ్చినట్లయితే, ఈ పురుగు ఆశించినటువంటి లక్షణాలు గమనించినట్లయితే, ఈ పురుగుకు సంబంధించినటువంటి

వాళ్ళు పూ మొగ్గ దశలోనే ఆ మొగ్గలోకి తొలిచి లోపలికెళ్లి లోపల ఉన్నటువంటి కలజాలాన్ని మొత్తం తినేస్తాయి. పూ మొగ్గ మీద నుండి సన్నని రంధ్రాలు ఏర్పడి పూ మొగ్గలు లేత వంగ పువ్వు రంగులోకి మారిపోతాయి. దీన్నే రైతులు గుండికాయ తెగులు అని కూడా వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మనకు పువ్వులన్నీ జల్లెడిలాగా తయారైపోయి పూలన్నీ కూడా వంగపు రంగులకు మారిపోయి మనకు కమలిస్తాయి. ఈ పురుగు ఎలా ఆశిస్తుంది విషయానికి వచ్చినట్లయితే, అంటే మనకు పురుగు మొగ్గ తొలిచే పురుగు యొక్క గుడ్డు దశ మీగడ రంగులో ఉండి తర్వాత పసుపు రంగులకి మారిపోయి ఆ రెక్కల పురుగు పువ్వు మొగ్గ యొక్క ఎలుపుల గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి అంటే జిగటలాగా తయారైపోతాయి. ఆ గుడ్ల నుంచి మనకు లార్వాలు బయటకు వచ్చి ఈ లార్వాలు బయటకు రావడానికి మనకి అట్లీస్ట్ మనకు 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. ఈ లార్వాలు లేత మీగడ రంగులో ఉండి తల భాగంలో నల్లగా ఉండి పూల యొక్క భాగంలో రంధ్రాలు చేస్తాయి అన్నమాట. మనకి ప్యూపా దశ గమనించినట్లయితే ఈ ప్యూపాలు నేలలో గాని ఆకుల మీద గాని ఆకు కొమ్మ భాగంలో గాని నివసిస్తూ ఉంటాయి. ఈ రెక్కల పురుగు విషయానికి వచ్చినట్లయితే లేత తెలుపు రంగులో ఉండి రెక్కల మీద నల్లని మచ్చలు ఉంటాయి. ఈ విధంగా మనము ఈ యొక్క పురుగు యొక్క లక్షణాలని గమనించవచ్చు. అయితే ఈ పురుగును ఎలా నివారించుకోవాలి? మనము మొదటగా చేయాల్సిన పని ఏంటంటే నేలను బాగా దుక్కి దున్నాలి. తర్వాత మనకి క్లోరీపైరిఫాస్ట్ డస్ట్ పౌడర్ను దున్నిన తర్వాత చల్లుకోవాలి. పైపాటుగా మనకి కార్బోఫ్యూరాన్ గులికలు 40 g 10 గ్రాములు చొప్పున ఒక్కొక్క మొక్కకి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మనకు పింక్ రంగులో వంగ పువ్వు రంగు అని చెప్పాను కదా, ఆ పువ్వులన్నీ కూడా తీసివేసి దూరంగా పడేయాలి. అదే విధంగా కాంతి ఎరలు అంటే లైట్ ట్రాప్స్ అంటాము, ఎకరానికి 1 చొప్పున పెట్టుకోవాలి. అదే విధంగా హెలిల్యూర్ ఫిరమోన్ ట్రాప్స్ మనకి ఎకరానికి 5 చొప్పున పెట్టుకోవాలి. వేప పిండి కానీ లేదా ఆముదం పిండి కానీ 200 కిలోలు రసాయనిక ఎరువులతో కలిపి వేసుకోవాలి. ఈ విధంగా ఈ శస్త్రక్షణ చర్యలు చేపట్టాలి. రసాయన మందుల ద్వారా ఈ మొగ్గ తొలుచు పురుగును ఎలా నివారించుకోవాలి? మనకు ముఖ్యంగా థయాక్లోపిడ్ అంటే అలాంటో మందు 240 SC అంటే 1 లీటర్ నీటికి 1 ml వేసుకొని పిచికారి చేసుకోవాలి. లేదంటే కూడా స్పైనోసాడ్ 0.5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదా ప్రొపినోపాస్ అంటే 2 ml లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. లేదంటే కూడా మనకి మొదటి తొలి దశలో 5% వేప నూనె గాని లేదా 10,000 ppm వేప నూనె 2 ml లీటర్ నీటి చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ గుడ్డు దశ అనేది మనకు నివారించుకోగలుగుతాం. అదే విధంగా బ్యాసిల్లస్ తురించి నెంచిస్ అనేటువంటి 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ మొగ్గ తొలుచు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి మళ్ళీ పంట నాశనం ఇంకొక రకమైన పురుగులు ఏంటంటే లీఫ్ వెబ్బర్ అంటాం. ఈ లీఫ్ వెబ్బర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆకుల యొక్క కణజాలన్నంతటి కూడా తినివేసి ఆకులన్నీ కూడా ఈనెలలాగా తయారైపోతాయి. ఆ పుష్పాలు కూడా మనకి ముఖ్యంగా రంగు మారిపోతాయి, ఆకులు ఈనెలన్నీ కూడా జల్లెడలాగా తయారైపోతాయి. ఈ పురుగుని మనము నివారించుకోవాలంటే ప్రధానంగా వేప నూనె 10,000 ppm 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదంటే కూడా మనకి రసాయనిక మందుల విషయానికి వచ్చినట్లయితే అసటామాఫ్రిడ్ లీటర్ నీటికి 1.5 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా యెల్లో ఆరెంజ్ స్టికీ ట్రాప్స్ అంటే పసుపు మరి ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి స్టికీ ట్రాప్స్ పెట్టుకున్నట్లయితే కూడా మనకు ఈ లీఫ్ వెబ్బర్ని మనము నివారించేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన సమస్య మనకి మల్లె తోటల్లో గమనించినట్లయితే బ్లాజమ్ మిడ్జ్ అంటే ఈ యొక్క పువ్వు మొగ్గల్ని తొలిచేటువంటి మిడ్జ్ పురుగు. ఈ యొక్క మిడ్జ్ పురుగు యొక్క మ్యాగట్లు మొగ్గ యొక్క కింది భాగంలో రంధ్రాలు చేసి పోయి లోపల ఉన్నటువంటి పువ్వులు ఉన్నటువంటి కణజాలన్నంటిది కూడా తినివేస్తాయి అన్నమాట. దానివల్ల కూడా మనకి పింక్ రంగులో గాని వంగ పువ్వు రంగులో గాని మనకు ఈ యొక్క మొగ్గలన్నీ మారిపోతాయి. దీన్ని నివారించుకోవాలంటే రైనాక్సిఫైర్ అనేటువంటి రసాయనిక మందును 0.5 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకొని నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా థయోమిథోక్సామ్ 2.5% WG లీటర్ నీటికి 0.3 నుంచి 0.5 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్లాజమ్ మిడ్జ్ అంటే మొగ్గల మీద వచ్చేటువంటి బ్లాజమ్ మిడ్జ్ పురుగును నివారించుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన

0: సమస్య ఎరియోఫైడా మైట్, అంటే నల్లి దోర కూడా మనకు ప్రధానమైన సమస్య. ఈ నల్లి ఆశించినప్పుడు ఆకుల మీద తెలుపు రంగులో ఉన్నటువంటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే ఆకుల మీద చిన్న చిన్న వలయాల్లాగా, తంతుల్లాగా, అంటే వెల్వెట్టీ అపీరియన్స్ వలయాల్లాగా మచ్చలు అనేటివి ఏర్పడడం అనేది గమనించవచ్చు. ఈ నల్లి పురుగును నివారించుకోవాలంటే అబామెక్టిన్ 0.5 ml లీటర్ నీటికి, లేదా ప్రాపర్ గైట్ లీటర్ నీటికి 1.6 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ నల్లి పురుగుని నివారించుకోవచ్చు. ఈ విధంగా రసం పీల్చే పురుగుల విషయాన్ని ముఖ్యంగా మనకి నల్లి కాని, అదేవిధంగా మొగ్గు తలచే పురుగులు కాని నివారించుకోవాలంటే వేపనూని 10,000 ppm లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకుంటే నివారణ చేసుకోవచ్చు. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రధానంగా ఈ మల్లె తోటల్లో వచ్చేటువంటి తెగులు వేరుకులు తెగులు. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలను మనం గమనించినట్లయితే ఆకులు అన్ని కూడా ఫస్ట్ పసుపు రంగులోకి మారిపోతాయి, తర్వాత మనకు చివరకు చెట్టు అంతా కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అది ప్రధానంగా గమనించవచ్చు. దీన్ని ఎలా గమనించాలి? వేర్లను మనం గమనిస్తే నల్లగా మారిపోయి కుళ్ళిపోవడం అనేది జరుగుతాయి. ఎప్పుడైతే వేర్లు అనేవి నల్లగా మారిపోయి కుళ్ళిపోవడం అనేది జరుగుతుందో, వేర్ల ద్వారా పోషకాలు గాని నీరు గాని మొక్కకి అందకపోవడం వల్ల మొక్క అనేది చనిపోవడం అని జరుగుతుంది. ఈ విధంగా వ్యాధి సోకిన మొక్కల కారణం మొదల దగ్గర కూడా మనము గమనించినట్లయితే తెల్లటి బూజు లాంటి పదార్థంని మనం గమనించవచ్చు. అది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా కూడా మనము గుర్తించవచ్చు. సో మనము ప్రధానంగా ఈ వేరుకులు తెగులను ఎలా నివారించుకోవాలంటే దుక్కిలో బాగా వృద్ధి చేయబడినటువంటి ట్రైకోడెరమా విరిడి మిశ్రమం, మనము 2 kg ట్రైకోడెరమా విరిడి పౌడర్ను, 10 kg వేపపిండి, అదేవిధంగా 90 kg పసుపు ఎరువు, ఈ మూడింటిని కూడా బాగా మిశ్రమంలాగా కలిపి మనం ఒక 7 రోజుల పాటు ఒక నీడ ప్రదేశంలో ఉంచి దానిమీద గోతాములు అంటే గన్నీ బ్యాగ్స్ కప్పి నీళ్లు చిలకరిస్తుంటే ఆ ట్రైకోడెర్మా శిలీంధ్రం అనేది దాని మీద పెరిగి బాగా వృద్ధి చెందుతుంది. దానిని మనము దుక్కిలో మొక్కలు నాటేటప్పుడు గాని లేదా పైపాటుగా అయినా మొక్కలకు వేసుకున్నట్లయితే ఈ వేరుకుల తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మొక్కలు నాటుకునేటప్పుడే నీరు బాగా ఇంకిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి నేలను ఎంపిక చేసుకోవాలి. అంటే నీరు మొక్కల మొదల దగ్గర నిల్వ ఉండకూడదు. నీరు ఉండడం వల్ల ఏమైతుందంటే ఆ నీరు అక్కడే ఉండిపోయి ఈ వేరుకులతో వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నివారణ చేసుకోవాలంటే బాగా వృద్ధి చేయబడినటువంటి ట్రైకోడెర్మా విరిడి మిశ్రమము ఒకటి, అయితే వేపపిండి కూడా 200 kg వేపపిండిని తప్పనిసరిగా మనకి రసాయనిక మందులతో కలిపి ప్రతి సంవత్సరం అంటే మనము రసాయనిక ఎరువులతో కలిపి వేసుకోవాలి. రసాయనిక మందుల ద్వారా నివారించి చేసుకోవాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 grams చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల దగ్గర పోసుకుని బాగా తడిచేలాగా పోసినట్లయితే ఈ వేరుకుల తెగుల్ని నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ మల్లె తోటల్లో వచ్చేటువంటి మరొక తెగులు ఏంటంటే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. అంటే ఆకు మీద మనకి మచ్చలు ఏర్పడి ఈ తెగులు అనేది ప్రధానమైన సమస్య కాకపోయినప్పటికీ ఈ తెగులు కూడా విరిగిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని నివారణ చేసుకోవాలంటే కార్బనిజం 1 gram లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర శస్త్ర భాగంగా మనకు పురుగులు గాని తెగులు గాని నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము అన్ని కూడా జాగ్రత్తగా పాటించినట్లయితే నాణ్యమైనటువంటి పూలను కోసుకోవచ్చు. పూల కోతలో జాగ్రత్తలు కూడా చాలా పాటించాల్సి ఉంటుంది రైతులు. ఈ పూలు కోసేటప్పుడు మల్లె మొగ్గల్ని ఉదయం సమయంలోనే కొయ్యాలి. అదేవిధంగా పూర్తిగా పెరిగిన మొగ్గల్ని కొయ్యాలి. కోసిన పూలను వెంటనే మనకు మార్కెట్కు పంపే మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. సాధారణంగా గుండు మెల్ల విషయానికి వచ్చినట్లయితే మార్చి నెల మొదలుకొని జూలై వరకు పూలు కోసుకోవచ్చు. అదేవిధంగా జాజి మెల్ల విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ నెల మొదలుకొని అక్టోబర్ వరకు కూడా మనం పూలు కోత కోసుకోవచ్చు. కాడాల మల్లె విషయానికి వచ్చినట్లయితే జూన్ నుండి జనవరి నెల వరకు కూడా మనకు పూల దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ 3 జాతులు కూడా ఒక్కొక్క సీజన్ లో మనకు పూల కోత అనేది ఉంటుంది. ఎకరానికి సాధారణంగా 3 to 4 tons దిగుబడి కూడా మనము శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరానికి 3 to 4 tons వరకు దిగుబడి పొందవచ్చు. మనం నాణ్యమైన దిగుబడి పొందాలి అంటే రసాయనిక ఎరువుల మీదనే కాకోకుండా సేంద్రియ ఎరువులు ముఖ్యంగా వేపపిండి గాని ఆముదం పిండి గాని వేసుకోవాలి. అదే విధంగా జీవన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే అజోస్పైరిల్ అన్నటువంటి జీవన ఎరువులను వాడుకొని కూడా మనము దిగుబడిని పెంచుకోవచ్చు. తెగుళ్ల నివారణలో ఒక రసాయనిక మందులే కాకుండా జీవ శిలీంద్ర నాశినులు ట్రైకోడెర్మా విరిడీ కానీ లేదా ట్రైకోడెర్మా హార్జీనియం కానీ లేదా స్పూడోమోనాస్ ఫ్లోరెసిన్స్ కానీ ఈ యొక్క జీవ శిలీంద్ర నాశనలు వాడుకొని కూడా తెగుళ్ళని వేరుకుల తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా మల్లె తోటలను సాగు చేసేటువంటి రైతులు అన్ని రకాల శాస్త్రీయమైనటువంటి యాజమాన్య పద్ధతులు రకాల జాతుల ఎంపికల దగ్గర మొదలుకొని పూల కోత వరకు సస్యరక్షణ చర్య కావచ్చు, నీటి పారుదల విషయం కావచ్చు, పోషకాల యాజమాన్యం కావచ్చు, సమర్థవంతంగా సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు శాస్త్రీయ పద్ధతులు పాటించినట్లయితే మనకి ఈ మల్లె తోటల నుంచి అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయాన్ని ఆర్జించేటువంటి అవకాశం ఉంటుంది. రైతులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూలంకషంగా పాటించి ఆ మల్లె తోటల్లో అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు.
1: ఇప్పటి వరకు మీరు మల్లె తోటల సాగు యాజమాన్యం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విన్నాం పొలం కబర్లు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వరి మాగాణంలో జొన్న సాగు ప్రాముఖ్యతను గురించి మరియు రూషా గడ్డి సాగు గురించి తెలుసుకుందాం. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమైన అవసరానికి తగ్గట్టుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి, పశుగ్రాసం మరియు వివిధ ఉత్పత్తులు మరియు జీవ ఇంధనం వంటి బహుళ ప్రయోజనాలు ఉండే జొన్న లాంటి పంటల్ని వరి మాగాణంలో సాగు చేసుకోవచ్చు. వరి అనంతరం మాగాణంలో జొన్న సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లోని జొన్న సాగు రైతులు ఇతరుల కన్నా అధిక దిగుబడిని సాధించి అధిక నికర ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. కావున వానాకాలంలో సాగు చేసిన వరిని కోసిన తర్వాత తక్కువ నీరు, కొద్దిపాటి పెట్టుబడితో వరి మాగాణంలో ప్రయోగాల్లో నిరూపితమైన మేలైన సంకర రకాలను జొన్న సాగుకు ఎంచుకొని సిఫారసు చేసిన అలాగే నిర్దేశించిన సాంకేతిక వ్యవసాయ సాగు పద్ధతులతో అధిక దిగుబడులను సాధించవచ్చు. ప్రస్తుతం చిరుధాన్యాలపై విస్తృత పరిశోధనలు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ప్రభుత్వ రంగంలోని పరిశోధనా సంస్థలు మరియు జొన్న రైతులకు స్థానికంగా లభించే ప్రైవేటు సుంకర రకాలు కూడా రైతుల్లో ప్రాచుర్యం పొంది అధిక దిగుబడినిస్తుండటం గమనించడం జరిగింది. ప్రయోగాత్మక పరిశోధనా పరీక్షల్లో జొన్న హైబ్రిడ్ CSH-16 గణనీయంగా అధిక ధాన్యాన్ని, అనగా హెక్టార్కు 8 టన్నుల వరకు దిగుబడి ఇచ్చిందని నిర్ధారణ కాబడింది. ఈ వంగడాలు మధ్యస్థ ఎత్తును కలిగి ఉండి మరియు వరి మాగాణుల్లోని సూక్ష్మ భూ భౌతిక వాతావరణ పరిస్థితుల్లో పండించడానికి అనువైనవి. ఆసక్తి కలిగిన రైతులు ఉపయుక్తంగా ఉండేందుకు సాగులో సాంకేతిక పద్ధతులు, యాజమాన్య వివరాలను తెలుసుకోవచ్చు. వానాకాలంలో ఆలస్యంగా వరి సాగు చేసిన పంటను కోసిన తరువాత, అనగా డిసెంబర్ 2వ వారం లేదా జనవరి 1వ వారంలో విత్తుకోవాలి. CSH-16 వంగడం రకం, దీని పంట కాలం 110 రోజులు. మొక్క పెరుగుదల రకం మధ్యస్థ ఎత్తు, అంటే 2 మీటర్ల వరకు ఉంటుంది. దీని గింజ దిగుబడి హెక్టారుకు 8 టన్నులు. మరొక రకం CSH-14 పంట కాలం 105 రోజులు. మొక్క పెరుగుదల మధ్యస్థంగా ఉంటుంది. ఎత్తు 2 మీటర్ల వరకు ఉండి గింజ దిగుబడి హెక్టారుకు 3-4 టన్నుల వరకు ఉంటుంది. విత్తన మోతాదు ఎకరానికి 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. మొక్కల వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్ల వరకు, మొక్కకు మొక్కకు మధ్య దూరం 10-15 సెంటీమీటర్లు అంతర దూరం ఉండాలి. ఎరువుల యాజమాన్య విషయంలో భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడాలి. కలుపు యాజమాన్యంలో విత్తిన 30-35 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత కూడా గుంటుక లేదా దంతితో అంతర కృషి చేసుకోవాలి. వరి సాగు తర్వాత జొన్నలో నీటి కలుపు ఉధృతి తగ్గుతుంది. వరి మాగాణుల్లో కొంత అవశేష తేమ ఉన్నప్పటికీ నీటిని ఎర్ర చెలక నేలల్లో 3 నుంచి 4 తడులు, అదే నల్లరేగడి భూముల్లో అయితే 1 నుంచి 2 తడులు మోకాలెత్తు పూత మరియు గింజ పాలు పోసుకునే దశల్లో ఇచ్చినట్లయితే అధిక గింజ దిగుబడి సాధించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. ఇక జొన్న దిగుబడి విషయానికి వస్తే సంకర రకాలను ఎంపిక చేసుకోవాలి. జొన్న గింజ దిగుబడి ఆయా ప్రాంతాల్లోని నేలలు, నీటి యాజమాన్యం మరియు వంగడాల ఎంపికను బట్టి సుమారుగా హెక్టార్కు 4 నుంచి 8 టన్నుల పైగా సాధించవచ్చు. ఈ వంగడాలు మధ్యస్థ ఎత్తు వల్ల కూడా చప్ప దిగుబడి సూటి రకాలతో పోలిస్తే హెక్టార్కు 8 నుంచి 11 టన్నులు మాత్రమే ఇస్తుంది. పరిపక్వమైన పంటను అనగా విత్తిన 100 నుంచి 110 రోజులకు కోసుకోవాలి. కోసిన జొన్న కంకుల్ని ఎండబెట్టి 1 వారం పాటు చేలో ఉంచి తదనంతరం కంకుల్ని తెంపి నూర్పిడి చేసి గింజలను చొప్పను వేరు చేయాలి. గింజ నూర్పిన తర్వాత 1 నుంచి 2 రోజుల్లో తేమను 10 నుంచి 12% వరకు తగ్గించాలి. తక్షణ మార్కెటింగ్ కోసం గింజల్ని గాలి చొరబడని సీల్ బ్యాగుల్లో నింపి ఉంచినట్లయితే జొన్న నిల్వలో గింజ నాణ్యతను తగ్గించి నష్టపరిచే నల్ల పెంకు పురుగును సమర్థవంతంగా అరికట్టి పూర్తిగా నివారించవచ్చు. రూషా గడ్డి సాగు గురించి తెలుసుకుందాం. పామా రోజాను రోషా గడ్డి అని కూడా పిలుస్తారు. దీని పూగుత్తులు మరియు ఆకులు కాడల నుంచి సుగంధ తైలము లభిస్తుంది. సుగంధ ద్రవ్య ఉత్పత్తుల్లో దీనిని విరివిగా వాడతారు. దీనిలో మోతియా మరియు సోఫియా అనే 2 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. మోతియా రకాన్ని ఈస్టిండియా జెరానియం ఆయిల్ అని కూడా పిలుస్తారు. దీనిలో జిరానియల్ అధిక శాతంలో, అంటే 75 నుంచి 90% ఉంటుంది. సోఫియా రకం భారతదేశంలో అధికంగా పండించబడుతుంది. దీనిలో జిరానియల్ అనే పదార్థం తక్కువగా ఉంటుంది. దీనిని జింజర్ గ్రాస్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. దీని నాణ్యత మోతియా రకంతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఇది ప్రకృతి రీత్యా అటవీ ప్రాంతంలో, అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పెరుగుతుంది. పామారోజా పంట ప్రస్తుతం మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు చేయబడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ తైలం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. మొక్క 2 నుంచి 2.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు సన్నగా పొడవుగా ఉండి క్రింది భాగం సన్నని కాండం చుట్టూ చుట్టుకుని ఉంటుంది. ప్రతి కాండం చివరన బరువైన పూగుత్తి ఉంటుంది. ఈ పూగుత్తుల్లోనే తైలం ఎక్కువగా ఉంటుంది. వీటిని ముదిరే వరకు గనక ఉంచినట్లయితే విత్తనాలు తయారవుతాయి. ఈ రూషా గడ్డిని అన్ని రకాల నేలల్లోనూ పండించవచ్చు. బంజరు, క్షార, ఉదజని సూచిక 9.5 వరకు గల భూముల్లో దీనిని వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. ఇతర పంటలు పండని భూముల్లో దీనిని సాగు చేసుకోవచ్చు. మంచి దిగుబడి సాధించుటకు బాగా నీరు ఇంకే ఎర్ర నేలలు చాలా అనుకూలమవుతాయి.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన 2వ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్, 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
6: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన, ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్

0: క్షయరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్త్ భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్త్ భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్ లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్ లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బి టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్త్ భారత్ 2.0లో భాగము. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్ట్ ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్ లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాల్ని ఈ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?
1: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్ లో మనం నిక్షయ శిబిరం మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నిక్షయ శిబిర అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి, ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వగలము? ఒకటి, ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే. దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది, మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్ లో జరుగుతుంది, అలాగే మన హెచ్బి టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి, అంటే ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్ గా, అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక, అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము, ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్ కి ప్రణాళిక బద్ధంగా, ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్, అంటే సైమల్టేనియస్ గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచ్లు కానీ విలేజ్ సెక్రటరీ కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్ళి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
1: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్ గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా రెండు ఉపరితిత్తులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ

0: అని తెలిసింది. ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే అంటే ఫీల్డ్లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఫీల్డ్లోనే మందులు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారో ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు. ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్ లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి హెచ్ఐవి డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కీ ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లా ఉన్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది, మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
0: మొదటి విడతలో మనము చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాము. దాంట్లో మనము 3,69,000 పైబడి ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకనే మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు, అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానీయండి వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుంది అంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారి మన ప్రజల భాగస్వామ్యం కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0 లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
1: అయితే ఇప్పుడు ఈ 2వ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి, మరి వీటిని మీరు ఆ లక్ష్యాలను అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
0: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు, వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. 2వది ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో ఆ నెక్స్ట్ తదుపరి టెస్ట్లు కానివ్వండి, తదుపరి సేవలు కానివ్వండి, ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది, వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా, అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి 2వది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు, అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యం.
1: అయితే ఇప్పుడు ఈ 2వ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి,
1: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ కార్యక్రమంలో
0: ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది, చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర దగ్గర 70 నుంచి 80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచడం, మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి, అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి, మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్, అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్, పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక ఫెసిలిటీ
1: కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2వ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికలను గురించి, ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ 2వ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి. ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో, ఈ 2వ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన 2వ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. ముందుగా
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా పాట కోరుతున్నవారు శ్రీదేవి, శ్రీలక్ష్మి మరియు వారి కుమారుడు తనయ. వీరందరూ మా కోసం ఊసరవెల్లి చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
4: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు వేదాయపలం నుండి శ్వేత, సాయి ప్రదీప్, రోహన్, చేతన్ వీరందరూ మా కోసం సోగ్గాడు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు వెంకటాచల మండలం కనుపూరు నుంచి వైదేహి సతీష్, లావణ్య, లత, గోపి వీరందరూ తలంబ్రాలు చిత్రం నుండి పాట కావాలని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

0: ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సుమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళన నుండి కొన్ని ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి. ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనసులను గెలుచుకుంది. 90 వసంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు.
3: కవితా శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేణు పచ్చని జ్ఞాపకాల సెలయేరు.

0: వినిపించే సుప్రభాతాలు దినపత్రిక చదవలేని నిరచ్చ రాశులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడి పంట లాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తిరంజని, సకల జనులు మెచ్చే నాటికలు, వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగువుల మనసు దోచే మహిళా మంజరి, కోరే కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనుషులను కలిపే ఫోన్-ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, మన సంస్కృతి, భాషలు, కళలు, సాంప్రదాయాల పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
1: కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు.
2: ఆకాశవాణి 90 వసంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక. నేను మీ మాటను, నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని. నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను. అనంత ఆకాశాన విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై కమ్మని పలుకులు కుమ్మరించే భ్రమరాన్ని, అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు నేర్పే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తూనీగ ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా, యువతకు చేయూతగా, పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై, పలుకునై, పాటనై, మీ మాటనై, జానపదుల కాలి గజ్జనై, మీ ఇంట అమ్మనై, కమ్మని నాన్ననై, మీ ఇంట అమ్మనై, కమ్మని నాన్ననై, కథలు చెప్పే అక్కనై, జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని, మీ మదిలో వికసించి నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని, మురిపంగా మీరు పిలిచే రేడియోని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని. మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో, నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృత వాణిని, 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన అమృత వాణిని, ఆకాశవాణిని. కణామ తల్లి వీణను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను, నేనే మీ మాటను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను, నేనే మీ మాటను. శ్రోతల కర్ణదేవ

0: కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను. కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను. ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను. నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను. నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని. నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని. చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని. తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని. తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని. నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిన్ను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి. నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను. నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను. బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని. మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. ఆలయ శిఖరాన పండుగ పూట, ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను. ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను. తాతల కాలపు మధుర స్మృతిని తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. మాయా పెట్టెను వీడి అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. వెలుగు నీడల తెరలెన్ని మారినా కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ట చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది. మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది. మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని.
1: కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా, అక్షర నాదంగా, కలల పల్లకిగా, ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా, అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడుగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు. మరో కవి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమంలో తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు.
2: కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక. రివ్వు రివ్వున ఎగరేసే జాతీయ పతాకం, అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు, అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. ప్రపంచపు పుటల్ని దివితీపట్టి చదువుతూ చదువుతూ ప్రపంచపు అంచులదాకా తిరిగి తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి, మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు. యుక్తిని నూరిపోసే సూక్తి ముక్తావళి, యుక్తిని నూరిపోసే సూక్తి ముక్తావళి. శ్రీశక్తిని నిదురులేపు మహిళారంజని, మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలిన్నో పూటలిన్నో. నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాఠాలిన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు అమ్మమ్మలు పిన్న

0: పెద్దలు చెవులు చాటలు చేసుకుని వింటూ సేద తీరే సాయంత్రాల సందమామల సాక్షిగా జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులీను ఇంటాడపడుచు మనసు స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు సామాన్యుల చెలికాడు రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య. రేడియో అక్కయ్య ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం. ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం. ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం. ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా. ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా.
1: శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు తీపి పలుకుల చిలుకనంటూ కోకిల కంఠమంటూ పాఠాలెన్నో నేర్పే మాటల గురువుగా మహారాణిగా మాటల మహారాణిగా సామాన్యులకు చెలి కాడుగా ఆడపడుచులకు అక్కయ్యగా అమృత వాణి ఆకాశవాణి అంటూ మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఆకాశవాణి కళామతల్లి సేవలు నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి కళలను కాపాడుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి వినిపించారు. అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో ఆ రాష్ట్ర పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను రాష్ట్రపతి ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోగలిగేలా పోలీసు యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చాలని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సున్నితమైన వైఖరిని అవలంబించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశ పోలీసు వ్యవస్థపై సుదీర్ఘ వలస పాలన ముద్ర ఉందని, ఆ కాలంలో పోలీసుల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదని, వారిని నియంత్రించటం, పాలక ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయడమేనన్నారు. దేశ పౌరులకు సాధికారత కల్పించాలంటే ఈ వలసవాద దృక్పథాన్ని పూర్తిగా విడనాడాలన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటికి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన ఈరోజు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సరిహద్దులను పటిష్టం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందిస్తూ,
1: बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि 7 ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया. मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సిబిఎస్ఈ అధికారులతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశం నిర్వహించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అంగీకరించారు. కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఓఎస్ఎం వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. సిబిఎస్ఈ ఈ వ్యవస్థను అమలు చేయటం ఇదే మొదటిసారి అని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా దాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలను తొలిసారిగా మూల్యాంకనం చేశారని ఆయన తెలిపారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
2: ओएसएम एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है. भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशन ओएसएम की ओर बढ़ रहे हैं. बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, इस सारा विषय की जानकारी देने का ये ओएसएम की व्यवस्था है। पहली बार देश में उसमें कुछ विसंगति ध्यान में आ रही है, उसको इसे ठीक करा जाएगा। उस काम पे हम सब लोग जुटे हैं। हम एक भी विद्यार्थी की कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे।
0: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్ లో ఖరీఫ్ కాన్క్లేవ్ 2026పై ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆహార భద్రతను నిర్ధారించటం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం, దేశ ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించటం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా చెప్పారు. వరి ఉత్పత్తిలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,765 లక్షల టన్నులు దాటిందని ఇది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు ఖరీఫ్ సదస్సులో ఒక కొత్త వ్యవసాయ కార్యాచరణను రూపొందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ,
3: కిసానో కి ఆజీవికా బెహతర్ బనాయే ఔర్ పోషణయుక్త ఆహార్ భారత్ కి జనతా కో ఉపలబ్ధ హో ఉస్కే లియే ఖరీఫ్ కి ఫసల్ కి ఔర్ రబీ కి ఫసల్ కి వ్యాపక తయారీ బోనే కి లియే ఉపయుక్త బీజ్ కి అలగ్ అలగ్ జో హమారే మిషన్ హై ఉన్కో ఠీక్ సే నీచే లే జానే కి
0: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో కలిసి లోక్ భవన్ కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయటం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య రెండవసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాల్లో 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక పరివర్తనలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక ప్రధానమైన మైలురాయిగా ఎదుగుతోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన రంగంలో స్వయం సమృద్ది, భద్రత వైపు స్థిరంగా అడుగులు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బొగ్గు వాయువు ఉత్పత్తి కేవలం ఒక ఇంధన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఎరువులు, పెట్రోకెమికల్స్, మిథనాల్, హైడ్రోజన్, అధునాతన తయారీ వంటి అనుబంధ పరిశ్రమల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలోని హనుమకొండలో జిల్లా కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైలు కోచ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్ను కార్యాచరణలోకి తీసుకువచ్చే ప్రణాళికలపై ఆయన ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాజీపేట రైల్వే యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆత్మగౌరవం, ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, గీతరచన దాశరథి.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్మడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: కార్యక్రమంలో తర్వాత ఘంటసాల పీస్ శీల పాడిన గీతం బడిపంతులు చిత్రం నుండి, గీతరచన ఆత్రేయ.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో తర్వాత ఏఎన్ఆర్ నటించిన ఆలు మగలు ఈ చిత్రం నుండి వి రామకృష్ణ, పి సుశీల పాడిన వేటూరి గీతం.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: వినబోతున్న పాట దసరా బుల్లోడు. ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన గీతం. గీతరచన ఆత్రేయ.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: కొసరాజు గీతరచనలో ఘంటసాల పీసుశీల పాడిన గీతం కలసి ఉంటే కలదు సుఖం ఈ చిత్రం నుండి.

పాపా తమధుర చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట చిట్టి చెల్లెలు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి

0: పెడితే పెట్టు కానీ గిట్లను కూడా వేసుకుంటా. మా బాబు ఎప్పుడు అంతే, ఇద్దరు పేషెంట్స్ అన్ని తీసుకు భోజనం పెట్టా.
1: నీకేం తెలుసమ్మా,
0: భోజనం పెట్టా
1: ఇళ్ళకి నీకేం తెలుసమ్మా, ఆ ఇళ్ళకి ఇళ్ళకి తిరుగుతూ ఉంటాం, మాకు తెలుస్తాయి. ఇదిగో సుగుణమ్మా, మీ బాబాయి ఆ పల్లెటూరు నుంచి రోగుల్ని భయమెట్టి ఈడ పెద్ద ఆసుపత్రికి తీసుకొస్తాడు. ఆ ఆపరేషన్ బాపరేషన్ చేయించి కమిషన్ కొట్టేస్తాడు.
2: ఏమో మరి, బాగా సంపాదించాడట. ఆ పల్లెటూరులో 10 ఎకరాల పొలం కొన్నాడంట.
1: అమ్మా, ఈ జనం దేనికి డబ్బులు తీరుగానే పెద్ద ఆసుపత్రి కాడ మాత్రం చేస్తారు. సావు భయం ఉంటది కదా మరి.
2: రోగాలంటే దడ పుడుతున్నది, ఇంట్లో ముసలాయంతో చస్తున్నాం.
1: మీ మామగారి సంగత ఏంటి? అట్టండి మడిసి ఇంట్లో ఉండటం అదృష్టం తల్లే. మంచి మాటలు చెప్తాడు.
2: చెప్తాళ్ళే, వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తాడు.
1: ఆయన పెన్షన్ ఆయనకు వస్తుంది కదా, రోగం వచ్చినా నీ కాడి నుంచి రూపాయి కూడా తీసుకోడు. విచిత్రంగా చెప్తావు గాని.
3: చూడు, ఇస్త్రీ బట్టలు ఎక్కడున్నాయి చెప్పు.
2: అబ్బా ఉండండి, పాత్రలు వంటింట్లో సర్దాలి, మీరు వెళ్ళండి. టిఫిన్ చేయొద్దు,
3: ఇవాళ టిఫిన్ అర్జెంటా. మా ఎండి గారు వస్తున్నారు, మీటింగ్ ఉంది, 9 గంటలకల్లా వెళ్ళాలి. క్విక్ క్విక్.
1: అయ్యా గారు చెప్పనా? చెప్పబట్టే చెప్తా.
3: చెప్పవే, 10 ఏళ్ళ నుంచి మా ఇంట్లో బంద్ చేస్తున్నావు, నువ్వు మా ఇంట్లో ఒక మెంబర్వే, ఏం చెబుతావు చెప్పు.
1: ఏం లేదు అయ్య గారు, బండేసుకుని గాంధీనగరం పోయి ఓటేళ్ళు ఊపమ్మా ఓ తప్పం తెచ్చి అమ్మగారికి ఇవ్వండి, మురిసిపోద్ది.
2: బాగా చెప్పావే, అంత అదృష్టం కూడానా. ఈయన గారికి హోటల్ ఐటమ్స్ పడవట.
1: వెళ్తానమ్మా, మా ఆయన కింద ఉంటాడు, నా కోసం మినపట్టు తీసుకుని వస్తాడు. వస్తా?
2: అందరికీ అట్లు తెచ్చే మొగుళ్ళు ఉండొద్దు. అడ్డం లేండి, ఏంటి అట్టా చూస్తారు?
3: ఆఫ్టర్ ఆల్ పనమ్మాయి మొగుడికి ఈ సూరిబాబుకి పోలిక. తెస్తాను, నీకేం కావాలో చెప్పు, హోటల్ని దించేస్తాను.
2: అలా ఉండాలి. చెప్తున్నా, రాసుకుంటారా?
3: బుర్రలో వేసుకుంటా చెప్పు.
2: నాకు ఉప్మా పెసరట్టు, ఊతప్పం, పెరుగావడలు, రవ్విడ్లీ.
3: ఆగాగు, అన్ని నువ్వే తింటావా?
2: వండటమే కాదు, తినడం కూడా తెలుసు మా ఆడవాళ్లకు. అంతేకాదండోయ్, మన అమ్మాయి రూపకు కూడా తేవాలి.
3: సందేహించుకో చెప్పు, నాకు ఆవేశం వస్తే హోటల్ని మొత్తం పీక్కొచ్చి నీ ముందు నిల్చోబెడతా. చెప్పు ఏం కావాలో.
2: రూపకి పొంగలంటే ఇష్టం, గార్లంటే ఇష్టం, పూరి అంటే ఇష్టం. చెప్పండి, నీకేమైనా కష్టమా?
3: కష్టమైనా ఇష్టమే. చెప్పు ఇంకేం కావాలో.
2: మీ నాన్నున్నాడుగా,
3: ఆయనకు ఇడ్లీ అంటే మహా ఇష్టం.
2: మీరు కూడా ఇడ్లీ తెచ్చుకోండి, ఇంకా స్టార్ట్ చేయండి బండి. అబ్బా కదలండి.
3: సుగుణా, చాలా కాలం నుంచి నీలో రగులుతున్న ఈ కోరికలన్నింటినీ కూడా
2: వెంటనే తీరుస్తున్నారు.
3: కాదు, రేపు తీరుస్తా, జస్ట్ పోస్ట్ పోన్మెంట్ అంతే. ఎందుకంటే మా ఎండి మీటింగ్ ఉంది ఇవాళ, లేకపోతే నా భార్య కోరిక తీర్చలేను. అంత అసమర్థుని కానవాయి నేను.
2: సార్, సూరిబాబు గారు తాళి గట్టిన దగ్గర నుంచి మీ సమర్థతను చూస్తూనే ఉన్నా. అటక మీద రవ్వ డబ్బు అందుకోండి, కాస్త ఉల్లిపాయలు దొరకండి, క్యారెట్ ముక్కలు కూడా.
3: బాధపడుకు సుగుణ, ఏదో ఒక రోజు నీ కోరికలన్నీ తీర్చేస్తా. ఇప్పుడు మాత్రం సరే, ఏవి ఉల్లిపాయలు కత్తేది?
2: అక్కడే ఉన్నాయి. రూప లేచిందా?
3: లేచింది, మా నాన్న దగ్గర ఉందిలే. ఏదో చెప్తున్నాడు పెద్ద ఆయన.
2: అన్నట్టు మీ నాన్న బొంబాయిరావు ఉప్మా తినడుగా.
3: అయ్యో మరి ఎట్లాగా,
2: ఆయన తినకపోతే మీరు లాగిస్తారుగా.
3: అంటే మా నాన్నకి టిఫిన్ పెట్టవా నువ్వు?
2: ఈ ఒక్కరోజుకి టిఫిన్ బండి దగ్గర తింటాడులే.
3: నిన్న మీ బాబాయ్ గోవిందరావు వస్తే పూరి చేశావు, భోజనాల్లోకి 2 కూరలు, పులుసు, పాయసం, వడియాలు తెగ చేసేసావు. మా నాన్నకి మాత్రం
2: అరుస్తారేంటి? అరుస్తారేంటి, ఎవరు చేస్తారు మీ నాన్నకి? 4000 పెన్షన్ వస్తుంటే ఎంత ఇస్తున్నారు ఇంట్లో చెప్పండి. గుడికి వెళ్లి అడుక్కునే వాళ్ళకి ఇస్తాడు, ఆశ్రమాలకు పోయి పళ్ళు ఇస్తాడు, చదువుకునే పిల్లలకి చందాలిస్తాడు.
3: ఆయన డబ్బు ఆయన ఇష్టం, ఏదో మంచి పనేగా చేస్తోంది. అవును, ఇంట్లో కావాల్సిన తెస్తున్నా కదా. ఇదిగో నీ బాణాలు నా మీద గురిపెట్టు, పెద్ద ఆయన మీద మాత్రం బాణం వేయకు, నా కోపం తెప్పించుకో.
2: మా బాబాయ్ రానియండి, ఆయన చేత పెట్టిస్తా మీకు.
3: ఏం చేస్తాడు మీ బాబాయ్? ఏం చేస్తాడు? సూది పడిచి 10 రూపాయలు, బిళ్ళొచ్చి 20 రూపాయలు, రోగుల్ని తోలుకొచ్చి పెద్ద ఆసుపత్రిలో వేలకి వేలు గుంచడమే కదా. మా నాన్నే నయం, ఇతరులకు కాస్త తోచిన సాయం చేస్తున్నాడు.
2: అబ్బో సాయం, అయిన వాళ్ళకి ఆకు, కాని వాళ్ళకి కంచం.
3: ఇంతకీ టిఫిన్ ఏం చేస్తున్నావు?
2: సర్దుకుపోవడం ఆడవాళ్ళకి అలవాటే, బియ్యపు రవ్వతో చేస్తా, తృప్తి పడండి.
3: అది వెరీ గుడ్.
4: తాతయ్య తాతయ్య.
5: ఏమిటి తల్లి, రా రా కూర్చోమ్మా.
4: హోంవర్క్ చేయలేకపోతున్నాను తాతయ్య, చూడు ఇంత వర్క్.
5: అమ్మో, నా చిట్టి తల్లికి ఇన్ని నోట్సులా, 8th క్లాస్ కి ఇంత హోంవర్క్?
4: ఇవాళ హాలిడే కదా, సాయంత్రం హోంవర్క్ చేసుకుంటాలి.
5: అలాగే అమ్మా. అమ్మా రూపా, పాలు తాగావా తల్లి?
4: తాగే తాతయ్య. తాతయ్య టిఫిన్ చేసావా?
2: రూపా తాతయ్యకి టిఫిన్ ప్లేట్ ఇవ్వు.
4: నువ్వే తీసుకురామ్మా.
5: రూపమ్మ తల్లి, నువ్వే వెళ్ళి తీసుకురామ్మా.
2: సేవలు చేసుకోవద్దు.

0: నేనే వచ్చి తీసుకునేవాడిగా అమ్మా.
1: పాపం, మీరు నడిచి అనాథాశ్రమానికి వెళ్ళాలిగా, ఓపికొండొద్దు.
2: తాతయ్య, అమ్మ మాటలు పట్టించుకోవద్దు, తిను తిను తాతయ్య.
0: అమ్మా, నీ చేతో పెడుతుంటే అమృతలా ఉందమ్మా, అచ్చు మా అమ్మ పెట్టినట్టుందమ్మా.
2: ఇంకాస్త తిను తాతయ్య.
0: చాలమ్మా చాలు, కడుపు నిండిపోయిందమ్మా.
2: మా అమ్మ మాటలక?
0: లేదమ్మా లేదు, మీ అమ్మ చాలా మంచిది, ప్రపంచంలో తల్లులందరూ మంచివాళ్లే.
2: ఏదో ఒక రోజు నేను కూడా అమ్మనవుతానా తాతయ్య?
0: మీ ఆడవాళ్లకు అది వరమమ్మా, నువ్వు కూడా ప్రేమను పంచే మాతృమూర్తి అవుతావు తల్లి, అందుకు ఇంకా చాలా టైం ఉందమ్మా.
2: ఈ ఇంగ్లీషు చదివి చదివి బోర్ కొడుతుంది తాతయ్య, ఎప్పుడు మంచి పద్యాలు చెప్తావుగా, ఒక్క పద్యం చెప్పవా?
0: ఇప్పటి వాళ్ళు నా పద్యాలు ఇష్టపడతారా అమ్మా? అయినా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి చెబుతా. ఆకొన్న కూడే అమృతము, తాకొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్, సోకోర్చువాడే మనుజుడు, తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి.
2: బావుంటాతయ్యా, నేను అర్థం చెప్పవా?
0: ఆకలిగా ఉన్నప్పుడే అన్నం అమృతంలా ఉంటుంది, కష్టాలలో ఉన్నవారికి వెనుకాడకుండా ఇచ్చువాడే దాత, బాధలను సహించువాడే పూర్ణ పురుషుడని అర్థమమ్మా.
2: అంటే దానం చేయడం గొప్ప లక్షణమా తాతయ్య?
0: అవునమ్మా, వీరుల కంటే చక్రవర్తుల కంటే దానగుణం ఉన్నవారే చరిత్రలో నిలిచిపోయారు తల్లి.
1: ఆ తెలుగు పద్యాలు చెప్పి దాన్ని చెడగొట్టకండి. నాలుగు ముక్కలు ఇంగ్లీష్ వస్తే నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు, కంప్యూటర్లు పద్యాలు వినవు. రూపా నువ్వు ఇట్రావే.
2: వస్తున్నాలే పద.
0: అమ్మా రూపా, మన తెలుగు మాట, మన తెలుగు పద్యం మర్చిపోకమ్మా.
2: తాతయ్య, నీ మాటే నాకు గురి.
3: అమ్మాయి సుగుణా, సుగుణా
1: రా బాబాయ్, రా కూర్చో. నిన్ననేగా వచ్చా, మళ్ళీ
3: మళ్ళీ అర్జెంట్ కేసమ్మా. సరాసరి పేషెంట్ ని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి నేను రాత్రికి నీ ఇంట్లో నీ చేతి భోజనం తిందామని ఉండిపోయా. ఉండకూడదా తల్లి?
1: చాచా, అంత మాట అంటానా బాబాయ్? ఏం కూర్చేయమంటావు రాత్రికి?
3: అభిమానం అంటే అలా ఉండాలి మరి. అన్నట్టు మీ మామగారు ఉన్నారా?
1: ఎక్కడికి పోతారు? ఆశ్రమానికి వెళ్లారు, వస్తారులే.
3: ఆశ్రమాలు ఆలయాలు కడుపు నింపుతాయా, జేబులు ఖాళీ చేయిస్తాయి గాని
1: సంపాదించడం కూడా ఒక కళ. ఆ కళ నీకు బాగా తెలుసు బాబాయ్.
3: ఆ మాత్రం కళ్ళలేకపోతే అంత పొలం కొనేవాడినా? మీ ఇంట్లో ఈ రాత్రికి మకాం ఎందుకు అనుకున్నావు? రేపు ఉదయం నువ్వు నా వెంట జ్యువెలరీ షాప్కు రావాలి.
1: ఎందుకు బాబాయ్?
3: మీ పిన్నికి రెండు పేటల హారం ఆర్డర్ ఇవ్వాలి, అది నువ్వే సెలెక్ట్ చేయాలి మరి.
1: మా పిన్ని అదృష్టవంతురాలు బాబాయ్. ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు?
3: ఆ వ్యాపార రహస్యం అమ్మా. పల్లెటూరు జనాన్ని రోగం పేరు చెప్పి భయపెడితే కాసులు గలగల.
1: మా ఆయన ఉన్నాడు, పెళ్ళై 15 ఏళ్ళైంది, కనీసం కొత్త మెట్టులు కొనలేకపోతున్నా.
3: జీతం మీద ఆధారపడేవాడు జీవితాంతం అంతేనమ్మా. సింటూ భూమి కొనలేడు, గ్రాము బంగారం కొనలేడు. ఆ వచ్చేదెవరమ్మా?
1: పనమ్మాయి రేణుక.
3: ముచ్చటైన పేరు పెట్టుకుంది ఏమిటి, ఏ గంగు రంగు అని పెట్టుకోక.
1: పెద్దగా అనకు బాబాయ్, రంకెలేస్తుంది.
4: ఓహో, భోజనం బాబాయా?
3: మా ఇంటి పేరు భోజనం కాదు,
4: తినేది భోజనమేగా. ఏందండి డాక్టర్ గారు, మీకు 10 ఎకరాలు పొలం ఉంది కదా, ఓ భర్త బియ్యం అమ్మాయికి తాగకూడదు.
3: మాకు పండేవి నెంబర్లు, అమ్మాయి వాళ్ళు తినలేరులే.
4: పండు మిరపలు వేస్తావుగా?
3: 4-5 క్వింటాళ్లు పండుతాయి.
4: 4 కేజీలు తెచ్చి సుగుణమ్మకి ఇవ్వరాదు?
3: బస్సు వాళ్ళు మిరపకాయలు వేసుకోవట్లేదమ్మా.
1: నువ్వుండవే, ఏమి వద్దులే బాబాయ్, అది సరదాగా అంటుంది అంతే.
4: చాలా పెద్ద ఆసుపత్రి కట్టారుగా, ఆసుపత్రికేనా నువ్వు రోగులు తెచ్చేది?
3: అదే, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టారు మరి.
4: అమ్మా సుగుణమ్మ, బయట నుంచి ఆ ఆసుపత్రిని చూస్తేనే భయం వేస్తుందమ్మా. ఇంకా మా బోటోళ్ళు కాలెట్టాడతారు.
3: 100,000 ఉంటేనే ఆసుపత్రిలో అడుగు పెట్టేది, నీ బాడీ వాళ్ళకి ధర్మాసుపత్రి.
4: ఎవడికి తగ్గది వాళ్ళకుంటుందలే. రాత్రికి బొవ్వేడైనా
3: ఏ హోటల్కి పోమంటావు ఏంటి?
4: గుడ్డు పెట్టని కోడి ఆడ తింటే ఏముందిలే.
1: అబ్బా నువ్వు ఊరుకవే, అంట్లో దొంపు.
0: ఏమయ్యా గోవిందరావు, మీ ఊరి కబుర్లు చెప్తున్నావా మా కోడలికి?
3: ఏదో అమ్మాయి పుట్టునూరు కదా.
0: అమ్మా రూపా, గోవిందన్ తాతయ్య వచ్చాడమ్మా.
2: గోవిందన్ తాతయ్య ఎప్పుడూ వస్తాడుగా.
3: బంగారు కొండ మా రత్నాల మూట. అమ్మా రూపా, నువ్వు బాగా చదువుకుని మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ గా రావాలమ్మా నువ్వు. అమ్మా అమ్మా సుగుణా సుగుణా.
0: ఏమిటి గోవిందరావు, ఏంటి అలా ఉన్నావు, ఏం జరిగింది?
3: బావు గారు, అయ్యో ఎలా చెప్పాలి, నేను చెప్పలేకపోతున్నానే. సుగుణా సుగుణ లేదా?
0: డిపార్ట్మెంట్ స్టోర్స్ కి వెళ్ళింది. ఏం జరిగింది అయ్యా?
3: తిరుమలరావు గారు మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. కంగారు పడదు, కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి.
0: గోవిందరావు, నీ వాలకం చూస్తుంటే నాకు భయం వేస్తుంది అయ్యా. ఏం జరిగింది?
3: అది అమ్మాయి రానండి, అమ్మాయి రానండి.
0: అదిగో సుగుణ రానే వచ్చింది.
3: అమ్మా సుగుణా సుగుణా.
1: బాబాయ్ ఎందుకు అడుస్తున్నావు, పిల్లి బాగుందా? నీ కోడలు పిల్లలు బాగున్నారా?
3: అమ్మా అయ్యయ్యో, ఈ పాపిష్టి నోటితో ఎట్లా చెప్పేదమ్మా?
0: అబ్బా గోవిందం, చెప్పవయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు?
3: అమ్మా అమ్మా నువ్వు ధైర్యంగా ఉండాలి. మరి రూపకి యాక్సిడెంట్ అయినా
1: నా బిడ్డకి యాక్సిడెంట్?
0: పొద్దున శుభ్రంగా ఆటో ఎక్కి స్కూల్కి వెళ్ళిన పిల్లకు యాక్సిడెంట్?
3: అవును బాబా, ఆటోకి యాక్సిడెంట్ అయింది.
1: బాబాయ్ నా పిల్లకి ఎలా ఉంది బాబాయ్?
3: రూప హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ లో ఉందమ్మా. నా కళ్ళతో చూసాను దాన్ని. నా చిట్టి తల్లి ఎలా ఉంది
1: బాబాయ్? ఆయనకి ఫోన్ చేయి బాబాయ్.
3: స్కూల్ వాళ్ళు మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పారమ్మా.
0: గోవిందం నీకెట్టా తెలిసింది, మీ ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు?
3: ఒక పేషెంట్ ని తీసుకుని అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చా. వాడికి టెస్టులన్నీ చేశారు. టీ తాగటానికి బయటకు వచ్చా, అప్పుడు అంబులెన్స్ వచ్చి ఆగింది. 8 మంది పిల్లలు చూస్తే అందులో మన రూప. 3 స్పాట్ లో చనిపోయారు, 4 గాయాలు. రూప తీవ్ర గాయాలతో ఉందమ్మా.
0: ఎట్లా జరిగింది?
3: ఇసుక లారీ కొట్టేసింది. వేగంగా వచ్చిందట లారీ, రిక్షాను తప్పించబోయి మన ఆటోను కొట్టేశాడు లారీ వాడు.
0: సూరి హాస్పిటల్కి వచ్చింటాడా గోవిందం?
3: వచ్చేసింటాడండి.
4: సుగుణమ్మా సుగుణమ్మా.
1: రేణుక విన్నావంటే రూపే, నా రూపకే. ఇప్పుడే తెలిసిందమ్మా, పరిగెత్తుకుంటూ మీకు ఆడకొచ్చిన.
0: రేణుక ఆటోని పిలు, హాస్పిటల్కి వెళదాం.
1: అత్తగారు గారు
4: ఆటో.
1: ఏమండి
5: సుగుణ, ఊరుకో, అమ్మాయికి ఏం కాదు, ఊరుకో.
1: భయంగా ఉందండి, రూపకేమన్నైతే నేను బ్రతకలేనండి.
5: ఊరుకో సుగుణ, ఇప్పుడు మన ఇద్దరికి కావాల్సింది ధైర్యం. కంగారు పడకు, ఇది చాలా పెద్ద హాస్పిటల్, ఎంతో మందికి ప్రాణదానం చేసిన గొప్ప డాక్టర్లు ఉన్నారు ఇక్కడ.
1: అమ్మాయికి ఏం కాదా?
5: ఏం కాదు, రక్షించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
1: ఏమండి లోపలికెళ్ళి నా చిట్టి తల్లిని చూస్తానండి.
0: ఒరే సూరి, ఒక్కసారి ఐసీయూలోకి వెళ్ళి నేను సుగుణ పిల్లని చూసొస్తావురా.
5: నేను చూసొచ్చాను నాన్న, ఇప్పుడు ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. కాసేపు ఆగండి, రూపది క్రిటికల్ కేసు, పరీక్షలు చేస్తున్నారు.
3: డాక్టర్ గోపాలకృష్ణ గొప్ప డాక్టర్, చాలా ఖరీదైన డాక్టర్లే. ఆయన కేసుకు అటెండ్ అయ్యాడు, ఏం ప్రమాదం ఉండదు. ఆ డాక్టర్ గారు, ఈయన రూప తండ్రి, తల్లి తాతయ్య.
5: నమస్తే డాక్టర్, కూర్చోండి.
6: గోవిందరావు వీళ్ళు నీకేమవుతారు?
3: బంధువులు సార్.
6: ఓహో ఈ ఊరేనా?
3: ఈ ఊరేనండి.
6: ఈ అమ్మాయి కాక ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు మీకు? సార్ మీ పేరు?
0: తిరుమలరావు. రూప నా మనవరాలండి.
6: తిరుమలరావు గారు నాకు చెప్పక తప్పదు.
0: చెప్పండి డాక్టర్ గారు.
6: షీఈ్ సీరియస్, అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్.
0: మీరే కాపాడాలి డాక్టర్ గారు, మీరే కాపాడాలి.
6: అది మా డ్యూటీ. చాలా బలమైన దెబ్బలు తగిలాయి పుచ్చకట్టు మీద. లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీలు కూడా
5: పనిచేయలేదు.
6: రెండు మేజర్ ఆపరేషన్ చేయాలి, 2 లక్షలు అవుతుంది.
7: 2 లక్షల
6: తప్పదు. ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించాలి. రిస్క్ చేయాలి మేము పాప కోసం. మీరు రిస్క్ తీసుకోవాలి. సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు.
5: అలాగే డాక్టర్.
0: గోవిందరావు, ఇప్పటికిప్పుడు 2 లక్షలు తెమ్మంటే సూరి ఎలా తెస్తాడయ్యా?
1: తేవాలి, ఎంతైనా తేవాలి, నా బిడ్డ కంటే ఎక్కువ.
5: నాన్నగారు, ఆఫీస్ నుంచి గాని స్నేహితుల నుంచి గాని 1 లక్ష రూపాయలు నేను తేగలను. అంతకు మించి ఏం చేయాలో అర్థం కావటం లేదండి.
0: సూరి, నా పెన్షన్ తాకట్టు పెట్టి 50,000 నేను తెస్తారా?
5: వద్దు నాన్న, మీ పెన్షన్ తాకట్టు పెట్టద్దు, నాకు ఇష్టం లేదు.
0: ఒరే, నా చిట్టి తల్లి కంటే నా పెన్షన్ ముఖ్యమా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు.
3: అయితే మొత్తం 150,000 అన్నమాట. మరి మరి మరో 50,000.
1: అవును బాబాయ్, 50,000 సర్దు బాబాయ్. 50,000 నీకు లెక్క కాదు, వడ్డీ కూడా తీసుకో.
3: అమ్మా, ఏదో పల్లెటూరు డాక్టర్ని, నాకేం సంపాదన ఉంటుంది?
1: అదేంటి బాబాయ్, 1 లక్ష పోసి మన ఊళ్ళో 10 ఎకరాలు కొన్నావు. నీ దగ్గర డబ్బు లేదంటే ఎలా బాబాయ్? ఈ ఒక్కసారి సాయం చేయి బాబాయ్.
3: ఏ సహాయం చేస్తాను, కానీ డబ్బు సహాయం మాత్రం నన్ను అడగొద్దమ్మా.
4: అమ్మా, సుగుణమ్మా, పాపం మీ డాక్టర్ బాబాయ్ నీ ఇంట్లో 10 ఇడ్లీలు తింటాడు గాని నీకు పైసా ఇవ్వడం, 3 కంచాల కూడా యాహవిగుని తింటాడు గాని నీకు పైసా ఇదల్చడం, తీయటి మాటలు చెబుతాడు గాని కాసు మాట ఎత్తడు. అమ్మా, మంచోడు మంచోడు అంటావుగా, ఇప్పుడు చూడు.
3: ఊరుకో, నేను మా అమ్మాయి ఇంటికి రావద్దా తిరవద్దా?
7: చుట్టరికాయలు ఎక్కడికి పోతాయా?
4: ఎక్కడికి బావు, నిన్ను అడిగే కంటే ఆ గోడను అడగటం మంచిది.
0: సర్లే, ఇంకాపండి, ఆ 50,000 దొరికే మార్గం చూడండి.
1: సుగుణమ్మా, ఈ అంట్లు తెమ్మే చేతులకు డబ్బులు దాసుకోవటం తెలుసమ్మా. 50,000 సీటీ ఎత్తనా, మాపిటేలా సీటీ బాడి తెల్లారే కల్లా 50,000 నీకు ఇత్తా.
4: రేణుకా వద్దు తల్లి, వద్దు.
0: ఒరే సూరి, ఇవిగో 50,000.
5: నాన్న, చివరికి మీ పెన్షన్ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
0: పర్వాలేదురా, ఇంకా నయం ఫైనాన్సర్ ఇచ్చాడు, అతను ఇవ్వకపోతే ఇబ్బంది అయ్యేది.
4: అమ్మా, సుగుణమ్మా, సీటి లొడువ పట్టాన డబ్బిత్తేనా తిప్పి తిప్పి చంపాడు, ఎంటబడి ఏలాడి గోవ సేతే గాని పాట డబ్బంతా ఇయ్యలా. ఇదిగోనమ్మా 50,000.
1: రేణుకా, నీ సహాయం జీవితంలో మరువును, నీ రుణం ఏమిచ్చి తీర్చుకోను.
0: అమ్మా రేణుక, చిన్నదానమైనా పెద్ద మనసు చూపించావు తల్లి, నీకు మేలు జరుగుతుందమ్మా.
1: బాబుగారు, నాకు కావలసింది చిన్న పాప, రూపం లేచి తిరగటం బాబుగారు.
5: రేణుక రేణుక, నువ్వు మా పాటి దేవతవే.
1: అంతంత పెద్ద మాటలు వద్దు బాబుగారు.
0: పదండి పదండి, హాస్పిటల్కి వెళదాం.
6: సారీ మిస్టర్ సూరి, వెరీ సారీ. నేనెంతో హోప్ పెట్టుకుని ఈ ఆపరేషన్ చేశా, రిస్క్ అని తెలిసి కూడా ఆపరేషన్లు చేశాను. నా మేధస్సు మీద అపారమైన నమ్మకంతో, నా తోటి డాక్టర్ల ప్రతిభ మీద విశ్వాసంతో ఈ సాహసం చేశాను. ఒక చిన్నపిల్లకు ప్రాణదానం చేద్దామనుకున్నాను.
5: డాక్టర్ గారు,
6: ఆధునిక వైద్యం కంటే కనిపించని మరో శక్తి గొప్పది. నేను ఓడిపోయాను తిరుమలరావు గారు, ఓడిపోయాను.
0: డాక్టర్ గారు, మా చిట్టి తల్లి రూప.
6: వైద్య వృత్తికి అంతుపట్టని పరిణామాలు రూప శరీరంలో ఎన్నో జరిగాయి. ఆమె మరి కొద్దిసేపట్లో
2: నాన్న ఏడవకూడదు తాతయ్య, నాదో చిన్న కోరిక తాతయ్య, తాతను గురించి పద్యం చెప్పావే, ఒక్కసారి
0: చెప్పవా? కూడే అమృతం కాకుంక కహించువాడే తాత తరిత్రి.

0: పర్వాలేదు, నువ్వు బ్రతుకుతావు తల్లి, నూరేళ్ళు బ్రతుకుతావమ్మా, అమ్మా నూరేళ్ళు బ్రతుకుతావమ్మా.
1: లేదు తాతయ్య, నేను నేను వెళ్ళిపోతున్నాను.
0: అమ్మా.

0: మిత్రుడా, రూప వెళ్లిపోయి వారమైంది. తాతయ్య అని నోరారా పిలిచే నా చిట్టి తల్లి పిలుపు ఏది వినిపించదే? చిట్టి చేతులతో నాకన్నం తినిపించిన ఆ పసికందు ఇంకా కనిపించదు. ఎందుకు ఈ జీవితం? ఇంకా నేను ఏమి సాధించాలి? మనిషికి వైరాగ్యం ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది.
1: ఊరుకుంటావా అబ్బా? ఆ లారీ వాడిని వదిలి పెడతావా? కేసు పెట్టి జైల్లో తోయించను, పరిహారం కింద కనీసం 5 లక్షలు ఉంటే చేద్దాం. ఏమంటారు బావగారు?
0: ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పసికందుల ఉజ్వల భవిష్యత్తు నడి రోడ్డు మీద నాశనం అయిపోతున్నది. కావలసింది పరిహారం కాదు గోవిందరావు, పరిష్కారం. వాహకుల నిర్లక్ష్యానికి కారణాలు తెలుసుకోవాలి. తాము నడుపుతున్నది యమవాహనం కాదని ఇంగితం కలగాలి వాళ్ళకి. అంతేగాని శిక్షలు పరిష్కారాలు కావు.
1: చర్నాకోలు దెబ్బ పడితే గాని బుద్ధి రాదు వాళ్ళకి, మాటలకి వింటారంటండి. అన్నట్టు సుగుణేది?
0: సుగుణకు జ్వరం, వారం నుంచి లేవటం లేదు.
1: పెద్ద షాకు తగిలింది కదా, అలానే ఉంటుంది. మరి మరి భోజనాలు ఎట్లా?
0: సూరే వంట చేస్తున్నాడు.
1: అబ్బో మగవంట అయితే కష్టమే.
0: గోవిందరావు, నువ్వు నిత్యం హాస్పిటల్లో ఏదో రకంగా రక్తం కళ్ళచూస్తావు. నీ దృష్టిలో రక్తం అంటే ఓ లిక్విడ్ లేదా ఓ ఔషధం. కానీ గోవిందరావు, రక్తం అనేది ఒక బంధం, ఒక తీయని అనుబంధం. కానీ నీలాంటి వాళ్లకు రక్తం విలువ తెలియదు. వారం రోజులకే తేరుకని మళ్లీ మా ఇంటికి భోజనానికి వచ్చావు.
1: ప్రస్తుతం వచ్చింది భోజనానికి మాత్రం కాదులేండి
2: బాబాయ్. అంతా అయిపోయింది, మా రూప కంటికి కనిపించకుండా పోయింది.
3: సుగుణ, నేను లేవద్దని చెప్పాగా, కళ్ళు తిరుగుతాయి, ఇలా కూర్చో.
2: చావు అంత తేలిగ్గా వస్తుందా? వస్తే నా బిడ్డ దగ్గరకు పోయేదాన్ని.
4: ఊరుకోమ్మా, ఊరుకో తల్లి, గుండె రాయిసేసుకోవాలనా? నువ్వు ఇట్లా ఏలాడు పెడితే సూర్యబాబు గారు ఏమవుతాడు, ఆ ముసలాయన ఏమవుతాడు? ఊరుకోమ్మా, ఊరుకో తల్లి.
2: ఇప్పుడు నాకు చేతనైంది ఏడుపు ఒక్కటే.
3: సుగుణ, బాధని ఒక్కదానికే కాదు నేను అనుభవిస్తున్నాను.
0: అమ్మా, మీరిద్దరూ చిన్నవాళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ధైర్యం తెచ్చుకోమ్మా.
1: అన్నట్టు నేత్రనిధి డైరెక్టర్ డాక్టర్ ముకుందరావు గారు ఒక్కసారి మిమ్మల్ని రమ్మన్నారు, అది చెప్పడానికే వచ్చాను.
0: నమస్కారం డాక్టర్ గారు.
5: రండి, అందరూ కూర్చోండి. మిస్టర్ సూరి, కొందరి పెంపకం వల్ల పిల్లల్లో మెచ్యూరిటీ వస్తుంది. అందులో అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యల పెంపకంలో పెరిగిన పిల్లలకి జ్ఞానం కలుగుతుంది. రూపకి ఆ జ్ఞానం అబ్బింది. ఆ వయసులో తన స్థితి తెలుసుకుని ఆమె చూపెట్టిన ఆ ఔదార్యం మాటలకు అందింది. ఒక మంచి మనసున్న పాపన కన్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
3: డాక్టర్ ముకుంద గారు, రూపకి మంచి మాటలు చెప్పింది మా నాన్నగారేనండి.
5: అనుకున్నా, చెడైనా మంచైనా పెద్దవాళ్ళని చే పిల్లలకు వస్తుంది. మిస్టర్ సుగుణ, మీరు బాధపడకండి, మీ బిడ్డ చనిపోలేదు. ఆమె కళ్ళు బతికే ఉన్నాయి. తన చివరి కోరికగా నేత్రదానం చేయాలనే ఆమె ఆలోచన ఎంతో గొప్పది. ఆమె కళ్ళని ఇద్దరు అందం బాలికలు కమర్చాం. వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని ఆనందంగా చూస్తున్నారు.

0: రూప జన్మ సార్థకమైంది. రూపది పశువంశ కాలమా, పశిది మనస్సు.
1: మీరింతవరకు పసిడి మనసు నాటిక విన్నారు. రచన శ్రీ కావూరి సత్యనారాయణ, నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల, సహకారం శ్రీ తమ్మిన శివశంకర్. ఇందులో పాత్రలు, పాత్రధారులు: తిరుమలరావు, డాక్టర్ శ్రీ బెల్లంకొండ ఇన్నయ్య, సూరి శ్రీ మాడుగుల రామకృష్ణ, గోవిందరావు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, డాక్టర్ గోపాలకృష్ణ శ్రీ కెవి కుమార రాజా, డాక్టర్ ముకుంద్ శ్రీ పాండురంగ, సుగుణ శ్రీమతి టి లక్ష్మి, రేణుక శ్రీమతి అమ్మన విజయలక్ష్మి, రూప కుమారి పి కిరణ్మయి పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా బావా మరదళ్ళు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం, వేటూరి రచనకు చక్రవర్తి సంగీతం.

తరువాత వేటూరి గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం భారతంలో శంఖారావం ఈ చిత్రం నుండి.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఆపాత మధుర చిత్ర గీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట అమరజీవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం. వేటూరి రచనకు చక్రవర్తి సంగీతం.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గృహప్రవేశం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం. గీతరచన గోపి.